0: Namashivaya. Dear listeners of Shaivam.org Radio, the size of our audio collection continues to grow day by day. We now host more than 25,000 audio recordings. In order to make these extensive resources more accessible and beneficial to our radio listeners, we have reorganized our program schedule. Thirumurai Music and Thirumurai Discourses will be broadcast on Thirunariya Tamilosai. Philosophical Discourses and Periyapuranam Lectures in Tamil will be broadcast on Shivatattvam. Programs in languages other than Tamil will be broadcast on Shaivalahari. As a result of these changes, there will be some adjustments to program timings. We trust that you will kindly accept these schedule changes with understanding and patience. We also request you to encourage your relatives and friends to listen to and benefit from our radio services. Om Namah Shivaya.
1: Shivaya Gurave Namaha. ఇది శ్రీ శివసహస్రనామ స్తోత్రం. మహాభారతం అనుశాసనక పర్వాంతర్గతమైనటువంటిది. ఏ అనుశాసనక పర్వంలో శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం చెప్పబడిందో అదే పర్వంలో ఈ శివసహస్రం కూడా అందించబడింది. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని మహాభాగవత శిఖామణి అయిన భీష్మ పితామహుడు అందజేశాడు. ఆచార్యుడు అందజేసినది విష్ణు సహస్రనామ స్తోత్రమైతే, సాక్షాత్ జగద్గురువైన శ్రీకృష్ణ పరమాత్మయే శ్రీ శివ సహస్రనామ స్తోత్రాన్ని భీష్మాదులందరికీ తెలియజేసినట్లుగా అనుశాసనక పర్వం మనకు అందజేస్తున్నది. అతి సనాతనమైన శ్రీ శివ సహస్రనామ స్తోత్రం ఆదిలో బ్రహ్మదేవుడు తన తపశ్శక్తితో 10,000 నామాలుగా గ్రహించి క్రమక్రమంగా అనేక మంది దేవతలకు దేవర్షులకు అందజేశాడని, స్వర్గలోకంలో ఉన్నటువంటి తండి అనేటటువంటి దేవర్షి దీనిని భూలోకానికి తీసుకొచ్చినప్పుడు 1,000 నామాలుగా అందజేశాడని మహాభారతం తెలియజేస్తున్నది. ఆ 1,000 నామాలు సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మ ఉపమన్యు మహర్షి నుంచి ఉపదేశం పొందినట్లుగా తానే తెలియజేస్తూ, భీష్మ పితామహుడు, ధర్మరాజు మొదలైన వారందరూ ఉన్నటువంటి క్షేత్రములో ఉపదేశిస్తున్నాడు. దానిని మనం ఇప్పుడు విని ధరించబోతున్నాం.

శశిధరముకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం పరశుమభయదం దక్షభాగే వహంతం నాగం పాశం చ ఘంటాం ప్రళయహుతవహం తాంకుశం వామభాగే నానాలంకారయుక్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి ఓం.

సర్వకరో భవః జటీ చర్మీ శిఖండీ చ సర్వాంగ సర్వభావనః హరశ్చ హరిణాక్షశ్చ సర్వభూతహర ప్రభుః ప్రవృత్తిశ్చ నివృత్తిశ్చ నియతః శాశ్వతో ధ్రువః శ్మశానవాసీ భగవాన్ ఖచరో గోచరోర్దనః అభివాద్యో మహాకర్మా తపస్వీ భూతభావనః ఉన్మత్తవేష ప్రచ్ఛన్నః సర్వలోక ప్రజాపతిః మహారూపో మహాకాయో.

పవిత్రం చ మహాంశ్చైవ నియమో నియమాశ్రితః సర్వకర్మా స్వయంభూత ఆదిరాదికరో నిధిః సహస్రాక్షో విశాలాక్షః సోమో నక్షత్ర సాధకః చంద్ర సూర్యస్య నికేతుర్గ్రహో గ్రహపతిర్వరః అత్రిరత్ర్యా నమస్కర్త మృగబాణార్పణో నఘః మహాతపా ఘోరతపా అదీనో దీన సాధకః సంవత్సరకరో మంత్రః ప్రమాణం పరమంతపః యోగీ యోజ్యో మహాబీజో మహారేతా మహాబలః సువర్ణరేతా సర్వజ్ఞః సుబీజో బీజవాహనః దశబాహుస్త్వనిమిషో నీలకంఠ ఉమాపతిః విశ్వరూప స్వయం శ్రేష్ఠో బలవీరో బలోగణః గణకర్తా గణపతిర్దిగ్వాసాః కామయేవ చ మంత్రవిత్ పరమో మంత్రః సర్వభావకరో హరః కమండలుధరో ధన్వీ బాణహస్తకపాలవాన్ అశనీశతఘ్నీ ఖడ్గీ పట్టిసీచాయుధీ మహాన్ సుర్వహస్తస్సురూప

దీర్ఘశ్చ హరికేశశ్చ సుతీర్థ కృష్ణ ఏవ చ శృగాల రూపః సిద్ధార్థో ముండః సర్వ శుభంకరః అజశ్చ బహు రూపశ్చ గంధధారీ కపర్ధ్యపి ఊర్ధ్వరేతా ఊర్ధ్వలింగ ఊర్ధ్వసాయీనభస్థలః త్రిజటీ చీరవాసాశ్చ రుద్రసేనాపతిర్విభుః అహశ్చరో నక్తంచరస్తిగ్మమన్యుస్సువర్చసః గజః దైత్యః కాలో లోకధాతా గుణాకరః సింహశార్దూలరూపశ్చ ఆర్ద్రచర్మాంబరావృతః కాలయోగీ మహానాదః సర్వకామశ్చతుష్పథః నిశాచరః ప్రేతచారీ భూతచారీ మహేశ్వరః బహుభూతో బహుధరః స్వర్భానురమితో గతిః నృత్యప్రియో నిత్యనర్తో నర్తకః సర్వలాలసః ఘోరో మహాతపః పాశో నిత్యో గిరిరుహో నభః సహస్రహస్తో విజయో వ్యవసాయో హ్యతంద్రితః అధర్షణో ధర్షణాత్మా యజ్ఞః కామనాశకః దక్షయాగాపహారీ చ సుసహో మధ్యమస్తథా తేజోపహారీ బలః ముదితోర్థోజితో వరః గంభీరఘోషో గంభీరో గంభీరబలవాహనః న్యగ్రోధరూపో న్యగ్రోధో వృక్షకర్ణస్థితిర్విభుః సుతీక్ష్ణదశనశ్చైవ మహాకాయో మహాననః విశ్వక్సేనో హరిర్యజ్ఞః సంయుగాపీడవాహనః తీక్ష్ణవాసశ్చ హర్యస్వః సహాయకర్మకాలవిత్ విష్ణుప్రసాదితో యజ్ఞః సముద్రో బడభాముఖః హుతాశనసహాయశ్చ ప్రశాంతాత్మా హుతాశనః ఉగ్రతేజ మహాతేజ జన్యో విజయకాలవిత్ జ్యోతిషామయనం సిద్ధిః సర్వ

ఖలీకాల కటంకట నక్షత్ర విగ్రహమతిర్గుణబుద్ధిర్లయోగమః ప్రజాపతిర్విశ్వబాహుర్విభాగసర్వగోముఖ విమోచన సుశరణ హిరణ్యకవచోద్భవః మేఢ్రజో బలచారీ చ మహాచారీ శృతస్తథా సర్వతూర్య నినాదీ చ సర్వాతోధ్య పరిగ్రహః వ్యాల రూపో గుహావాసీ గుహో మాలీ తరంగవిత్ త్రిదశస్త్రికాల ధృక్కర్మ సర్వబంధ విమోచనః బంధనస్త్వ సురేంద్రాణాం యుధి శత్రు వినాశనః సాంఖ్య ప్రసాదో దుర్వాసాః సర్వసాధు నిషేవితః ప్రస్కందనో విభాగజ్ఞో అతుల్యో యజ్ఞభాగవిత్ సర్వవాసః సర్వచారీ దుర్వాసావాసవోమరః హైమో హేమకరో యజ్ఞః సర్వధారీధరోత్తమః లోహితాక్షో మహాక్షశ్చ విజయాక్షో విశారదః సంగ్రహో నిగ్రహకర్తా సర్వచీరనివాసనః ముఖ్యో ముఖ్యశ్చ దేహశ్చ కాహలిః సర్వకామదః సర్వకాలప్రసాదశ్చ సుబలో బలరూపధృక్ సర్వకామవరశ్చైవ సర్వదః సర్వతో ముఖః ఆకాశనిర్విరూపశ్చ నిపాతీ హ్యవసఖగః రౌద్రరూపోంశురాదిత్యో బహురశ్మిః సువర్చసీ వసువేగో మహావేగో మనోవేగో నిశాచరః సర్వవాసీ స్త్రియావాసీ ఉపదేశకరోకరః మునిరాత్మనిరాలోకః సంభగ్నశ్చ సహస్రదః పక్షీ చ పక్షరూపశ్చ అతిదీప్తో విశాంపతిః ఉన్మాదో మదనకామో హ్యస్వత్థోర్థకరో యశః వామదేవశ్చ వామశ్చ ప్రాగ్దక్షిణశ్చ వామనః సిద్ధయోగీ మహర్షిశ్చ సిద్ధార్థః సిద్ధసాధకః భిక్షుశ్చ భిక్షురూపశ్చ విపణో మృదురవ్యయః మహాసేనో విశాఖశ్చ షష్టిభాగో గవాంపతిః వజ్రహస్తశ్చ విష్కంభీ చముస్తంభనయేవ చ వృత్తావృత్తకరస్తాలో మధుర్మధుకలోచనః వాచస్పత్యో వాజసనో నిత్యమాశ్రమపూజితః బ్రహ్మచారీ లోకచారీ సర్వచారీ విచారవిత్.

నందనో నందివర్ధనః భగహారీ నిహంతా చ కాలో బ్రహ్మా పితామహః చతుర్ముఖో మహాలింగశ్చారులింగస్తథైవ చ లింగ

ఏవమన్యే వికుర్వంతి దేవాః సంసారమోచనం మనుష్యాణామృతే దేవం నాన్యాశక్తిస్తపోబలం. ఇతి తేనేంద్రకల్పేన భగవాన్ సదసస్పతిః కృత్తివాసాస్తుత కృష్ణ తండినా శుభబుద్ధినా స్తవమేతం భగవతో బ్రహ్మా స్వయమధారయత్ గీయతే చ సబుధ్యేత బ్రహ్మా శంకర సన్నిధౌ ఇదం పుణ్యం పవిత్రం చ సర్వదా పాపనాశనం యోగదం మోక్షదం చైవ స్వర్గదం తోషదం తథా. ఏవమేతత్ పఠంతేయ ఏకభక్త్యాతు శంకరం యా గతిః సాంఖ్యయోగానాం వ్రజంత్యేతాం గతిం తదా. స్తవమేతం ప్రయత్నేన సదా రుద్రస్య సన్నిధౌ అబ్దమేకం చరేత్ భక్తః ప్రాప్నుయాదీప్సితం ఫలం. ఏతద్రహస్యం పరమం బ్రహ్మణో హృది సంస్థితం. బ్రహ్మ ప్రోవాచ శక్రాయ, శక్ర ప్రోవాచ మృత్యవే, మృత్యు ప్రోవాచ రుద్రేభ్యో, రుద్రేభ్యస్తండిమాగమత్. మహతా తపసా ప్రాప్తస్తండినా బ్రహ్మ సద్మని. తండి ప్రోవాచ శుక్రాయ గౌతమాయ చ భార్గవః, వైవస్వతాయ మనవే గౌతమ ప్రాహ మాధవ, నారాయణాయ సాధ్యాయ సమాధిష్ఠాయ ధీమతే. యమాయ ప్రాహ భగవాన్ సాధ్యో నారాయణోచ్యుత, నాచికేతాయ భగవాన్ ఆహ వైవస్వతో.

తవాప్యహమమిత్రఘ్నస్తవం తద్యాం హ్యవిస్తృతం స్వర్గమారోగ్యమాయుష్యం ధన్యం వేదేన సమ్మితం నాస్య విఘ్నం వికుర్వంతి దానవా యక్ష రాక్షసాః పిశాచాయాతు ధానా వా గుహ్యకా భుజగాపి యాః పఠేత శుచిఃపార్థ బ్రహ్మచారీ జితేంద్రియః అభగ్నయోగో వర్షంతు సోస్వమేధ ఫలం లభేత్. ఇతి శ్రీ మహాభారతే అనుశాసన పర్వణి దానధర్మ పర్వణి మహాదేవ సహస్రనామ స్తోత్రం నామ సప్తదశోధ్యాయః ఏతత్ ఫలం సర్వ

0: ओम अथ त्रयोविंशोऽध्यायः रुद्राक्षमाहात्म्यं शिवनाम महिमा च ऋषयवूचुः सूतसूत महाभाग व्यासशिष्ये नमोऽस्तुते तदेव व्यासतो ब्रूहि भस्ममाहात्म्यमुत्तमं तथा रुद्राक्षमाहात्म्यं नाममाहात्म्यमुत्तमं त्रितयं ब्रूहि सुप्रीत्या ममानन्दय मानसम् सूत उवाच साधुपृष्टं भवद्भिश्च लोकानां हितकारकं भवन्तो वै महाधन्याः पवित्राः कुलभूषणाः येषां चैव शिवः साक्षात् दैवतं परमं शुभं सदाशिवकथालोके वल्लभा भवतां सदा ते धन्या च कृतार्था च सफलं देहधारणम् उद्धृतं च कुलं तेषां ये शिवं समुपासते शिवनाममुखे यस्य सदाशिवशिवेति च पापानि न स्पृशन्त्येव खदिराङ्गारकं यथा श्रीशिवाय नमस्तुभ्यं मुखं व्याहरते यदा तन्मुखं पावनं तीर्थं सर्वपापविनाशनं तन्मुखं च ततः यो वि पश्यति प्रीतिमानरः तीर्थजन्यं फलं तस्य भवतीति सुनिश्चितम् यत्र त्रयं सदा तिष्ठेत् एतच्छुभतरं द्विजाः तस्य स्पर्शनमात्रेण वेणी स्नानफलं लभेत् शिवनामविभूतिश्च तथा रुद्राक्ष एव च एतत्त्रयं महापुण्यं त्रिवेणी सदृशं स्मृतम् एतत्त्रयं शरीरे च यस्य तिष्ठति नित्यजः तस्यैव दर्शनं लोके दुर्लभं पापहारकं तद्दर्शनं यथा वेणी नोभयोरन्तरं मनाक् एवं यो न विजानाति न पापिष्ठो न संशयः विभूतिर्यस्य नोभाले नाङ्गे रुद्राक्षधारणं नास्यं शिवमयीवाणि तन्त्यजेद् अधमं यथा शैवं नाम यथा गङ्गा विभूतिर्यमुनामथा रुद्राक्षं विधिना प्रोक्ता सर्वपापविनाशिनी शरीरे च त्रयं यस्य तत्फलं चैकतस्थितम् एकतो वेणिकायाश्च स्नानजं तु फलं बुधैः तदेव तुलितं पूर्वं ब्रह्मणा हितकारिणा समानं चैव तज्जातं तस्माद्धार्यं सदा बुधैः तद्दिनं हि समारभ्य ब्रह्मविष्णादिभिः सुरैः धार्यते त्रितयं तच्च दर्शनात् पापहारकं ऋषयवूचुः ईदृशं हि फलं प्रोक्तं नामादित्रितयोद्भवं तन्माहात्म्यं विशेषेण वक्तुमर्हति सुव्रत सूत उवाच ऋषयो हि महाप्रज्ञः तच्छैवाज्ञानिनां वराः तन्माहात्म्यं हि तद्भक्त्या शृणुतादरतो द्विजाः स गूढम् अपि शास्त्रेषु पुराणेषु सुतिष्वपि भवत्स्नेहान्मया विप्राः प्रकाशः क्रियते अधुना कस्तत्त्रितयमाहात्म्यं सञ्जानाति द्विजोत्तमाः महेश्वरं विना सर्वं ब्रह्माण्डे सदसत्परं वच्म्यहं नाम माहात्म्यं यथा भक्तिसमासदः शृणुत प्रीतितो विप्राः सर्वपापहरं परं शिवेति नाम दावाग्निर्महापातकपर्वताः भस्मीभवन्त्यनायासात् सत्यं सत्यं न संशयः पापमूलानि दुःखानि विविधान्यपि शौनक शिवनामैकनश्यानि नान्पनश्यानि सर्वथा पापमूलानि दुःखानि विविधान्यपि शौनक शिवनामैकनश्यानि नान्यनश्यानि सर्वथा स वैदिकः स पुण्यात्मा स धन्यः स बुधो मदः शिवनामजपासक्तो यो नित्यं भुवि मानवः भवन्ति विविधा धर्मास्तेषां सद्यः फलोन्मुखाः येषां भवति विश्वादः शिवनामजपे मुने पादकानि विनश्यन्ति यावन्ति शिवनामदः भुवि तावन्ति पापानि क्रियन्ते न नरैर्मुने ब्रह्महत्यादिपापानां राशीन प्रपितिमान्मुने शिवनामधृतं प्रोक्तं नाशक्यखिलान्नरैः शिवनामदरीं प्राप्य संसाराभ्यं दरन्ति ये संसारमूलपापानि तानि नश्यन्त्य संशयं संसारमूलभूतानां पादकानां महामुने शिवनामकुठारेण विनाशो जायते ध्रुवं शिवनामामृतं पेयं पापदावानलार्दितैः पापदावाग्नितप्तानां शान्तिस्तेन विना नहि शिवेदि नाम पीयूष वर्षधारा परिप्लुताः संसार दव मध्येऽपि न शोचन्ति कदाचन शिवनाम्नि महद्भक्तिर्जाता येषां महात्मनां तद्विधानां तु सहसा मुक्तिर्भवति सर्वथा अनेकजन्मभिर्येण तपस्तप्तं मुनीश्वर शिवनाम्नि भवेद्भक्तिः सर्वपापापहारिणी यस्यासाधारणी शम्भो नाम्नि भक्तिरखण्डितां तस्यैव मोक्षः सुलभो नान्यस्येति मतिर्मम कृत्वाप्यनेकपापानि शिवनामजपादरः सर्वपापविनिर्मुक्तो भवत्येव न संशयः भवन्ति भस्मसाद्वृक्षा दवदग्धा यथा वने तथा धावन्ति दग्धानि ಪಾಪಾನಿ ಶಿವನಾಮದಃ ಯೋ ನಿತ್ಯಂ ಭಸ್ಮಭೂತಾಂಗಃ ಶಿವನಾಮ ಜಪಾಧರಃ ಸ ತರತ್ಯೇವ ಸಂಸಾರ ಮಘೋರಂ ಅಭಿಶೌನಕ ಬ್ರಹ್ಮಸ್ವಹರಣಂ ಕೃತ್ವಾ ಹತ್ವಾ ಬಿಭ್ರಾಹ್ಮಣಾನ್ ಬಹೂನ್ ನ ಲಿಪ್ಯತೆ ನರಃ ಪಾಪೈಃ ಶಿವನಾಮ ಜಪಾಧರಃ ವಿಲೋಕ್ಯ ವೇದಾನಖಿಲಾನ್ ಶಿವನಾಮ ಜಪಃ ಪರಃ ಸಂಸಾರ ತರಣೋಪಾಯ ಇತಿ ಪೂರ್ವೈರ್ ವಿನಿಶ್ಚಿತಂ ಕಿಂ ಬಹುಕ್ಯಾ ಮುನಿಶ್ರೇಷ್ಠಾಃ ಶ್ಲೋಕೇನೈಕೇನ ವಚ್ಮ್ಯಹಂ ಶಿವನಾಮ್ನೋ ಮಹಿಮಾನಂ ಸರ್ವಪಾಪಾಪಹರಣಂ ಪಾಪಾನಾಂ ಹರಣಂ ಶಂಭೋರ್ನಾಮ್ನಃ ಶಕ್ತಿರ್ಹಿ ಪಾವನೀ ಶಕ್ನೋತಿ ಪಾದಕಂ ತಾವತ್ ಕರ್ತುಂ ನಾಪಿ ನರ ಕ್ವಚಿತ್ ಶಿವನಾಮ ಪ್ರಭಾವೇನ ಲೇಭೆ ಸದ್ಗತಿಮುತ್ತಮಾಂ ಇಂದ್ರದ್ಯುಮ್ನ ನೃಪಃ ಪೂರ್ವಂ ಮಹಾಪಾಪಯುತೋ ಮುನೇ ಯಥಾ ಕಾಚಿದ್ವಿಜಾಯೋಷಾ ಅಸೌ ಮುನೇ ಬಹು ಪಾಪಿನೀ ಶಿವನಾಮ ಪ್ರಭಾವೇನ ಲೇಭೆ ಸದ್ಗತಿಮುತ್ತಮಾಂ ಇತ್ಯುಕ್ತಂ ನೋ ಇತ್ಯುಕ್ತಂ ವೋ ದ್ವಿಜಶ್ರೇಷ್ಠ ನಾಮ ಮಾಹಾತ್ಮ್ಯಮುತ್ತಮಂ ಶೃಣುಧ್ವಂ ಭಸ್ಮ ಮಾಹಾತ್ಮ್ಯಂ ಸರ್ವಪಾವನ ಪಾವನಂ ಇತಿ ಶ್ರೀ ಶಿವ ಮಹಾಪುರಾಣೇ ಪ್ರಥಮಾಯಾಂ ವಿದ್ಯೇಶ್ವರ ಸಂಹಿತಾಯಾಂ ಸಾಧ್ಯ ಸಾಧನ ಖಂಡೇ ಶಿವನಾಮ ಮಾಹಾತ್ಮ್ಯ ವರ್ಣನಂ ನಾಮ ತ್ರಯೋವಿಂಶೋಧ್ಯಾಯಃ ಓಂ
1: ಓಂ ನಮಃ ಶಿವಾಯ. You are listening to Shaivam.org Radio, the 24/7 spiritual channel from Shaivam.org.
2: వాడిలో ఉన్న అంతర్యామి చైతన్యం వల్లనే వాడి నైపుణ్యం వాడికి వచ్చింది. కవికి కవిత్వ నైపుణ్యం ఎలా వచ్చిందో, సంగీతకారుడికి సంగీత నైపుణ్యం ఎలా వచ్చిందో, దొంగకు దొంగ నైపుణ్యం కూడా అలాగే వచ్చింది. అదో ఆత్తు, దానికో పరంపర ఉంది, దానికో కుటుంబాలు ఉన్నాయి. కళ కళగా గొప్పదే, దొంగతనం కూడా గొప్పదే. అందుకే ఎక్కడైనా పెద్ద దొంగతనం జరిగిందంటే ఒక పోలీసుని పిలిపిస్తారు. ఆ పోలీసు గొప్ప దొంగతనం జరిగితే గొప్ప పోలీస్ ఆఫీసర్ని పిలిపిస్తారు. అతనికి అప్పచెప్తారు, అయ్యా నీకు ఈ కేసు అప్పచెప్పాం, మామూలు మా కానిస్టేబుళ్ళు ఈ ఎస్పీలు తెలుసుకోలేకపోతున్నారు అని ఎక్కడో స్పెషల్ ఆఫీసర్ని అపాయింట్ చేస్తారు. వాడు ఆ దొంగతనం జరిగే చోటుకు వెళ్తాడు, అబ్జర్వ్ చేస్తాడు, ఈ దొంగ ఎలా వచ్చుంటాడు, ఎలా దోచుకుంటాడు, ఆ దోచుకున్నప్పుడు వీళ్ళ పరిస్థితి ఎలా ఉండేది, ఆ వస్తువుని ఎలా తీసుంటాడు వీడు ఊహిస్తాడు. ఊహించినప్పుడు ఏం జరిగింది మీరు ఆలోచించండి, వాడి మెదడులో ఉన్న వ్యవస్థను ఆలోచించండి. ఇక్కడ అంటే వాడు కూడా పూర్తిగా దొంగ అయిపోయాడు. అది శ్రవణాలేదా? వాడు పూర్తిగా దొంగ అయితేనే దొంగ గురించి తెలుసుకోగలడు. పాము కాళ్ళు పాముకే తెలుస్తాయని సామెతలు మనకి, దొంగ గురించి దొంగకే తెలుస్తుంది. మరికొన్ని మనం పాశ్చాత్య చిత్రాల్లోని, మన చిత్రాల్లోని, మన కథల్లో కూడా తెలుసుకుంటూ ఉంటాం. ఎవడైనా గొప్ప దొంగ దోచుకుని పోతే ఏ పోలీసు వాడి వల్ల కానప్పుడు మనం చాలా కాలం నుంచి భయంకరమైన కట్టుదిట్టంలో బంధించిన గజదొంగ ఉన్నాడు కదా, ఆయన్ని ఈ విషయంలో వినియోగిద్దాం పోలీసుల తరపున. అప్పుడు వాడు వెళ్ళి వాడిని పట్టుకుంటాట. అప్పుడు ఏమైంది, దొంగ అనే స్కిల్ పాజిటివ్గా ఉపయోగపడిందా లేదా? దాని యూసేజ్ బట్టి, దాని యూటిలైజేషన్ బట్టి అది చెడ్డ మంచా అని తెలిచాం. కానీ స్కిల్ స్కిల్గా గొప్పదే కదా. ఆ దొంగతనమైన స్కిల్ ఉందే, అది ఈశ్వర స్వరూపం. సృష్టిలో ఎక్కడ ఏ నైపుణ్యం కనబడ్డా అది భగవద్విభూతే. అయితే ఆ నైపుణ్యం ఏదో నా నెత్తి మీద రాకుండా ఉంటే చాలు స్వామి అని నమస్కారం చేసుకోవడం దీనిలో ఉన్నటువంటి ఆంతర్యం. అందరూ నిపుణులే, ఆ నిపుణత్వం నా మీద చూపించకపోతే చాలు, నా దేశం మీద చూపించకపోతే చాలు. ఈ వంచన, ఈ ఇవి స్కామ్లు, ఇవేవి నా మీద చూపించకు. ఇదిగో నా మీద యుద్ధానికి వస్తున్న శత్రువులు ఉన్నారే, వాళ్ళకి దొరకకుండా వాళ్ళని ఎలా దెబ్బతీయచ్చో అటు చూపించు ఆ వ్యూహంలో. కనుక ఈ స్కిల్ని పాజిటివ్గా వాడాలి, నెగిటివ్గా కాదు. పైగా చుట్టూ మోసగాళ్ళు ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ వాళ్ళు మోసానికి గురి కాకుండా ఉండాలంటే తానెంత మోసగాడవాలి. వాడు స్థాయునాం పతయే నమః, మంచి దొంగల నిపుణుడైన వాడే బాగా ఆఫీసుని మేనేజ్ చేయగలడు. వాడు ముఖం చూడగానే వాడు ఎంత దొంగ పోల్చుకోగలిగే కలగాలి వాడు. అందుకు ఈ స్కిల్స్ అనేటటువంటి వాటిని అంటకుండా చూస్తే ఎంత గొప్ప విషయం ఉంటుందో చూడండి. ఆ చూడగలగడం నేర్పుతుంది వేదం మనకి. పరమార్థం ప్రయోజనం అనేది ఇంకో రకంగా ఆలోచిస్తే ముందే చెప్పినట్లుగా ఘోర రూపులైన దొంగల బాధ మనకు లేకుండా చేస్తాడు. అసలు దొంగలను మాత్రం ఎందుకు పెట్టాలండి భగవంతుడు? అయ్యా వ్యవస్థలో అందరూ ఉంటారు, అందరూ ఉండాలి, ఇది మొదటి నుంచి ఉన్న విషయమే. అయితే కొన్ని వ్యవస్థల్లో మెజారిటీ మైనారిటీలు తేడా, ఒక్కోసారి వీళ్ళే ఎక్కువైపోయే ప్రమాదం వచ్చినప్పుడు కట్ చేయాల్సిందే. కానీ వ్యవస్థలో అందరూ ఉంటారు, ఉండాలి. ఉన్నప్పుడు వ్యవస్థ ఈశ్వరుడైనప్పుడు ప్రతి వాళ్ళలోనే ఆయన కనిపిస్తాడు. అసలు దొంగ ఎందుకు వస్తాడో మన శాస్త్రం చెప్పింది ఇక్కడ చూడండి. నీది కాని సొమ్ము నీ దగ్గరుంటే భగవంతుడు మూడింటిని ప్రేరేపిస్తాడట ప్రకృతిలోంచి, మూడింటిని. వేటిని అంటే చోర, అగ్ని, రాజా, ముగ్గురిని ప్రేరేపిస్తాడు. చోరులని, అగ్నిని, రాజుని. అక్రమార్జన పేరుకుంటే దొంగల ముందు వచ్చి దోచుకుంటారు. ఇంకా ఏదైనా మిగిలితే అగ్ని తగల పెడతాడు, ఇంకా మిగిలింటే రైడింగ్ జరుగుతుంది. కనిపిస్తున్నది రాజు అంటే పాలకుడు అని అర్థం. వాళ్ళు వచ్చి రైడ్ చేసి తీసుకుపోతారు. ఈ మూడు విధములుగా నీది కాని సొమ్ము నీ నుంచి తీసుకుపోబడుతుంది అని శాస్త్రం మనకి చెప్తూ ఉన్నటువంటిది. అయితే నేను చాలా న్యాయంగా సంపాదించానండి అంటాం. మన సంపాదించే ప్రయత్నంలో న్యాయం ఉండొచ్చు, కానీ ఎక్కడ నుంచి ఏ అన్యాయం మనకు తెలియకుండా జరిగిందో మనకు తెలియదు. ఈ జన్మలోనే కాదు, గత జన్మల్లో ఉన్న అక్రమాలు మాత్రం ఊరుకుంటాయా, అవి కూడా ఇప్పటి సంపాదనకి హేతువులు అవుతాయి. దాన్ని దోచుకోవడానికి ఉండి పంపిస్తాడు, ఇలాగా వాడు వచ్చి తీసుకుపోతాడు. ఇలాంటి ఈ ముగ్గురిని ప్రేరేపించేది విశ్వవ్యాపకమైన ఈశ్వర వ్యవస్థే ప్రేరేపిస్తుంది. అందుకు ఈ ముగ్గురు కూడా భగవత్ స్వరూపులే, రుద్రస్వరూపులే. ఆ కారణం చేత పరమేశ్వర చోరాదుల వల్ల నాకు ప్రమాదం లేకుండా ఉండుగాక అని తనని తాను సంపాదించుకున్న వాటిని రక్షణ కల్పించుకోవడానికి రుద్రం ఏ విధంగా పనికొస్తుందో అర్థం చేసుకోండి. అందరి బుద్ధులు యందు ఉండేవాడు ఆ చోరుడు బుద్ధి యందు ఉండి ఆ బుద్ధి వీడి వైపు ప్రయోగింపబడకుండా రక్షిస్తూ ఉంటాడు. అంటే చోరుల్ని ప్రేరేపించేవాడు శివుడే అయితే మరి చోరులకి పాపం అంటదా? ఇది కూడా ప్రశ్న. ఎందుకంటే ఎన్ని ప్రశ్నలు పుడతాయో ముందు నేను ఊహించుకోవాలి. అదొకటి. చోరులకి ఆ పాపం చేస్తే ఇదే మనకు పాపపుణ్య వ్యవస్థలో చాలా కన్ఫ్యూజన్లు వస్తూ ఉంటాయి. వాడు కర్మ కొద్దీ వాడు చచ్చాడండి, అందుకు వాడు చంపేశాడు. వాడు కర్మ కొద్దీ వాడు చచ్చినప్పుడు చంపిన వాడికి దోషం ఏముంది? వాడి కర్మ కొద్దీ ఈశ్వర ప్రేరణ చేత దొంగ వచ్చినప్పుడు ఆ దొంగ ఈశ్వర స్వరూపుడు, దొంగకు పాపం అంటదా? ఇది ఇక్కడ విశేషం. దీని గురించి తెలుసుకోవాలంటే ఆ దొంగకి పాపం చేసే సంస్కారం ఉంది వాళ్ళలో. వాడు ఎలాగైనా దొంగతనం చేస్తాడు. వాడు ఆ దొంగతనం చేసి పాపం అనుభవిస్తాడు. వాడు వాడి యొక్క ఆ సంస్కారమును ప్రేరేపిస్తున్నాయి ఆ దొంగని పాపం చెయ్యమని. అయితే ఆ చేసే పాపం ఏమిదో వీడి మీదే జరిగింది అంటే అది అనుభవించే పాపం వీడి దగ్గర ఉంది అన్నమాట. అది అర్థం. అది యోగంలో తేడా తప్ప వీడు దొంగలాడాడు కదా అని వీడిని ఈశ్వర ప్రేరణను విడిచిపెట్టాడు. వాడికి వేయాల్సిన శిక్ష మళ్ళీ వాడికి వేస్తాడే వదలలే. ఈ విధంగా అటు శిక్షిస్తాడు. వాడి ప్రేరణ వాడి విధి కాకపోతే మరుగు దగ్గరికి వెళ్తాడు. అయితే ఈశ్వరుణ్ణి కానీ ప్రార్థిస్తే వాడు మన దగ్గరికి రాకుండా జాగ్రత్త పడతాం. అందుకు ఈశ్వరుడు ఈ రూపంతో ఉన్నవాడు అని చెప్పాం. అసలు ఇందిర దొంగలు ఆయన అన్నామే, అసలు ఆయన యొక్క దొంగతనం గురించి ఎప్పుడైనా ఆలోచించామా? ఎంత దొంగ అండి ఆయన. దొంగ అయిన వాడు కేవలం దొంగలనే వృత్తిలో ఉన్నవాళ్లే కాదు, ప్రతి వాడిలో దొంగున్నాడు. గుర్తుంచుకోండి, మనలో ఎన్ని దొంగ బుద్ధులున్నాయో మనకు తెలుసు. ఏ నెగిటివ్ చెప్పినా ఎదురుగా ఉందేమో చూస్తాం, ఏ మంచి చెప్పినా నాలో ఉందేమో అనుకుంటాం. ఉందేమో కాదు, ఉందనే అనుకుంటాం. అది వచ్చింది ప్రారంభం. చెడు మాత్రం ఎదురుగా చూస్తాం, అది మన వ్యవస్థ. కానీ పరిశీలించేస్తే మనలో దొంగతనం చాలా ఉంది. కల్లా, కపటం, ఈ రెండే దొంగటే. ఎంత కపటపు బుద్ధులండి. లోపల ఒకటి ఉంచుకుంటాం, బయట ఒకటి మాట్లాడతాం. ఎందుకు అలా మాట్లాడుతున్నాడు? చచ్చచ్చే నేను అలా మాట్లాడలేదే, అది లోపల నువ్వు ఫలానా అంటున్నావు కదా అని చెప్తే మళ్ళీ గొడవ. ఒప్పుకోడు తొందరగా. కపటం ఆ వ్యవస్థ, మానసిక వ్యవస్థ ఇది పెద్ద దొంగతనం. పైగా ఎక్కడ ఒక పెద్ద పచ్చని మేడ చూసినా మరి కట్టాడు కదా, మరి అంతే అన్యాయంగా సంపాదించాడు కట్టాడు. వాడు అన్యాయంగా సంపాదించాడు వీళ్ళు అకౌంట్ చూసి వచ్చినట్టు. అసలు బాధ ఏమిటంటే అది తన దగ్గర లేదే అనేది ఆ అసూయ అసలు బాధ వాడికి. ఆ అసూయ ఏం చేసింది? ఆ సొమ్ము తన దగ్గర లేదే, అది నాదైతే బాగుండు అని అప్పుడే వీడి మనసు దొంగలాడేసాడు. భయం చేత కొంతమంది మంచివాళ్ళుగా మిగిలిపోయారండి. అవకాశం లేక చాలామంది మంచివాళ్ళు అయిపోయారు పాపం లోకంలో. అవకాశం ఉంటే ప్రతి వాడు దోచుకోగలడు పాపం. అందుకు దొంగలతో ఆ ప్రపంచమంతా చెడిపోతుంది అంటారు. ఇద్దరు కలిస్తే ప్రతి ఇద్దరు మాట్లాడినా ప్రపంచం చెడిపోతుంది అని ప్రతి ఇద్దరు మాట్లాడుకుంటుంటే ఏ ప్రపంచం చెడిపోయింది ఎవరికి అర్థం కాదు. అందుకు అందరం చెడిపోయే ఉన్నామని తెలుసుకుని ప్రతి వాడిలోని దొంగున్నాడు. కల్లా కపటం దాగి ఉన్నాయి ఎన్ని. అయితే మనం అనుకుంటాం కపటంతా అవతల వాడిని కప్పేశామని. అవతల వాడిని కప్పలేదు, నీ లోపల ఉన్న సత్యస్వరూపుడైన పరమేశ్వరుని కప్పేస్తున్నావు ఈ కపటం చేత. అలాంటి ఒక కపటం ఉన్న మనస్సుందే దీనికి ఎప్పుడు. అందుకే శంకరులు అంటారు ప్రలోభాద్యై అర్థాహరణ పరతంత్రో ధని గృహేహి ధనిగృహే ప్రవేశోద్యుక్త సంభ్రమతి బహుదా తస్కరపతే ఇమం చేతశ్చోరం కథమిహ సహే శంకర విభో.

0: ప్రవేశోద్యుక్త సన్, అందరి ఇళ్లలోకి ప్రవేశించి దోచుకుంటూ ఉంటాడయ్యా. ఇట్లాంటి దొంగ కూడా ఉంటే కథమిక సహే శంకర విభో. ఎప్పుడైనా సరే ఒక రంగంలో ప్రముఖుడైన వాడు తన మించి ఒకడు ఎదిగిపోతుంటే చూడకూడదు, వాడిని వెంటనే తెచ్చుకొని వాడిని డామినేట్ చేసేయాలి. అందుకు నీలాంటి పెద్ద దొంగల నాయకుడు ఉంటూ ఉంటే ఈ దొంగని ఎందుకయ్యా చలామణి చేస్తావు, వీళ్ళు తీసుకుని నీ జనంలో కలుపుకో. తస్కరపతే ఇమం చేతశ్చోరం కథమిక సహే శంకర విభో తవాధీనం కృత్వా. ఈ మనస్సు అనే దొంగని నీకు అధీనం చేసుకుని వాడిని అధీనమైపోతే ఇంకా నాలో దోషమే ఉందయ్యా, మనస్సే కదా దోషాల వాళ్ళం. మనస్సును నువ్వు తీసుకుంటే ఇంకా నేను శుద్ధుణ్ణి. మరి నిరపరాధే కురు కృపాం, అప్పుడు నాపై దయ చూపించవయ్యా అని అడిగారండి. ఎంత గొప్ప విశేషం చెప్పారు. అందుకు దొంగల నాయకుడైన ఆ పరమేశ్వరుడు కపటపు బుద్ధిని దోచుకోమని చెప్పాలి. కపటంతో అవతల వాళ్ళకి టోపీ పెట్టేమని కాదు, మన ఆత్మని మనం నాశనం చేసుకుంటున్నామని గుర్తు చేసుకోవాలి. కనుక ఈ దొంగని ముందు కంట్రోల్ చేయవయ్యా అని దొంగల నాయకుడిని అడిగారు శంకరులు. ఇది నేర్చుకోవాలి. ఇలాగే ఈ దొంగడు యొక్క సుగుణములు కూడా చాలా ఉన్నాయండి. కొందరు చాలా ఫ్రాంక్ అండి అంటూ ఉంటారు. ఎవరి దగ్గర చెల్లే చోట, చెల్లని చోట ఏం ఫ్రాంక్ అండి. ఆఫీసర్ దగ్గరికి వెళతాం, ఫైల్ చూపిస్తాం, వాడు రెండు తిడితే వీడు మనసులో 10 తిడతాడు. బయటకు ఏంటంటున్నా, ఏమన్ లేదండి మీలాంటి వాళ్ళు లేరండి అంటాడు. అది నిజమే, నేను అలాంటి వాడిని, నా అలాంటి వాడు లేడు, నాలాంటి దుర్మార్గుడు లేడా, నాలాంటి సన్మార్గుడు లేడా, అది వేరే విషయం. లోపల మాత్రం అనేక తిట్లు, బయటకు మాత్రం హీహీ నమస్కారం. ఇంత కపటం అండి. అక్కడ కపటం లేకపోతే అక్కడ నేను ఫ్రాంక్ అండి అంటే అయిపోయింది అక్కడ. కనుక చెల్లే చోట ఫ్రాంక్ అంతా కూడా. అందుకు ప్రతి వాడిలో ఉంటుంది ఈ ధర్మం ఉండాలి కూడా. అందుకు అవసరమైనంత వరకు మంచిదే. ఇందాక చెప్పినట్టు పాజిటివ్ అండ్ నెగటివ్ ఏదుందో ఇవన్నీ కూడా ఇలా మనం భావించినప్పుడు ఆ దొంగల నాయకుడు దొంగతనాన్ని మాత్రం ఎందుకు ఊరుకోవాలి, ఆయన దొంగతనం కూడా బయటపెడదాం. ఏమిటయ్యా దొంగతనం? గురు తెరిగిన దొంగ, వీడి గురిలోన దాగి దొంగ, తావి కొన్న దొంగ తగిలి పట్టుండిదే గోవులను దొంగ కూగూగు. ఈ దొంగావతారమే కృష్ణావతారం అంటే మరి ఏంటి కదా. కృష్ణుణ్ణి జార చౌర మేరు ధీర సాధు జన మందారా అన్నారు రామదాసుడు వారు. ఆ చౌరత్వం అంతా చూపించాడు. ఈ వంచతే పరివంచతే ఇవన్నీ మీకు రేపల్లెలో చూపించి ఎలా వ్యవహరించాడు, అందులో ఆయన ఎంత తత్వాన్ని ఆవిష్కరించాడు. ఈ ఆ విధంగా ఇక్కడ మనకి ముందు చెప్పినట్లుగా గోపాలుడు విష్ణువు కూడా కనిపిస్తాడు. ఇదంతా మనకి భాగవతంలో కనిపించే కృష్ణస్వరూపమే. పైగా పెద్ద దొంగ ఆయనేట. దొంగ అంటే ఉష్ణీషినే గిరిచరాజ కులుంచానాం పతయే నమః అని మరొకటి. కులుంచానాం ట్రెస్పాసర్స్ అని చెప్తున్నాడు అండి ఇక్కడ. కబ్జాదారులు వాళ్ళ రూపంలో ఉన్నటువంటి వాడికి కూడా నమస్కారం పెట్టారు. ఉష్ణీషినే అంటే ముసుగు వేసుకు తిరిగేవాళ్ళు అని అర్థం. ముసుగులు వేసుకుంటారు కనబడకుండా, ముసుగు దొంగలు ఉన్నారు అలా ఉండేవాళ్ళు అని అర్థం. ఈ ముసుగు దొంగ ఉన్నారే, ఆ ముసుగు దొంగ కూడా ఈయనే. ఆయన పెద్ద ముసుగు దొంగ. అందుకే మరుగేలరా ఓ రాఘవ, మరుగేల చరాచర రూప పరాత్పర సూర్య సుధాకర లోచన. విశ్వమంతా నీవే నిండి ఉన్నావే కానీ కనబడట్లేదే. ఇంతకంటే దొంగతనం మరేముందయ్యా, ప్రతి చోట ఉండి కనబడకుండా దాక్కున్నావు. అందుకు ఆ కనబడకుండా దాక్కున్న వాడిని పట్టుకోవాలి. నా ఒంటి నిండా నీ చైతన్యాన్ని నింపి ఎక్కడో కొండ గుహల్లో దాక్కున్నట్టు నా హృదయ గుహలో కనబడకుండా దాక్కున్నావు. ఈ దొంగని పట్టడం మహా కష్టమవుతోంది నాకు అని అడుగుతున్నారు. అందుకు ఇప్పుడు చెప్పండి ఎవడు దొంగ? ఆయన అంత దొంగ గనుకనే విశ్వంలో ఈ దొంగ వ్యవస్థ అంతా పెట్టాడు. ఆ సూర్యభగవానుడు మనకు తెలియకుండానే అన్నీ తీసుకుపోతున్నాడే. ఇలాగా కాలం అతి పెద్ద దొంగ. ఈరోజు ఈ వస్తువు నాది అనుకుంటే మనకు తెలియకుండానే తీసుకుపోతుంది. కాలం మనం చూస్తూ ఉండగా దొంగలాడే పశ్యతో హరుడు. ఇలాగ కాలస్వరూపుడైన పరమేశ్వరుడు దొంగే. కనుక చోర వ్యవస్థ అనేటటువంటిది ఈశ్వర వ్యవస్థలో ఒక భాగం. ఎన్ని యాంగిల్స్లో ఈ దొంగలను అర్థం చేసుకోవచ్చు మీరు ఆలోచించండి. ఇలాగ ఉన్నటువంటి ఈ దొంగ మనల్ని అఘోర రూపుడై అనుగ్రహించాలి అని చెప్పి ఆ ఘోరమైన స్వరూపాన్ని ఇక్కడ వరకు వివరించుతున్నారు. నమ ఆయచ్చద్భ్యో విసృజద్భ్యచ్చవో నమః, నమోశ్చద్భ్యో విద్యద్భ్యశ్చవో నమః, నమ ఆసీనేభ్యశయానేభ్యశ్చవో నమః అని వస్తుంది. ఇక్కడ ఈ మూడవ అనువాకానికి అంతటికి కలిపి ఒక మంత్రంగా చెప్పారు ఇది.
1: ఈ మంత్రగుచ్చానికి అధిదేవత ఎలా ఉంటాడో ఆ రూపాన్ని నిన్న చెప్పుకున్నాం మనం ఒక్కొక్క

0: ఆ అధిదేవత ఎలా ఉంటారని ముత్యాల సంపదతో ఉన్నటువంటి ఆ స్వామిని వర్ణించాం. అలాగే చంద్రార్ధమౌరిం కాలారిం వ్యాళ యజ్ఞోపవీతినం అనేటువంటి శ్లోకంలో స్వామి యొక్క మూర్తిని అధ్యబోచ అధివక్త మంత్రానికి అధిదేవత చెప్పాం. ఇక్కడ ఈ మొత్తం మంత్రాలకి అధిదేవతగా ఉన్నటువంటి వాడు ఆ పరమేశ్వరుడు ఎలాగో చూడండి వర్ణిస్తున్నారు. రూపయవ్వన సంపన్న మూర్తేవ వన దేవత పుష్పిత అశోక పున్నాగ సహకార శిఖోపమహ. అమ్మవారు ఉన్నారు ఆయన పక్కన ఈ స్వరూపంలో, ప్రతి స్వరూపంలో ఆవిడ ఉంటారు పక్కన. ఆవిడ ఎలా ఉన్నారంటే రూపయవ్వన సంపన్న మూర్త్యేవ వనదేవత. ఎందుకంటే అడవుల్లో తిరిగే దొంగల గురించి కూడా ఇక్కడ వర్ణించారు. అరణ్యానాం పతయే రమః, అడవుల్లో తిరిగేవాడు నిచేరవే పరిచరాయ, ఎక్కడ పడితే అక్కడ తిరుగుతున్న దొంగలు, బాగా ఆక్రమించి తిరిగే దొంగలు అంటే బందిపోటు దొంగలు మొదలైనటువంటి వాళ్ళు, గుంపులు గుంపులుగా తిరిగే దొంగలు ఎందరినో వర్ణించారు ఇక్కడ. ఈ రకరకములైనటువంటి దోపిడీదారులు దొంగలు వీరందరినీ వర్ణించినటువంటి మహామంత్రానికి అధిదేవత ప్రత్యధి దేవతలుగా చెప్పబడుతున్నటువంటి ఈశ్వర స్వరూపం ఎలా ఉందో ఇక్కడ చూడండి. రూపయవ్వన సంపన్న అమ్మవారు ఆ త్రిపుర సుందరీదేవి మూర్త్యేవ వనదేవత. వనదేవతే రూపు కట్టుకున్నదా అన్నట్లుగా పువ్వులతో చేసిన వస్త్రాలు ధరించింది ఆవిడ. అంటే ఆరణ్యకములైన ఆటవికమైన పువ్వులతో అల్లిన వస్త్రం వేసుకుంది. ఆ వస్త్రాలు ధరించి ఆ తల్లి అకళంక శరత్పూర్ణ చంద్రబింబ సమానన, ఆ ముఖంలో ఏ మచ్చా లేనటువంటి పూర్ణ శరత్కాలపు చంద్రుని వలె ప్రసన్న వదనంతో ఉన్నది ఆ తల్లి. ప్రాతర్వి బుద్ధ పద్మాభం వసానం చర్మ కోమలం, అమ్మ యొక్క ఆ శరీరం అంతా కూడా అప్పుడే వికసించిన కమలము వలె శోభిస్తూ ఉండగా అక్కడ స్వామి ఆ తల్లి పక్కనే ఉన్నారట. ఆయన ఎలా ఉన్నారు అంటే అపూర్వమైన సౌందర్యంతో ప్రకాశిస్తున్నాడు ఆ పరమేశ్వరుడు. చక్కగా తల బిగించి జటాజూటం కట్టుకుని దానిపై ఒక నెమలి పించాన్ని పెట్టుకున్నట్ట ఆయన, చూడండి స్వరూపం. అలా పెట్టుకుని ఆటవికులకి అవసరమైనటువంటి వస్త్రధారణ చేసి తాను ధనుస్సుని బాణాన్ని అమ్మవారి చేతికి ఇచ్చేసట. విలాసంగా తన ఎడమ చేతిని అమ్మవారి నడుం చుట్టూ చుట్టేట. ఆయన ఆ చుట్టుకున్నప్పుడు ఒక వడ్డాణం పెట్టినట్టు ఉండి కుడి చేత్తో పూలగుత్తి పట్టుకుని ఉన్నట్ట. ఇలా ఉన్నటువంటి ఆది కిరాత స్వామి ఎవరైతే ఉన్నారో ఆయన దీనికి అధిదేవత అని చెప్పారు. ఈ స్వరూపాన్ని తలంచుకుంటే చాలు ఈ దొంగల బాధలు ఏవి మనకి మన దేశానికి ఉండవు. ఆ విధంగా కాపాడమని ఈ స్వరూపాన్ని మనం నమస్కరిద్దాం. ఇది ఆది కిరాత స్వామి యొక్క అద్భుతమైన స్వరూపాన్ని ఇందులో వర్ణించి చూపిస్తున్నారు. ఇందులో అమ్మవారి చేతికి ఎందుకయ్యా ఇవి ఇచ్చేసాడు అంటే అర్థం పరమేశ్వరుడు ఆయుధాలన్నీ ప్రకృతి ద్వారా ప్రయోగించుతున్నాడు, అందుకే ఆ తల్లికి అప్పచెప్పాడు. ఆయన మాత్రం స్వాత్మారాముడై ఆనందుడై ఆనంద స్వరూపుడై ఉన్నాడు. అది మనకి ఈ రూపంలో కనిపిస్తున్న ఒక అద్భుతమైన భావన. ఇక ఈ స్వామి యొక్క రూపముల్లో మళ్ళీ తర్వాత వర్ణించేవి ఆసీనేభ్యశయానేభ్యశ్చవో నమః, నమస్వపద్భ్యో జాగ్రద్భ్యశ్చవో నమః, నమస్తిష్ఠద్భ్యో ధావద్భ్యశ్చవో నమః, నమస్సభాభ్య సభాపతిభ్యశ్చవో నమః, నమో అశ్వేభ్యో అశ్వపతిభ్యశ్చవో నమః. ఇది ఇక్కడ ఒక అద్భుతమైన భావన ఉంది. అశ్వేభ్యో అశ్వపతిభ్యశ్చవో నమః అనే దాంట్లో తీసుకోవాలి. గుర్రాల రూపంలో ఉన్నవాడు గుర్రములకు నాయకుడుల రూపంలో ఉన్నవాడు అని వర్ణించారు. సరే గుర్రాలు అనే స్థూలార్థం వదులుదాం. గుర్రాలకి ఇంద్రియార్థములు ఉన్నాయి, ఇంద్రియములు అని అర్థం. ఇంద్రియాలను నడిపేవాళ్ళు, ఇప్పుడు గుర్రాలను నడిపేవాళ్ళు గొప్పవాళ్ళు అంటే గుర్రాలను నడిపేవాళ్లే గొప్పవాళ్ళు అయితే ఆ గుర్రం కుంటిదైతే, అందుకు గుర్రాలు గొప్పవి కావాలి, గుర్రాలు నడిపేవాళ్ళు గొప్పవి కావాలి. అందుకు ఇంద్రియాలకి పటుత్వం ఉండాలి, ఇంద్రియాలను నడిపేటటువంటి చైతన్యానికి పటుత్వం ఉండాలి. అందుకు అశ్వముల రూపంలో ఉన్న రుద్రునికి నమస్కారం, అశ్వపతుల రూపంలో ఉన్న రుద్రునికి నమస్కారం అని. ఈ అశ్వముల రూపంలో ఉన్న రుద్రుడు ఎలా పనిచేస్తున్నాడో అర్థం చేసుకోవడానికి ఆసీనేభ్యశయానేభ్యశ్చవో నమః, స్వపద్భ్యో జాగ్రద్భ్యశ్చవో నమః, తిష్ఠద్భ్యో ధావద్భ్యశ్చవో నమః అనేది అర్థం చేసుకోవాలి మనం ఇక్కడ. స్వామి ఆసీనేభ్య కూర్చున్నటువంటి వాళ్ళ రూపంలో ఉన్న రుద్రుడికి నమస్కారము. ఇక్కడ బహువచనం ఇది. ఆసీనేభ్య కూర్చున్న వారి రూపంలో ఉన్నవాడు, శయానేభ్య పడుకున్న వాళ్ళ రూపంలో ఉన్నటువంటి వాడు, స్వపద్భ్య నిద్రించే వాళ్ళ రూపంలో ఉన్నవాడు. శయాన అంటే సాగోరడు, స్వపద్భ్య అంటే నిద్రపోవడం, జాగ్రద్భ్య మెలకువగా ఉండడం, తిష్టద్భ్య నిలచి ఉండడం, ధావద్భ్య పరిగెత్తడం, ఇన్ని రూపాలతో ఉన్నవాడికి నమస్కారం. ఎంత గొప్పగా భావించారు చూడండి. అంటే పడుకున్నవాడు రుద్రుడే, లేచి నిల్చున్నవాడు రుద్రుడే, ప పరిగెత్తేవాడు రుద్రుడే, కూర్చున్నవాడు రుద్రుడే, సాగోరిని వాడు రుద్రుడే అని వర్ణించడంలో సృష్టిలో ఏవైనా ఇన్ని ఈ రూపాలే మనకు కనిపిస్తాయి, ఇన్ని రూపాలతో రుద్రుడు కనిపిస్తున్నాడు అని నమస్కరించాలి. ఇక్కడ మరొకటి, వీళ్ళు బయట ఉన్నవాళ్లే కాదు, మన లోపల చైతన్యం ఇన్ని విధాలుగా పనిచేస్తుంది. మనలో కూడా ఆసీనేభ్య రూపంతో రుద్రుడు లేకపోతే కూర్చోలేం మనం. నేను కింద కూర్చోలేనండి, కుర్చీ వేస్తే కూర్చుంటాను, కింద భోజనం చేయలేనండి, టేబుల్ వేస్తే కూర్చుంటాను. ఎందుకంటే కాళ్ళు మడత పెట్టడం అనేటటువంటి కూర్చునే భంగిమలు కూడా తెలియని దేశాల నుంచి వచ్చిన సంస్కృతి అది. వాడికి మనం మఠం వేసి కూర్చోగానే ఓ భలే కూర్చున్నాడే అనగానే అక్కడ యోగా సెంటర్ పెడతాం మనం. ఎందుకంటే వాళ్ళ మఠం వేసుకోవడం కూడా రాదు వాడికి. మన దేశంలో చిన్నప్పటి నుంచి అలవాటు చేశారు, కాళ్ళు కీళ్ళు సాగేవన్నీ కూడా నిత్య జీవితంలో వ్యవహారంలో పెట్టారు. సరే, ఆసీనేభ్య, మనలో కూర్చునే శక్తిగా ఉన్న రుద్రుడికి నమస్కారం అనర్థం. ఈ ఆసీనేభ్య అని భగవచనం ఎందుకు వాడారంటే, ఆ కూర్చోవాలంటే ఇంద్రియాల్లో ఎన్ని సహకరించాలో చూడండి. ఇక్కడ వెన్ను సహకరించాలి, వెన్ను నుంచి తుంటి ఎముకల నుంచి తొడల వరకు, కీళ్ల వరకు, పాదాల కొన వరకు సహకరిస్తే గానీ మన ఆసీనేభ్య కాలం. పాపం కొందరు కూర్చోగలరు కానీ సాగోరలేరు, శయానేభ్య, అదో అవస్థ. ఆ లోపల రుద్ర చైతన్యం ఎన్ని విధములుగా పనిచేయాలో చూడండి. వాడు పూర్వకృత పాపముగా ఘోర రూపంలో కానీ పనిచేస్తే వాడు కూర్చోలేడు. కీళ్ల నొప్పులు, కాళ్ళ నొప్పులు ఇవన్నీ వ్యవస్థలు ఎందువల్ల వస్తాయి? శయానేభ్య, చక్కగా శయనించేవాడు నిద్ర కొందరికి పట్టదు, అందుకు నిద్ర రూపంలో ఉండేవాడు. అది కూడా మనలో నిద్రపుచ్చేవాడు కూడా ఉన్నాడు. అతడు నిద్రపుచ్చితేనే మనం నిద్రపోగలం. తల్లి ఎలాగైతే రాత్రిగానే పిల్లవాడిని నిద్రపొమ్మని పొద్దున్న ఎలా లేపుతుందో, ఇది తల్లి బయట లేపుతుంది, కానీ లోపల తల్లిలాంటి స్వామి మనల్ని నిద్రపుచ్చితేనే అసలు నిద్రపోతాం, లేకపోతే ఎన్ని జోలపాట్లు పడిన నిద్రపోం. పోనీ అలా నిద్రపోతుంటే తల్లి మాత్రం నిద్రపోనిస్తుందా పిల్లని? పొద్దుట లేపదు. ఆ తల్లి లేపినా లోపల వాడిని నిద్ర లేపకపోతే వీడు లేవలేడు. వాడు ఆ లోపల ఒక్కసారి జాగ్రత్త రూపంలో లేపుతాడు. అందుకే మనం రాత్రి నిద్రపోగలుగుతున్నాం, పొద్దుట్లేస్తున్నాం. అంటే మనలో నిద్రపుచ్చి నిద్ర లేపే రూపంలో ఉన్న రుద్రునికి నమస్కారం. అది నమ స్వపద్భ్యో జాగ్రద్భ్యశ్చవో నమ. అలాగే తిష్టద్భ్య, ఇద్దరు చేయిస్తే గానీ నిలబడలేని అవస్థలు లేకుండా చేసేవాడు తిష్టద్భ్య. మనల్ని నిలబెట్టేటువంటి చైతన్యం లోపలుంది, అదే లేకపోతే నిలబడగలమా అండి? అంతేకాదు ధావద్భ్య, పరిగెత్తే శక్తి మనలో ఉంది. అంటే చైతన్యం అనేటువంటిది ఇంద్రియముల్లో ఎలా కదులుతుందో ఈ మంత్రాల్లో చూపిస్తున్నాడు. ఎంత అబ్జర్వేషను, దాని ఈశ్వర స్వరూపంగా చూడడం అనేటువంటి స్థితి చూడండి. అందుకే ఈశ్వర నాట్యం అంతా ఇక్కడే కనిపిస్తుంది. నాట్యం అంటే ఇంకేంటండి? మనం ప్రతి వాడు డ్యాన్సరే, అవునా కదా అండి? ఎన్ని డ్యాన్సులో, ఎన్ని డ్యాన్సులో. ఆ డ్యాన్స్ అంటే మూమెంట్, చైతన్యం. చైతన్యం మూమెంటే డ్యాన్స్. అందుకు ఆసీనభ్య, శయానభ్య, తిష్టభ్య, గదావద్భ్య, పొద్దున్న లేచి ఒక డ్యాన్స్, కూర్చునో డ్యాన్స్, కదులుతూ డ్యాన్స్, వంగుని డ్యాన్స్, ఎన్ని ఇన్ని డ్యాన్సులు మన చేత చేయిస్తున్నవాడు డ్యాన్సర్ నటరాజు. వాడు ఇక్కడ ఉన్నాడు మనలో. కనుక మన లోపల ఈశ్వర చైతన్యం ప్రతి అణువులో డ్యాన్స్ చేస్తుంది ఇన్ని రూపములుగా. అందుకే నా శరీరం అనే స్టేజ్లో డ్యాన్స్ చేస్తున్న నర్తకుడు ఒకడున్నాడు అని తెలుసుకో. ఆసీనభ్యశయానభ్యశ్చవో నమః అని మొదలుపెట్టి స్వపద్భ్యో జాగ్రద్భ్యశ్చవో నమః, తిష్టద్భ్యో ధావద్భ్యశ్చవో నమః చెప్పి ఇలా నాట్యం చేసి ఆయనే చిదంబర సభాపతి అయిన నటరాజని సభాభ్య సభాపతిభ్యశ్చవో నమః అని నటరాజ స్వరూపాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. ఈ నటరాజు మన బాడీలో ఈ మూమెంట్లన్నీ చూపించకపోతే సరిగ్గా లేవు. అందుకు ఘోర రూపములతో వీటిని పనిచేయడం మానించేయకుండా అఘోర రూపుడవే నా శరీరం అంతా కూడా పనిచేయవయ్యా అని దేహాన్ని అంత గొప్పగా ఈశ్వర చైతన్య క్షేత్రంగా దర్శించు గాని దేహాన్ని నిరసించకు. ఈ దేహం ఏముంటే పోయింది అన్నట్టుగా దేహాన్ని ఏనాడు చూడకూడదు. ఇది ఆయన నాట్యం చేస్తే స్టేజ్ ఈ దేహం. ఇందులో ఆ డ్యాన్సర్ డ్యాన్స్ చేస్తున్నాడు. ఆయన డ్యాన్స్ చేస్తున్నప్పుడు స్టేజ్ని ఎలా ఉంచుకోవాలో ఈ దేహాన్ని అంత పవిత్రంగా, అంత ఆనందంగా, అంత ఉల్లాసంగా ఉంచాలి. డ్యాన్స్ ఎందుకు చేస్తారండి? ఇట్స్ ఫర్ ఎంటర్టైన్మెంట్, అవును కదా? ఆనందం కోసం, ఉల్లాసం కోసం. అందుకే మన జీవితాన్ని ఆనందమయంగా గడపమని చెప్తుంది. ఏడుస్తూ ఏడుపు కొట్టుగా బ్రతకూడదు. ఈశ్వరుడు నాట్యం చేసే ఈ రంగంలో నీ శరీరంలో ఆసీనుడై శయానుడై ఆయనే ఉన్నాడయ్యా. ఆయనే లేకపోతే నిద్రపో, లేవలేవు, కూర్చోలేవు, నడవలేవు.
1: ఇవన్నిటిగా నీలో నిత్యం నర్తిస్తున్న ఈశ్వర చైతన్యాన్ని చూస్తే నువ్వు ఆయనలో తన్మయుడవై ఆనందిస్తావు, ఆ ఆనందం అనుభవించమని ఇక్కడ చెప్తున్నాడు ఆ సభాపతి సొగసు. రేపు చూసుకుందాం ఈ రోజుకి ఇంతటితో. స్వస్తి సర్వం శ్రీ సాంబ సదాశివ చరణారవిందార్పణమస్తు. నమస్కారం.

0: நம சிவாயா. டியர் லிசனர்ஸ் ஆஃப் சைவம் டாட் ஆர் ரேடியோ, தி சைஸ் ஆஃப் அவர் ஆடியோ கலெக்ஷன் கண்டினியூஸ் டு க்ரோ டே பை டே. வி நவ் ஹோஸ்ட் மோர் தேன் 25,000 ஆடியோ ரெக்கார்டிங்ஸ். இன் ஆர்டர் டு மேக் தீஸ் எக்ஸ்டென்சிவ் ரிசோர்ஸஸ் மோர் ஆக்சசபிள் அண்ட் பெனிஃபிஷியல் டு அவர் ரேடியோ லிசனர்ஸ், வி ஹவ் ரீஆர்கனைஸ்ட் அவர் ப்ரோக்ராம் ஷெட்யூல். திருமுறை மியூசிக் அண்ட் திருமுறை டிஸ்கோசஸ் வில் பி ப்ராட்காஸ்ட் ஆன் திருநெறிய தமிழோசை. Philosophical discourses and Periyapuranam lectures in Tamil will be broadcast on Shivatattvam. Programs in languages other than Tamil will be broadcast on Shaivalahari. As a result of these changes, there will be some adjustments to program timings. We trust that you will kindly accept these schedule changes with understanding and patience. We also request you to encourage your relatives and friends to listen to and benefit from our radio services. ஓம் நம சிவாய.
1: ததஸ்ச சுமதி ஸ்ரீவான் சிவ பூஜா பராயணஹ. அப்பட் நுஞ்சி இந்த பரமானந்த பரிதுடே சிவ பூஜ చేసుకుంటున్నాడు. உஷஸ்யேவ சமுத்தாயா நித்யம் பக்தி சமன்விதஹ. உஷக்காலம்லோனி நித்ரலேச்சி பக்து விவிதములైనటువంటి కుసుమాలను తెచ్చుకుంటున్నాట. అది కూడా తుమ్మెదలంటని పువ్వులు. నా జిగ్రంతి ప్రసూనాని యావత్ భ్రమర పంక్తయః తావదేవ వనంగత్వా తైస్తై సద్య సమాపృతైహి. ఈ విధంగా వ్యాఘ్రపాద నిరంతరం శివారాధన చేసుకుంటూ ఉన్న సమయంలో ఒక రోజున వాళ్ళ నాన్నగారు వచ్చారట ఈయన్ని చూడాలని. మధ్యంధిన మహర్షి దీక్ష ఇచ్చి పంపించి వేశాడు. అయితే నిన్నెవరో అడిగారు, వ్యాఘ్రపాదుని నామం రాకముందు ఈయన పేరేమిటండి అని. కొన్ని ప్రసిద్ధ నామములకి పూర్వనామాలు శాస్త్రములు ఎందుకు చెప్పబడలేదు. ఇప్పుడు అగస్త్యుడు అనే నామం ఉన్నది. అది పర్వతాన్ని నిగ్రహించడం కారణంగా ఆయనకు అగస్త్య నామం అందులో కనబడుతుంది. అంతకు మునుపు పేరేమిటండి అని మనం అడిగితే శాస్త్రంలో కనబడదు. అయితే మునుపు కూడా అగస్త్యనామం ఉన్నంత మాత్రాన ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే వాళ్ళకు పేర్లు పెట్టిన వాళ్ళు కూడా మహర్షులు, ద్రష్టలు. అలాగే ఈయన పూర్వనామం ఏమిటని. కానీ మాధ్యంధిన మహర్షి, మాధ్యంధిన పుత్రుడు గనక మాధ్యంధిన మహర్షి అని వ్యవహారం మాత్రం ఇతరకు ఉన్నది. కానీ వ్యాఘ్రపాదుడనే పేరే ప్రసిద్ధి ఉండడం చేత ఆ పూర్వనామం పేర్కొనలేదు. ఋషుల గ్రంథాల్లో కొన్ని నామములు చెప్పబడవు. అంత మాత్రం చేత వాళ్ళకి ప్రాధాన్యం లేదని కాదు. ఇక్కడ ఈ విధంగా ఆ వ్యాఘ్రపాదుడు శివసాక్షాత్కారం పొంది శివుని అనుగ్రహం చేత ఇంత ఘనకీర్తిని సంపాదించినందుకు ఆ పుత్రుణ్ణి చూడాలని వచ్చాడు తండ్రి. ఈ తిల్లవనానికి చేరుకున్నారు. అయితే ఆయన వనంలోకి వచ్చినప్పుడు ఆయన వచ్చారన్న వార్త తెలుసుకుని పరుగు పరుగును బయలుదేరి తండ్రిని చూసిన ఆనందంతో ఆయన భక్తిభావంతో పాదాలపై పడి సాష్టాంగ నమస్కారం చేశాడు. ఆయాంతి పితరం ప్రీతం దృష్ట్వా పుత్ర ససంభ్రమం ప్రత్యుద్గమ్య తదాసజ్జః ప్రణనామ మహీతలే. ఎప్పుడైతే సాష్టాంగ నమస్కారం చేశారో వెంటనే ఆయన లేపి సముత్థాప్య పరిశ్వజ్య పునః పునః పైకి లేపి గట్టిగా ఆలింగనం చేసుకుని ఒళ్లంతో నిమిరెట్ట. ఒకటి పుత్రవాత్సల్యం, రెండవది నేనిచ్చిన దీక్ష నువ్వు సాఫల్యం చేసుకున్నావు, పరమేశ్వరుని అనుగ్రహాన్ని పొందావు. ఇది నేను తెలుసుకుని ఋషుల వాక్కుల ద్వారా నిన్ను చూడాలని వచ్చానయ్యా అని చెప్పినప్పుడు నాన్న నా ఆశ్రమం చూద్దూ గాని రా అని తీసుకువెళ్ళట్టి పిల్లవాడు. హేమ పద్మ తటాకాక్షం తీర్థమాప శనేశనేహి. అక్కడ హేమ పద్మ తటాకము ప్రక్కనే ఉన్నటువంటి మూలనాథస్వామిని దర్శనం చేసి అటు తర్వాత తన యొక్క ఆశ్రమంలో తాను స్థాపించుకున్నటువంటి శివలింగాన్ని కూడా చూపించాడు. అప్పటి నుంచి అది వ్యాఘ్రపాదేశ్వర లింగము అనే పేరుతో ప్రసిద్ధిగా ఇప్పటికీ మనం వెళ్లి దర్శనం చేసుకోవచ్చు ఆ దివ్యలింగాన్ని. తత స్నాన విధి సజ్జహ తస్మిన్ తీర్థవరే శుభే. ఆ హేమపద్మ తటాకంలో స్నానం చేస్తూ నిత్యము మూలనాథస్వామిని దర్శిస్తూ తన పుత్రుడు ప్రతిష్ఠించిన శివలింగాన్ని అర్చిస్తూ కొంతకాలం మధ్యంధిని మహర్షి కూడా అక్కడే ఉన్నారు. పైగా ఆరణ్యకమైనటువంటి ఫలమూలములు భక్షణ చేస్తూ వారు కాలక్షేపం చేస్తున్న సమయంలో ఒకరోజు ఇతను అన్నట్ట, నాయన నువ్వు బ్రహ్మచర్య ఆశ్రమాన్ని సార్థకం చేసుకున్నావు ఇంతవరకు, గృహస్థాశ్రమం స్వీకరించి దాన్ని కూడా సార్థకం చేసుకోవాలని నా కోరిక అన్నాడు తండ్రి. అంటే బ్రహ్మచర్య ఆశ్రమాన్ని సార్థకం చేసుకున్నావు అన్నమాట గొప్పగా చెప్పాడు ఇక్కడ. ఆశ్రమోయం త్వయాపూర్వ యథా శుచిమతా సుత ప్రసిద్ధోబు ద్వితీయోపి తథైవ క్రియతావిహ. ఆ మాట ఎంత సంస్కారవంతంగా ఉంది. బ్రహ్మచర్య ఆశ్రమాన్ని ఎలా ప్రసిద్ధం చేసుకున్నావో రెండవ దాన్ని కూడా అలా చేయవయ్యా. ఒక్కొక్క ఆశ్రమ ధర్మాన్ని పాటించినప్పుడు అది సార్థకం అవుతున్నది. కనుక బ్రహ్మచర్యాశ్రమంలో నువ్వు తపస్సుకి అధ్యయనానికి ప్రాధాన్యం ఇచ్చి తప ఫలాన్ని కూడా పొందావు గనక దీన్ని కూడా నా మాట విని స్వీకరించవలసింది అంటే పితృపాదుల వాక్యాన్ని శిరసా వహించాడు ఆయన. అప్పుడు తండ్రి వెంటనే తగిన సంబంధాన్ని చూశారు. వశిష్ఠ మహర్షి యొక్క భగిని అనగా సోదరి, ఆమెనిచ్చి వివాహం చేసేట. వశిష్ట భగినీం కన్యాం శీలరూప విభూషణం సూనోస్తస్య విధానేనా ధర్మపత్ని చకారహి. వశిష్ఠుని సోదరుని వివాహం చేసుకున్నాడు. అక్కడ వారు ఉభయులు శివార్చన చేసుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు. ఆ దంపతులు, వారికి ఇరువురు తనయులు ఉద్భవించారు. ఒకరు ధౌమ్యుడు, ఇంకొకడు ఉపమన్యువు. వ్యాఘ్రపాదన యొక్క పుత్రుడే ఉపమన్యు మహర్షి. ఉపమన్యు మహర్షికి చాలా చక్కటి చరిత్ర మనకి మహాభారతంలో, శివపురాణాల్లో కూడా విస్తారంగా కనబడుతుంది. ఇక్కడ నేను విస్తారంగా చెప్పట్లేదు, ఎందుకంటే చిదంబర రహస్యం మనకు ప్రధానం కనుక. అలాగని శివభక్తుడైన ఉపమన్యు గురించి చెప్పకపోతే ఒక దోషం ఉంది, అది భాగవతాపచారం అవుతుంది. పరమ భాగవతోత్తముడు ఉపమన్యు మహర్షి, పైగా శివాచార్యుల్లో చాలా ఉత్కృష్టమైనటువంటి వాడు. ఈ విషయం మనకు మహాభారత అనుశాసనిక పర్వంలో స్పష్టంగా కనబడుతుంది. శ్రీకృష్ణ పరమాత్మ ఉపమన్యు మహర్షి వద్ద శివదీక్ష తీసుకుని ఆయన శివునికి తపస్సు చేయగా శివుడు ప్రత్యక్షమవడం, ఉపమన్యు దగ్గర తాను పొందినటువంటి శివ సహస్రనామాలతో శివుని స్తోత్రం చేశాడు. ఆ శివ సహస్రనామాలనే కృష్ణ పరమాత్మ ధర్మరాజు మొదలైన వాళ్ళకు ఉపదేశించాడు. ఈ విషయం మనకి మహాభారత అనుశాసన పర్వంలో ఉన్నది. అంతేకాకుండా ఉపమన్యువు కృష్ణుడికి చెప్పినటువంటి శివశాస్త్రం అంతా కూడాను మనకి శివపురాణంలో కొన్ని అధ్యాయాలుంది. ఇందులో అపూర్వమైనటువంటి శివ విజ్ఞానం అంతా కూడా లభిస్తున్నది. కనుకనే శివభక్తులకి ఆచార్య స్థానీయుడు ఉపమన్యు మహర్షి. ఆయనకు ప్రత్యేకమైన చరిత్ర, అది ప్రత్యేకంగా చెప్పుకోవలసింది. ఇందులో మేళనం చేయలేము, ఎందుకంటే వాళ్ళ పరంపర చూడండి, మధ్యంధన మహర్షి, వ్యాఘ్రపాదుడు, ఉపమన్యు మహర్షి. ఇక ధౌమ్యుని యొక్క వృత్తాంతం మనకి మహాభారతంలోని ఆ ప్రథమ ఆదిసభ ఆది పర్వంలోనే మనకు కనబడుతుంది. ధౌమ్య మహర్షి యొక్క వృత్తాంతం మనకి, గురుదక్షిణ చెల్లించుకోవడం కోసం ఆయన వెళ్ళాడు ఇచ్చాదుల్లో. ఉభయులు ఉత్తములైన మహర్షులు, వారు ఉభయులు కూడా తండ్రి వద్ద దీక్ష స్వీకరించి వివిధ ప్రాంతములందు వాళ్ళ తపోభూములు వాళ్ళు ఏర్పరచుకున్నారు. కానీ ఉపమన్యుని చరిత్ర మాత్రం క్లుప్తంగా ఇక్కడ చెప్పారు. చిదంబర రహస్యంలో క్లుప్తంగా చెప్పింది చెప్తున్నాం. ఒకప్పుడు వశిష్ఠుడు తన మేనల్లుడిని చూడడానికి వచ్చాడు ఇక్కడికి. అది అరుంధతి సమేతుడే. ధర్మపత్ని వశిష్ఠస్య ధర్మసత్యమయీ సతీ. అరుంధతి సమేతుడే వచ్చాడు. వచ్చి కొంతకాలం నేను మా మేనల్ని ఊరు తీసుకెళ్తానని తీసుకెళ్ళాడు. ఆయన మేనమగారు ఇంటికి వెళ్ళాడు. వశిష్ఠుని వద్ద కామధేను సంతానమైనటువంటి శబళ, సురభి ఇత్యాది కామధేను సంతానాలున్నాయి. ఆ సౌరభేయేన పయసా తమ్ మునిం పర్యవర్ధయత్. ఆ కామధేను పాలు తాగెట్టాడు అక్కడ ఉన్నంతకాలం. చక్కగా కొంతకాలం మేనమామ ఇంట్లో ఉంటూ ఆ పాలు తాగి పుష్టిగా తుష్టిగా తిరిగి వచ్చాట ఇక్కడికి. ఆ వచ్చిన తర్వాత వీళ్ళు పెట్టే తిళ్ళేవి నచ్చట్లేదు దీనికి, ఈ పిల్లాడికి. ఎందుకంటే అక్కడ మంచి పాలు తాగాను, అలాంటి పాలు ఇక్కడ దొరుకుతాయా అంటే, నాయన మనం తిల్లవనంలో ఉన్నాం, ఈ వనంలో మీ నాన్న ఎప్పుడు తపస్సు, మనకేమున్నది ఇక్కడ ఆస్తి పాస్తి, మనం పాడి పంట పంచుకోవడానికి వచ్చామా, కొంతమంది కోపీనార్థాయం పటాటపహ అని తపస్సు కంటూ బయలుదేరి చాలా సంసారం తయారు చేసుకుంటారు పాప, అసలు తపస్సు పక్కకు పోతుంది. కనుకని మనం తపోజీవనులం, గృహస్థులమే కాని తపోజీవనం. అంటే గృహస్థుల్లో కూడా తపోజీవనం లేని గృహస్థులు ఉంటారు. వీళ్ళు కేవలం ఆరణ్యకమైన వస్తువులు మాత్రమే స్వీకరిస్తూ గ్రామ్య విషయ త్యాగం చేసి జీవిస్తారు. ఇదొక తపోజీవనంలో ఒక విధానం. అంతేగాని మన దృష్టిలో గృహస్థుల సన్యాసే తెలుసు, కానీ గృహస్థుల్లో కూడా తపస్సులు ఎందరో ఉంటారన్న విషయం తెలియదు. పైగా మనకి ఈ కలియుగం ప్రవేశించిన తర్వాత కాషాయ మోహం చాలా పెరిగిపోయింది. కానీ గృహస్థాశ్రమంలో మహాత్ములు ఎంతమంది ఉన్నారో మనం ఒక్కసారి తలంచుకుంటే, వశిష్ఠాదులు కానీ అగస్త్యాదులు కానీ గృహస్థాశ్రమంలో ఉన్న తపోజీవులు వీరందరూ కూడా. ఈ తపోజీవులు ఈ వన్యమైనటువంటి విషయములే స్వీకరిస్తారు, కానీ ఈ గ్రామ్య విషయములు స్వీకరించరు. అందుకు వీళ్ళు మొదటి నుంచి ఆ విధమైన ఆహారములే. పైగా నివారముష్టింపచులు అని వీళ్ళకు పేరు. తపోజీవనంలో అదొకటి ఉంచవృత్తి అని, నివారముష్టింపచులు అని ఇలా చెప్పబడుతూ ఉంటుంది. నివారముష్టింపచులు అంటే నివ్వరి ధాన్యము తనంత తాను రాలిపడినవి ఏముంటాయో అవి ఏరుకుని వాటితేనే జీవితం గడుపుతుంటారు. అంటే ప్రాణరక్షణార్థం ఇది, మిగిలినదంతా తపస్సుతోనే వాళ్ళు జీవించగలరు. అలాది తపోజీవనం ఎలా ఉండేవారు అనేది మనం తెలుసుకోవడం కోసం చెప్తున్నా. వారి ధర్మపత్నులు కూడా యజ్ఞమునికి తపస్సుకి సహకరిస్తూ నిత్యాగ్నిహోత్రము, తపస్సు, వేదాధ్యయనము వీటితోనే కాలక్షేపం చేస్తున్నారు. వారికి పోషకం ఏంటయ్యా అంటే వారి తపస్సే వారికి పోషకం. వారి తపస్సు చేత పోషింపబడుతుంటారు. అలాంటి మహాత్ములు ఎప్పటికీ ఉంటారు భారతదేశంలో. ఏంటంటే మహర్షులు మహాత్ములు, వారికి ఇక్కడి నుంచే మనం నమస్కారం చేసుకుందాం. మొత్తానికి ఈ మహాత్ముడు ఈ పిల్లవాడు వెళ్ళి నాకు ఆ పాలు తాగాలనుంది అన్నాడు. ఏ పాలరా బాబు అంటే మేనమామ గారి ఇంట్లో తాగారు. అయ్యా ఆయన మహర్షి గాని ఆయనకి కామధేనువులు ఉన్నాయి, మనం ఎక్కడ తేగలం, ఇలాగ దుఃఖించడం మొదలుపెట్టాడు. ఇటువైపేమో తండ్రి ధ్యానంలో ఉన్నారు. ఇలాంటివన్నీ తండ్రి దాకా వెళ్ళనివ్వకుండా తల్లే ఓదార్చుతూ ఉన్నది. పైగా కిం రోదిషి సదావత్స రుదిత్యాప్యత్ర కిం భవేత్, ఎందుకని ఎప్పుడు ఆ పాల కోసం అలా ఏడుస్తాం మనం, శివుడు తప్ప ఏమీ లేని వాళ్ళం. గొప్ప మాట అన్నదండి, అకించనో హ్యహం సత్యం శివమేకం వినా విభుం, శివుడు తప్ప మరేమీ లేని వాళ్ళం. పైగా మనకు తెలిసిన కామధేనువు కల్పవృక్షము అన్ని శివుడే, ఇంకేం కామధేనువు పాలు నేను ఇవ్వగలను, తపోలోకాల్లో ఉండే కామధేనువుల గురించి నాకు తెలియదు కదా. ఇక్కడ గొప్ప రహస్యాలు ఇవన్నీ, తపోలోకే హి తిష్ఠతి, తపోలోకం అనకు లోకం ఉంది, ఆ లోకంలో కొన్ని కామధేనువులు ఉన్నాయి, తత్సంబంధమైన కామధేనువులు వశిష్ఠునికి నిరంతరం క్షీరములు ఇచ్చేవి, అన్ని చాలా విశేష రహస్యాలు. తపోలోకంలో ఉన్నటువంటి కామధేనువుల్ని వశిష్ఠుడైతే తీసుకురాగలిగాడు, కానీ మనకు ఆ కామనా లేదు, ఆ ధేనువు లేదు, కనుకనే దుఃఖాన్ని ఆపవయ్యా అన్న పిల్లవాడండి వారికి వేదాంతం ఏం తెలుస్తుంది, దుఃఖించడం మొదలుపెట్టాడు. అప్పుడు తవాపి సుమతే సూనో శంభురేవ పరాగతి, ఏదివ్వాలన్నా ఈశ్వరుడు ఇవ్వాలి. మనం ఇప్పుడు సంపదలు రాలేదని దేని మీదో కారణం చూపించి నిందిస్తాం, కానీ సృష్టిలో ఏది రావాలన్నా ఒకటి పెడితేనే ఇప్పుడు పుడుతుంది, పెట్టి పుట్టాలి అని. ఇక్కడ శివపురాణంలో గొప్ప మాట ఉంటుంది ఏమనంటే, ఎవరైతే గత జన్మల్లో శివుని ఉద్దేశించి కేశవుని ఉద్దేశించి ద్రవ్య సమర్పణ చేస్తారో వారికే తర్వాత జన్మల్లో సంపదలు పుడతాయి. ఈ వాక్యం చాలా ముఖ్యమైన వాక్యం, ఇదే భారతీయ సంస్కృతి వేద హృదయంతో చెప్పిన మాట, యజ్ఞము ద్వారానే సంపదలు లభిస్తాయి, ఇంకో దానివల్ల దొరకదు. యజ్ఞేన కల్పతాం అని చెప్తూ ఉన్నది మనకు చమకం, యజ్ఞేన కల్పతాం అంటే యజ్ఞము ద్వారానే అన్ని లభిస్తాయి, ఈ దొరికినవి కూడా యజ్ఞము ద్వారానే రక్షింపబడతాయి, యజ్ఞము ద్వారా సమర్థవంతమవుతాయి. ఇది భారతీయ ఋషి హృదయం. అంతేగాని ఇప్పుడు మన ప్రయత్నాలు కావు, అది కేవలం గత జన్మల నుంచి వచ్చినటువంటి యజ్ఞములు. మరి ఇప్పుడేం చేయాలండి, అప్పుడు ఉన్నవన్నీ ఇప్పుడు తింటూ కూర్చోవాలా, ఇప్పుడు కూడా యజ్ఞం చేయి అంతే. యజ్ఞో యజ్ఞేన కల్పతాం అది మళ్ళీ చెప్పాడు అక్కడ. అది ముఖ్యమైన మన సంస్కృతి, ఇది మన సంప్రదాయం, ఇది జీవన విధానం, ఇలా ఉండాలి. అంతేగాని దరిద్రాన్ని చూస్తే ఆడవడం కాదు, మనం పాలు పొందాల్సినటువంటి యజ్ఞములేవో చేయలేదు గత జన్మలో అంతే, అలాగని మిగిలినంత దరిద్రం అని కాదు, తత్సంబంధమైనది మనకు లేదు. అయితే ఏది ఇవ్వాలన్నా ఈశ్వరుడు ఇవ్వాలి గనక ఆ శివుణ్ణే పరమగతిగా నువ్వు పట్టుకుంటే ఆయన ఇవ్వగలడు. అందుకు పరాగతికి శివ అనే మాట చూపించి ఏబడి వాడు అని అడిగాడండి ఈయన. ఇంకెవడు, అదిగో ఆ మూలలో కూర్చున్నాడే మూలనాథుడు ఆయన అని చెప్పగానే ఆ మహానుభావుడు ఆ శివుణ్ణి చూసి ఆయన దగ్గరికి వెళ్ళి ఏడవడం మొదలెట్టట. ఇది చేతనవ్వాలండి, అక్కడ ఇక్కడ ఏడవడం కాదు, అక్కడ ఏడవడం చేతనవ్వాలి. సృష్టిలో అక్కడ ఏడవగలిగితే ఆ ఏడుపు సార్థకత, ప్రపంచంలో దేని గురించి ఏడ్చినా ఆ ఏడుపు చూడ్డానికి వినడానికి అసహ్యంగా ఉంటుంది, కానీ భగవంతుడి గురించి ఏడ్చే ఏడుపు మాత్రం అందంగా ఉంటుంది, హాయిగా ఉంటుంది, సంగీతం అవుతుంది. పరమాత్మ గురించి ఏడ్చే ఏడుపుకు మించిన గొప్ప సంగీతం లేదు. అందుకే మహానుభావుడు ఎక్కడికి వెళ్ళి ఏడ్చాడు ఇప్పుడు, జగన్మూర్తి శివస్యాపి రురోద పునరగ్రత, అక్కడ ఏడవడం మొదలుపెట్టాట. పైగా వాళ్ళ ఇంట్లో మొదటి నుంచి అలవాడు పంచాక్షరి, ఆ పంచాక్షరి జపం చేస్తూ ఆయన కోసం ఆయన తపించడం మొదలుపెట్టాడు. ఆ దీక్షకు ఫలంగానే పరమేశ్వరుడు ఆయన అనుగ్రహించడం, ఇది పెద్ద కథ, ఆ కథ నేను ఇక్కడ విస్తారంగా చెప్పను. ఆ పరమేశ్వరుడు ఈయనకి పాలేమిటయ్యా, నీకు క్షీర సముద్రం ఇస్తున్నాను తీసుకో అన్నట్ట. నీ సంకల్పం మాత్రం చేత క్షీర సముద్రం లభిస్తుంది, క్షీర సముద్రమే కాకుండా నీకు శివజ్ఞానం అనే అమృత సముద్రాన్ని ఇస్తున్నాను. అంటే ఈ పిల్లవాడు పాల కోసం ఏడవడం ఒక నెపం, కానీ ఆయనకు దొరికిన ఫలం పాలు మాత్రమే కాదు, జన్మలో మృతి లక్షణాన్ని పోగొట్టే శివామృతమే లభించింది అతనికి. అంటే అతడి తపస్సుకి లౌకికమైన ఒక క్షీర కామన ప్రేరణ మాత్రమే అయింది, కానీ అక్కడ తాగిపోలేదు అది, కనుకనే ఇతని సకామ భక్తి అనడానికి లేదు, ఆయన్ని తపస్సులోకి తీసుకువెళ్ళడానికి ఒక ప్రేరకం మాత్రమైంది. కానీ ఈయన తపస్సులోకి వెళ్ళిన తర్వాత శివుడు తప్ప ఇంకోటి పట్టలేదు, అది మనకి శివపురాణంలోనే కథ కనబడుతుంది. ఈయన క్షీరం కూడా ప్రధానం కాదు, శివుడే ప్రధానం అన్నంతగా ఆ తపస్సు పండిపోతుంది. దానికి ఫలితంగా పరమేశ్వరుడు ఈ అడిగిన ఎందుకు కూర్చున్నాడో అది ఆయన గుర్తుపెట్టుకున్నాడండి. నిజానికి ఉపమన్యు ఏమీ అడగలేదు ఆయన్ని, కానీ అది గుర్తుపెట్టుకుని ఆ కోరికకి తగ్గట్టుగా క్షీర సముద్రాన్ని ఇచ్చి ఆ తర్వాత మరొకటి ఇచ్చట, కుమార పదవి ఇచ్చట. కుమార పదవి అంటే నా కుమారస్వామ్యంతో నువ్వంతా అన్నాడు. కుమార పదవి, ఆయన కుమార పదవి ఎవరికి ఇస్తారో వాడికి శివజ్ఞానం ఇస్తాడు. అది ప్రత్యేకమైన అంశం. ఆ కుమారస్వామి పని ఏమిటంటే శివజ్ఞానాన్ని వ్యాప్తి చేయడం. అది సుబ్రహ్మణ్యుడు శివజ్ఞానానికి గురువు అని చెప్తారు. కనుకని శివజ్ఞానం ఇచ్చేటప్పుడు ఈయన కుమారుడిగా అంగీకరించగానే వాళ్ళ ఆవిడ ఆ శివజ్ఞాన క్షీరాన్ని ఇస్తుందిట. ఇది చాలా అద్భుతమైన విషయం. ఇది ఆ శివజ్ఞాన క్షీరం పొందగానే ఇతడు శివజ్ఞానం పొంది ఆ శివజ్ఞానాన్ని లోకంలో వ్యాప్తి చేస్తాడు. ఇలా మనకి స్వామి కుమార పదవిని పొందినటువంటి వారిలో ఉపమన్యు మహర్షి ఒకరు కనిపిస్తారు. మనకి కొన్ని శతాబ్దాల క్రితం తిరుజ్ఞాన సంబంధర్ అనేటువంటి వాడు, చిదంబరం ప్రక్కనే సీర్కాళి అనే ప్రాంతంలో ఈ తిరుజ్ఞాన సంబంధర్ కూడాను ఈ విధంగానే పసి వయస్సులో స్వామి చేత జ్ఞానక్షీరాన్ని పొందాడు. అది సీర్కాళి అనే ప్రాంతం ఇప్పటికీ చిదంబరం దగ్గర ఉన్నది. అది ఒక ప్రసిద్ధ క్షేత్రంగా చెప్పబడుతుంది. అద్భుతమైన శివాలయం ఉన్నది. అయితే శివాలయంగా దానికి ప్రసిద్ధి ఈ జ్ఞాన సంబంధుడు పుట్టకముందు. జ్ఞాన సంబంధుడు పుట్టిన తర్వాత అది జ్ఞాన సంబంధుడు పుట్టడం చేత గొప్ప క్షేత్రం ఏందండి. అంత అద్భుతమైన క్షేత్రం ఇది. ఈ జ్ఞాన సంబంధుడు తండ్రి కూడా గొప్ప శివభక్తులు. ఆ రోజుల్లో అవైదిక మతములు కొన్ని వ్యాప్తి చెంది ఉండే, జైన బౌద్ధాది మతములు వ్యాప్తి చెంది ఉన్న కాలంలో తిరిగి ఆది ఆ వేద సిద్ధాంతం తిరిగి ప్రతిష్ఠింపబడాలనే తపన ఎందరికో ఉండేది. ఆ సమయంలో అక్కడ శివభక్తులైనటువంటి ఒక మహాత్మునికి పుత్రుడిగా పుట్టాడు ఈయన. ఆ పుట్టిన రెండవ ఏట మార్గశిర మాసంలో, దాన్ని ధనుర్మాసం అంటాం. ఈ ధనుర్మాసంలో శివవ్రతం చేస్తారు, అది కూడా ఉంది. ఈ శివవ్రతంకి ఉషక్కాలంలో లేచి శివారాధన చేయడం ఉన్నది. ఆ ఉషక్కాలంలో నిద్రలేచి ఈ పెద్ద ఆయన ఆలయానికి వెళ్ళేట, కోనేటికి స్నానానికి. ఆ వెళుతూ ఉంటే పిల్లవాడు కూడా నిద్రలేచిపోయాడు. రెండేళ్ల పిల్లవాడు, నేను వస్తా స్నానానికి అన్నాడు. తెల్లవారిని ఇదో గొడవ, నువ్వు రాకూడదు బాబు అంటే నేను వెళ్తానంటే పోని చిన్నపిల్లాడు ముచ్చట పడుతున్నాడు తీసుకెళ్ళండి అని. నేను కోనేట్లో స్నానం చేస్తుంటే పిల్లాడిని ఎక్కడుంచుతానన్నాడు. ఎవరో ఒకరు ఉంటారు కదా, వాళ్ళకి అప్పచెప్పి మీరు స్నానం చేసిరండి అంది వాళ్ళ ఆవిడ. సరే ఈ పిల్లాడిని తీసుకువెళ్ళాడు ఆయన. తీసుకువెళ్ళి ఆ కోనేటి దగ్గరికి వెళ్ళగారు, ఎవ్వరూ లేరండి. ఆ చిత్రం అదేమిటో, ఇదే శివలీల అంటే. ఎవరో ఒకరు ఉంటే అప్పగించేవాడే, ఎవరూ లేరు. ఆశ్చర్యపోయి ఎవరికి అప్ప చెప్తాడు, పిల్లాడిని పట్టుకుని మునగలేడు. అయితే అఖండమైన శివ విశ్వాసం ఆయనకు ఉంది గనక అక్కడ గట్టు మీద కూర్చోబెట్టి, ఇదిగో ఆ గోపురం మీద శివ పరివారం చిత్రం ఉన్నది, అది చూపించి ఆయన ఉన్నాడు, ఆయన చూస్తూ ఇక్కడ కూర్చో ఇప్పుడు వస్తానని చెప్పి కోనేట్లో దిగెట్టండి. ఇతను కోనేట్లో దిగి ఎప్పుడైతే తల ముంచాడో పిల్లాడు చూసి ఏడవడం మొదలెట్టాడు గట్టిగా. నాన్నా అని ఏడవడం మొదలెట్టాడు. ఈయన ఇంకా స్నానం చేసి బయటకు రాలేదు. నాన్నా అని ఏడుపుకి ఈ నాన్న పలకలేదు కానీ ఆ నాన్న పలికాడండి. అక్కడ ఆ దివ్యమైన గోపురంలో ఆ నాన్న ఒక్కసారి వృషభ వాహనారూఢుడే ప్రత్యక్షమయ్యేట, మెరిసేట. అది చూడగానే పిల్లాడు ఏడుపుపోయింది. ఎందుకంటే ఎందుకు పుట్టాడో అదే సాధించాడు. అప్పుడు ఆ రెండు చేతులు దోయిలించి ఆనందంగా చూస్తూ ఉన్నాడు. అప్పుడు ఇలా చూస్తూ ఉన్నావే, ఏడుస్తున్నాడు అబ్బాయి, వెళ్ళు పాలు పట్టు అన్నట్టండి. ఎవరితో? అమ్మ గౌరమ్మతో అన్నాడు. ఆ గౌరమ్మ క్రిందకి దిగివచ్చి గట్టు మీద కూర్చుని పిల్లాడిని నొల్లో పెట్టుకుని క్షీరం ఇచ్చింది రండి. ఆ క్షీరమిచ్చిన దృశ్యాన్ని వర్ణిస్తాడు పెరియ పురాణంలో శక్కిలార్. చాలా అద్భుతంగా వర్ణిస్తాడు. ఆ తాగుతున్నప్పుడు అతనికి ఏడుపు అనేది లేదు. ఆ క్షీరపానం చేస్తూ అమ్మ చెవి యొక్క లోలకులతో ఆడుకుంటూ ఉన్నట్ట చేత్తో, అవి వాటిని ఆడిస్తూ క్షీరపానం చేసేట. ఆడ తర్వాత పిల్లవాడిని అక్కడ పెట్టి అమ్మ అంతర్ధానం అయిపోయింది. తర్వాత ఈయన స్నానం చేసి బయటకు వచ్చేటప్పటికల్లా ఈ పిల్లవాడు ఆనందంగా గోపురం వైపే చూస్తూ కూర్చున్నాడండి. వెంటనే ఈ తండ్రి చూసి ఏడవడం వినబడింది, ఏడుపు మానేయడం ఇప్పుడు తెలిసింది. ఎవరొచ్చారు చెప్పు, ఏం చేశారు చెప్పు, ఏదో తాగినట్టున్నావు నువ్వు చూస్తే అది, ఎవరొచ్చి ఏం పట్టారు నీకు అని అడగడం మొదలెట్టాడు. ఈ పిల్లవాడు మైమరచి చుట్టూ ఏం జరుగుతుందో తెలియకుండా అటు చూస్తున్నాడు. నీకు భయం పట్టుకుంది, ఎవరొచ్చి ఏమి ఇచ్చేశారో, ఏం పిచ్చి పట్టిందో అని భయపడుతున్నాడు. వెంటనే చేతికి అక్కడ చుట్టూ చూడని కర్ర కనబడింది, మందరించాడు. ఏం తాగావు, ఎవరిచ్చారు చెప్పు అని అడుగుతున్నాడు. అప్పుడు వెంటనే నోటి నుంచి వచ్చింది, తలపై చంద్రలేఖ కలిగిన వంటి వాడు జటాజూటధారి అయిన శివుడు అని మొదలుపెట్టాడండి అని ఒక అద్భుతమైన పదిగం అంటారు దాన్ని. పదిగం ఆయన నోటి నుంచి వచ్చింది, అంటే 10 పాదాల పద్యం పలికింది ఆయన నోటి నుంచి, రెండేళ్ల పిల్లవాడి దగ్గర నుంచి. అమ్మ ఇచ్చినటువంటి జ్ఞానక్షీరం వల్ల శివజ్ఞానం ఆయన నుంచి అద్భుతమైనటువంటి గాన రూపంగా వెలువడింది. అతడే తిరుజ్ఞాన సంబంధ. శంకర భగవత్పాదుల వారి సౌందర్య లహరిలో ద్రవిడ శిశు ఆస్వాద్య తవయత్ అనేటువంటి శ్లోకంలో చెప్పిన ద్రవిడ శిశువు ఈయనే తిరుజ్ఞాన సంబంధం. అదేవిధంగా ఉపమన్యు మహర్షి కూడా ఆనాడు ఈ విధమైన క్షీరాన్ని పొందాడు. నిజానికి అమ్మ క్షీరం తాగే యోగం ఆ సుబ్రహ్మణ్య స్వామికి గణపతికి లభించింది. మళ్ళీ ఆ పుత్రత్వ పదవితో పాటు శివజ్ఞానం లభించి శివజ్ఞానానికి ఆచార్యుడయ్యాడు ఉపమన్యు మహర్షి. అప్పటి నుంచి ఇప్పటి వరకు చిరంజీవిగా హిమవత్ పర్వత ప్రాంతంలో ఇప్పటికీ ఉపమన్యు ఉన్నారు. ఆయన మనం నమస్కారం చేసుకుందాం. ఉపమన్యువే శ్రీకృష్ణుడి గురువయ్యాడు. ఈ విషయం మనకు భారతంలో ఈ కథ ఉన్నది, శివపురాణంలో కూడా కథ ఉన్నది. మొత్తానికి పరమేశ్వరుడిచ్చిన క్షీరం అనగానే మరో మహాభక్తుడు యొక్క కథ చెప్పుకున్నాం. దీనికి చిదంబరానికి సంబంధం ఉన్నది. మళ్ళీ విషయాంతరం వెళ్ళలేదు మనం, ఎందుకంటే ఈ జ్ఞాన సంబంధుడు ఈ దివ్యమైన నటరాజస్వామిని దర్శించి అద్భుతమైనటువంటి కృతులు చాలా గానం చేశాడు ఆయన. ఆయన రచించినటువంటి కృతులు చాలా ఉన్నాయి. అందుకే నటరాజస్వామిని కీర్తించిన వాళ్ళల్లో ఈయన ప్రధానంగా చెప్పబడుతూ ఉంటారు. కనుక జ్ఞాన సంబంధుడి కథ కూడా మనం చెప్పుకున్నాం. ఈ విధమైనటువంటి అనుగ్రహాన్ని పొందాడు ఉపమన్యు మహర్షి. తర్వాత తండ్రి వద్ద సెలవు తీసుకురాని హిమవత్ పర్వత ప్రాంతంలో ఉన్నాడు. ఇక ఈ వ్యాఘ్రపాదుడి కథ చూడాలి. ఈయన మాత్రం తిల్లవనం విడిచిపెట్టలేదు, నిరంతర శివారాధన చేసుకుంటున్న ఇతడు ఒక రోజున ధ్యాన స్థితిలో ఒక అనుభూతిని పొందాడు. ఎందుకంటే సాధన చెయ్యగా చెయ్యగా చెయ్యగా చెయ్యగా చెయ్యగా ఎప్పుడో కలుగుతుందండి ఒక అనుభూతి. ఆ అనుభూతి ఏమిటి, ఎప్పుడు అనేది మన చేతుల్లో లేదు, అది ఆయన అనుగ్రహం. సాధన చెయ్యడం వరకే మన పని, కానీ అది ఎంత పక్వతకొచ్చింది, ఎప్పుడు అనుగ్రహించాలనేది ఆయన నిర్ణయించవలసింది. అలా ఒకప్పుడు ఈయన ఒక యోగమయమైన ఆసనంలో కూర్చుని ధ్యానం చేస్తున్నట్ట. ఈ ధ్యానంలో ఆయనకి దైవ యోగము చేత ఒక శివయోగం లభించింది అని వర్ణిస్తున్నాడు. ఆ ధ్యానం ఎలా చేశాడు, ఒక ప్రక్రియను ఇక్కడ వర్ణిస్తున్నారు. వామపాద మధకృత్వా శ్రోణ్యా స్పృష్టమహీతల సన్నభ్యోదర మాక్లిష్టమురస్థలముదారధీ. అంటే తపస్సు అనే దాని గురించి నిన్న మనం చాలా విస్తారంగా చెప్పుకున్నాం. ఇక్కడ ఇతను ధ్యాన స్థితిలో ఎలా వెళ్ళాడో చెప్తున్నారు. వామపాద మధకృత్వ, ఇక్కడ నేను వర్ణిస్తున్నానే కానీ దీని వెంటనే ప్రాక్టికల్ గా చేయాలని ప్రయత్నించద్దు, ఎందుకంటే గురువుల దగ్గర గ్రహించవలసిందే యోగం. కాని ఇది పద్మాసనము లేదా వజ్రాసనము అంటే పర్వాలేదు, అది వేసి మనం సాధన చేయవచ్చు. కానీ ఇతడు చేసినది ప్రత్యేకమైన యోగము. ఒక స్థాయిలో యోగాభ్యాసం పండిన వారు మాత్రమే వేయగలిగేవారు. ఇలాంటి యోగాసనం వేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే, ఇటీవల కాలంలో యోగాసనం మీద కూర్చొని కనబడినటువంటి మహాత్ములు, ఆ యోగాసనంలో ఉండగా కనబడిన ఫోటోలు చెప్పాలి అంటే కంచి మహాస్వామి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు గోచరిస్తారు. ఇది ఒక ప్రత్యేకమైన ఆసనం. ఇది కానీ వేయగలిగితే వేసిన వాడు నిజానికి కుండలిని యోగం చాలా జాగరణ చెందినటువంటి స్థితిలో ఉన్నవాడు మాత్రమే ఇటువంటి ఆసనంలో ఉండగలడు. ఇంకా సాక్షాత్ శివావతారంగా కీర్తించబడ్డ మహాత్ముని గురించి ప్రత్యేకించి చెప్పాలా. వామపాద మధకృత్వా శ్రోణ్యా స్పృష్టమహీతల సన్నభ్యోదర మాక్లిష్ట మురస్థల ముదారధి ఈశన్నమ్ర భుజోద్భాసి స్థాణువన్ నిశ్చలాకృతి. ఈ వర్ణన వ్యాసుదేవుడు ఎందుకు చేస్తున్నాడంటే, ఎలాంటి యోగం ఉన్నది వాళ్ళ దగ్గర అని చెప్పడం కోసం. ఎడమ పాదాన్ని క్రింది భాగంలోకి తెచ్చి ఆ మూలాధార స్థానం వద్ద దాన్ని తాకించి రొమ్ము వరకు పొట్టని ఆ వెన్ను వరకు అక్కళించి అన్నాడు. అంటే లోపలికి అది లాగి ఎలాగ వాయువుని కుంభింపజేస్తున్నాడు చూపిస్తున్నాడు. రుజుబుద్ధి కలవాడే, అది రుజుబుద్ధి. రుజుబుద్ధి అంటే మనస్సు మాట క్రియ మూడు ఏకంగా ఏకాగ్రమై ఉన్న సమయం అది. భుజాలు కొంచెం వంగి ఉన్నాయి, ఒక పెద్ద చెట్టు వలె ఉన్నట్ట. స్థాణువన్ నిశ్చలాకృతి, ఆ నిశ్చలంగా ఉన్నాడు. ఒడిలో రెండు చేతులు పెట్టుకున్నట్ట, పెట్టుకుని ధ్యానముద్రలో ఉన్నాడు. పైగా ఇంకో మాట చెప్పారు ఇక్కడ, దంతాస్పృష్ట స్వజిహ్వాగ్ర శోభమాన ముఖాంబుజ. ఇవన్నీ కూడా యోగ రహస్యం తెలిస్తే ఈ శ్లోకం మరింత తెలుస్తుందండి. ఇది కేవలం వర్ణన కాదు. జపం చేసేటప్పుడు కానీ ఈ ప్రక్రియ కానీ చేయగలిగితే ఆ జపం ఒక అద్భుతమైన స్థితికి వెళుతుంది. ఇది మొట్టమొదట ఈ స్థితిలో ఎక్కువ జపం చేయలేం, కానీ ఒక 1000 జపం మనం చేసినప్పుడు కనుక పదైనా ఇది చేయగలిగితే క్రమక్రమంగా ఎప్పటికైనా సాధించగలం. అది ఎలాంటిది అంటే, దంతాస్పృష్ట దంతాస్పృష్ట స్వజిహ్వాగ్ర శోభవాన ముఖాంబుజ, నాలిక కొన దంతములు చివరకు తగులుతూ ఉండగా అన్నాడు. ఇక్కడ జపం చేస్తున్నప్పుడు ఆ ధ్యాన స్థితిలోనే జపం సాగుతుంది. ఇక్కడ అక్కడ శబ్దం రాదండి, పలకదు, శబ్దం నాలికతో కూడా ఉచ్చరించకుండా జపం చేయగలగాలి. అది గొప్ప స్థితి. దీన్ని సగర్భ జపము అని అంటారు.
2: నమశివాయ. ఆల్ ది త్రీ శైవం డాట్ ఆర్ రేడియోస్ హ్యావ్ స్టార్టెడ్ ఆపరేటింగ్ ఫ్రమ్ అవర్ ఓన్ స్ట్రీమ్ సర్వర్ నౌ. యాజ్ అ రిజల్ట్ ది URL హ్యాస్ చేంజ్డ్ అండ్ ది స్ట్రీమ్ యు ఆర్ కరెంట్లీ లిస్నింగ్ టు విల్ స్టాప్ షార్ట్లీ. Our shaivam.org website and the mobile app are already pointing to the new URL, and you will be able to continue to listen to our radios through them. If you are currently listening to our radio through some other tools like TuneIn, Radio Garden, etc., please let us know at shaivam@shaivam.org. We will do the needful to update the URLs in those tools too. Please help us by sharing which tool you are using to listen to this stream, to make sure that you are able to continue to listen to them even with the new stream. Again, the mail address is shaivam@shaivam.org. Thank you. Namaste.
3: Om Namah Shivaya. You're listening to shaivam.org radios. 24/7 spiritual channels from shaivam.org. Om Namah Shivaya.
4: Dear listeners of shaivam.org, the following is Shukla Yajur Vedam, Madhyandina Shaka, Adhyayam 34.

0: ఓం నమ శివాయ.
1: ఓం నమ శివాయ. డియర్ లిజనర్స్ ఆఫ్ shivam.org, ద నెక్స్ట్ ప్రోగ్రామ్ ఈస్ యోగా స్పిరిచువల్ డిస్కోర్స్. ఇన్ దిస్ యు ఆర్ అబౌట్ టు లిసన్ సాధన ప్రెసెంటెడ్ బై శ్రీ రామకృష్ణన్. థ్యాంక్ యూ. ఓం నమ శివాయ.
2: శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం సహనావతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతిః. తపస్వాధ్యాయేశ్వర ప్రణిధానాని క్రియా యోగః సమాధి భావనార్థః క్లేశతనుకరణార్థశ్చ అవిద్యాస్మితారాగద్వేషావినివేశాః పంచక్లేశాః అవిద్యాక్షేత్రముత్తరేషాం ప్రసుప్తతనువిచ్ఛిన్న ఉదారాణాం అనిత్యాశుచై దుఃఖనాత్మసు నిత్యశుచై సుఖాత్మఖ్యాతిరవిద్యా దృక్దర్శనశక్త్యోః ఏకాత్మదేవాస్మిత సుఖానుషయీ రాగః దుఃఖానుషయీ ద్వేషః స్వరసవాహీ విదుషోపి తథా రూఢో వినివేశః తే ప్రతిప్రసవహేయాః సూక్ష్మాః ధ్యానహేయాస్తద్వృత్తయః క్లేశమూలః కర్మాశయో దృష్టా దృష్టజన్మ వేదనీయః సతి మూలే తద్విపాకో జాత్యాయుర్భోగాః తే ఫలాద పరితాపఫలాః పుణ్యాపుణ్యహేతుత్వాత్ పరిణామతావసంస్కార దుఃఖైః గుణవృత్తి విరోధా చ దుఃఖమేవ సర్వం వేకినః హేయం దుఃఖమనాగతం దృష్టదృశ్యోః సంయోగో హేయహేతుః ప్రకాశక్రియాస్థితిశీలం భూతేంద్రియాత్మకం భోగాపవర్గార్థం దృశ్యం విశేష అవిశేష లింగమాతాళింగాని గుణపర్వాణి ద్రష్టాదృమాతృశుద్ధోపి ప్రత్యానుపశ్యః తదర్థం ఏవ దృశ్యస్య ఆత్మా కృతార్థం ప్రతినష్టమప్యనష్టం తదన్యస్యాధారణత్వాత్ స్వస్వామి శక్త్యోః స్వరూపోపలబ్ధిహేతుః సంయోగః తస్య హేతురవిద్య తద్భావాత్ సంయోగాభావో హానం తదృశే కైవల్యం వేగఖ్యాతిరతి అవిప్లవా హానోపాయః తస్య సప్తధా ప్రాంత భూమి ప్రజ్ఞా యోగాంగాణామనుష్ఠానాత్ శుద్ధిక్షయే జ్ఞానాదీతిరావ్యగఖ్యాతే యమ నియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధియో అష్టౌ అంగాని అహింసా సత్యస్తేయ బ్రహ్మచర్య అపరిగ్రహ బ్రహ్మయమాః జాతిదేశకాల సమయానవచ్ఛిన్నాః సార్వభౌమ మహావ్రతం శౌచ సంతోష తపస్వాధ్యాయీశ్వర ప్రణిధానాని నియమాః వితర్కవాధనే ప్రతిపక్ష భావనం వితర్కాహింసాదయః కృతకారితానుమోదిత లోభక్రోధమోహ పూర్వక మృదుమధ్యాదిమాత్రా దుఃఖ అజ్ఞాన అనంతఫలాః ఇతి ప్రతిపక్ష భావనం అహింసా ప్రతిష్టాయాం సత్తత్సన్నిధో వైరత్యాగః సత్య ప్రతిష్టాయాం క్రియాఫలాశ్రయత్వం అస్తేయ ప్రతిష్టాయాం సర్వలోకాత్మోపస్థానం బ్రహ్మచర్య ప్రతిష్టాయాం వీర్యలావః అపరిగ్రహస్థైర్యే జన్మకథంతా సంబోధః శౌచాత్ స్వాంగచుగుప్సా పరైరసంసర్గః సత్తశుద్ధిః సౌమనస్య ఏకాగ్ర్య ఇంద్రియజయాత్మదర్శనయోగ్యత్వాని చ సంతోషాదనుత్తమసుఖలాభః కాయేంద్రియసిద్ధి అశుద్ధిక్షయాత్ తపసః స్వాధ్యాయాదిష్టదేవతా సంప్రయోగః సమాధిసిద్ధిర్ ఈశ్వర ప్రణిధానాత్ స్థిరసుఖం ఆసనం ప్రయత్నశైథిల్యానంత సమాపత్తిభ్యాం తతో ద్వంద్వానభిఘాతః తస్మిన్ సతి శ్వాస ప్రశ్వాసయోర్గతి విచ్ఛేదః ప్రాణాయామః బాహ్యాభ్యంతర స్తంభ వృత్తి దేశ కాల సంఖ్యా పరిదృష్టో దీర్ఘ సూక్ష్మః. సో వి ఆర్ డిస్కసింగ్ దిస్ సూత్ర. బాహ్య ఆభ్యంతర స్తంభ వృత్తి దేశ కాల సంఖ్యాభి పరిదృష్టో దీర్ఘ సూక్ష్మ. విఆర్ టాకింగ్ అబౌట్ ది రేచక అండ్ పూరక. త్రు ది రేచక అండ్ పూరక ది అంత కుంభక అండ్ బహి కుంభక విచ్ ఇస్ ప్రాక్టీస్డ్ బికాస్ ఆఫ్ దట్ దట్ కైండ్ ఆఫ్ ప్రాణాయామ ఇస్ వాట్ విఆర్ టాకింగ్ అబౌట్ హియర్. ది ప్రాణాయామ విచ్ హ్యాపన్స్ ఆటోమేటిక్లీ బికాస్ ఆఫ్ ది ప్రాక్టీస్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ ప్రాక్టీస్డ్ ప్రాణాయామ విచ్ ఇస్ ది కుంభక which is natural, that will be explained in the next sutra. Chaturthah, that is the fourth stage. So that will be explained in the next sutra. The inhaling, holding, exhaling, holding is what we are talking about here through practice. And that also is of three types. Desha, Kala, Sanchyavihi. Controlling it in a state, in a place. Controlling it in a, for a period of time. Controlling it for a period of count.

0: Namashivaya. All the three Shaivam.org gradios have started operating from our own stream server now. As a result, the URL has changed and the stream you are currently listening to will stop shortly. Our Shaivam.org website and the mobile app are already pointing to the new URL, and you will be able to continue to listen to our radios through them. If you are currently listening to our radio through some other tools like TuneIn, Radio Garden, etc., please let us know at shaivam@shaivam.org. We will do the needful to update the URLs in those tools too. Please help us by sharing which tool you are using to listen to this stream to make sure that you are able to continue to listen to them even with the new stream. Again, the mail address is shaivam@shaivam.org. Thank you. Namaste.
1: Om Namah Shivaya. You are listening to Shaivam.org radios. 24/7 spiritual channels from Shaivam.org. Om Namah Shivaya.
2: Dear listeners of Shaivam.org, the following is Brahmasutra Shtikhanda Bhashyam, presented by K.S. Mageshwaran Nambudri.
3: Namoham Padataya Lokanam Siddhiye Chidananda Rupaya Shivaya Paramatmane
4: Svatantra Samipe Yogoshipa
5: Anya Preshyata Karpanya Rahitatvena Vavashikrita Svetara Sakala Vastutvam Svatantriyam
4: Tatah Purvam Kimuktam
6: Anadi
4: Bodhatvam Nirupitam Svatasiddha Niradishaya Jnanavattam Anadi Bodhatvam Iti Uktam Swarupanandanubhava సాధనం అంతఃకరణం. అత్ర కించిత్ పాఠభేదః దృశ్యతే. సాధనం బాహ్యకరణ నిరపేక్షం అంతఃకరణం. అస్తు జ్ఞానం తద్ అనాదిసిద్ధమేవ. అతః అనాదిబోధం బ్రహ్మ సంసార నివర్తకస్య జ్ఞానస్య అనాదిసిద్ధత్వాత్ నిత్య నివృత్త సంసార దోషం శాంతి సమృద్ధం అమృతం ఇతి శ్రూయతే. తస్య వ్యాఖ్యానం జాతం. ఇదానీం స్వాతంత్ర్యం. అన్య ప్రేష్యతాకార్పణ్యరహితత్వేన స్వవశీకృత ఇతర శ్వేతర సకల వస్తుత్వం. అర్థం ప్రియదా లియా?
6: అన్య ప్రేష్యతాకార్పణ్యరహితత్వేన కార్పణ్యం
4: తత్ కారణం స్వాతంత్ర్య కారణం ఉక్తం. స్వాతంత్ర్యస్య లక్షణం తు ఇదమేవ. స్వవశీకృత శ్వేతర సకల వస్తుత్వం. స్వవశీకృత శ్వేతర సకల వస్తుత్వం.
6: స్వేనేవ శ్వేతర వస్తునా వశీకృత.
4: ఎల్లా వస్తుకళం తనక అధీనమా వశీకృతమా ఇరుకున అధీనమా ఇరుకునర్థం.
6: స్వేతర ఇచ్చి
4: పరమం స్వాతంత్ర్యం ఇది. స్వ ఇతర సకల వస్తు స్వేన వశీకృతం స్వేతర సకల వస్తు ఏన సహ స్వవశీకృత సకల వస్తు స్వేతర సకల వస్తు తస్య భావ స్వవశీకృత స్వేతర సకల వస్తుత్వం. ఇంత విగ్రహాలను గౌరించుకో. అవదా సంస్కృతం వరు. అన్య ప్రేష్యత కార్పణ్యరహితత్వేన అది హేతు స్వాతంత్ర్య హేతు. అన్య నియమ్యత ప్రేష్యత ప్రేష్యత నా ఇన్నొరుత అన్యన నియమ్యత అర్థం. అన్యన నియమ్య ఇల్ల అన్యన నియమ్యమా ఇందాల్ నమకు అన్యాధీనత భవతి. కార్పణ్యం నా దైన్యం. దైన్యం తెలియదా? కృపణస్య భావ కృపణ ఇత్యుక్తే కృపణ ఇది బహుషు అర్థేషు ప్రయుజ్యతే. సాధారణమా కృపణ ఇది కిం తుచ్ఛః ఇది వా తదప్యస్తి తస్మిన్నప్య అప్యస్తి నామాతికృపణస్య ఇది అత్యంతం కిం స్వల్పేషు విషయేషు కిం పంచయతి ఇత్యాది భవతి ఖలు తస్మిన్నర్థేపి ప్రయుజ్యతే. తత్సర్వం వినాపి యః అన్యస్మై ధనం నైవ దదాతి సః కృపణ ఇత్యపి ఉచ్యతే. మైసర్ ఇంగ్లీష్ లో ఇల్లయా తమిళ ఎన్న వార్త ఇరుకు కంజన్ సొల్వారు. అస్మిన్నర్థే కృపణ ఇత్యస్తి. పొదువా ఒరు దీననా ఇరుకరవనే కృపణను చూడదుండ అయ్యో భావం ఇల్లయా అప్పుడు ఇరుదా కృపణ. అన్య ప్రేష్యత కార్పణ్యరహితత్వేన ఇప్ప అన్య ప్రేష్యత ఇరుందా కృపణనా ఇరుకుం. కార్పణ్యం కృపణస్య భావ కార్పణ్యం అది ఇల్లామ ఇరుకరదనాల పరమాత్మన స్వవశీకృత శ్వేతర సకల వస్తుత్వం భవతి తదేవ స్వాతంత్ర్యం.
6: శ్వేతర సకల వస్తు వస్తు
4: స్వేన వశీకృతం స్వేతర సకల వస్తు కిమర్థం వశీకరణం కర్తవ్యం స్వం స్వ
5: తర్హి శ్వేతర ఇది కిమర్థం స్వశీకృత సకల వస్తు
4: పర్యాప్తం వశీకృత సకల వస్తుత్వం ఇత్యవ పర్యాప్తం చింతా నాస్తి స్వరూప కీర్తనం తావదేవ నాస్తి స్వ ఇతరదేవ స్వేన వశీకర్తుం శక్యతే స్వం స్వేన వశీకర్తుం న శక్యతే కిం తదపి స్వం నాస్తి ఖలు ఇంద్రియం స్వస్మా భిన్నం ఖలు యః వశీకరోతి తదపేక్ష భిన్నమేవ అన్యథా కర్తృకర్మ విరోధో భవతి తోకే కదాచిత్ ఔపచారిక ప్రయోగా భవంతి నాను ఎన్నే నిగ్రహం పండి వచ్చిరుకే అప్పుడు ఎలా చెల్లువాంగ తత్ ఔపచారిక ప్రయోగా తావదేవ
5: భూధాతవ అర్థ స్వయమేవ సంధరతి ఆత్మానం ఆత్మం
4: కించిత్ ఔపాధిక భేదం స్వీకృత్య ఉచ్యతే ఆత్మనైవ ఆత్మన ఆత్మానం ఆత్మైవ హ్యాత్మ అదెల్లాం ఇరుకు అదెల్లాం ఔపచారిక ప్రయోగమా ఎడుతుకణం ఔపాధిక భేదం స్వీకృత్య అవశ్యం అపేక్షతే ఆత్మానం పశ్యామి ఇది దర్పణత్తుల అహం ఆత్మానం పశ్యామి చూడదు ఇల్లయా ఎన్నో అర్థం పశ్యామి సున్నా అహం దర్శనకర్త అహం ఆత్మ దర్శన కర్మతో శరీరం ఏదో ఒక భేదం ఇరుకు ఇల్లామ ముడియాదు తావదేవ ఈశానీశౌ జ్ఞాజ్ఞౌ ద్వౌ అజౌ ఈశానీశౌ ఇది పదచ్ఛేద జ్ఞాజ్ఞౌ జ్ఞశ్చ అజ్ఞశ్చ జ్ఞాజ్ఞౌ ద్వౌ అజౌ ఈశానీశౌ ఈశానీశౌ ఈశశ్చ అనీశశ్చ ఈశః కడవుల్ అనీశః జీవః ద్వావపి అజౌ అనాదిభూతం జీవస్తు న సృజ్యమానః జీవస్తు పరమాత్మనః సృష్టిర్న అనాది శరీరస్య సృష్టి జీవస్తు సృష్టశ్చేత్ సాధిత్వం ఆగతం ఖలు తన్నేష్యతి పూర్వమే ఉక్తం జీవస్య అనాదిత్వం వక్తవ్యం ఈశ్వరస్యాపి జ్ఞ అజ్ఞౌ జ్ఞశ్చ అజ్ఞశ్చ సర్వజ్ఞ ఇది ఉచ్యత ఖలు అది సర్వ విట కూడా జ్ఞ అజ్ఞ జ్ఞ అజ్ఞౌ ద్వివచనం ద్వౌ ద్వావపి అజౌ నజాయతే త్యజః అజః అజౌ ఈశానీశౌ
5: భోక్తా భోగ్యం ప్రేరితారం చ మత్వా
4: భోక్తా భోజ్యం ప్రేరితారం చ మత్వా ఇత్యస్తి భోగ్యం భోజ్యం భోగ్యం నిర్క భోజ్యం నిర్క
5: భోగ్యం
4: భోగ్యం తారకణం ఇది భోజ్యం పుట్టుక భోక్తా భోగ్యం భోజ్యం భోగ్యం అదొక ఎన్న వ్యత్యాసం ఇదమపి భోక్తుం యోగ్యమేవ భోగ్యం ఇత్యస్య ఉత్పత్తి సాయమ పరంతు భోజ్యం ఇత్యత్ర భోజనం సాప్ట్రదనర్థం
5: క్రియా
4: సాప్ట్రదనర్థం భోజనం భోజనం భోజ్యం ఇత్యుక్తే సాప్ట్రదకి ఏది ఉపయోగపడదో అది భోజ్యం భోగ్యం నామ సామాన్యత అస్మాకం భోగస్య ఏది ఉపయోగించతే భోగం నామ సుఖ దుఃఖ అన్యతర సాక్షాత్కారాన్ని ఎదినాల సుఖం వరదో అదెల్లామే భోగ్యం భోగ్యం చున్నాలు పడుతూ తూంగరడం అది భోగ్యం అనుకు భోజ్యం ఇల్ల భోజనస్య విషయ సహ భోజ్యం అంత వ్యత్యాసం ఇరుకు இந்த போக்தா போக்யம் பொதுவா சொல்லும் பொழுது நமக்கு சுகத்தை கொடுக்கக்கூடியது சுக துக்கம் இல்ல சுகத்தை கொடுக்கக்கூடியதுதான் போ இந்த சாஸ்திர பரிபாஷை அது சுக சாட்சா்காரத்துக்கும் துக்க சாட்சா்காரத்துக்கும் போகம்னு பேர் வச்சிருக்கு சாஸ்திரத்துல அது பாரிபாஷிகம் வஸ்துகத்தியா சப்தசிய வாச்சியார்த்தா சக நாஸ்தி போகோ நாம சுக சாட்சா்காரேவ போக சப்தசிய சக்தி அன்யா சாஸ்திரே பரிபாஷையா அன்யா பிரயோக கிரியதே அது விவரிக்கணும் தீபிகையில் இருக்கு இல்லையா தீபிகையில் இருக்கு సుఖాద్యుపలబ్ధి సాధనం ఇది అంగ ఇల్ల ఆ శరీర లక్షణం ఉక్తం ఆత్మన భోగాయతనం శరీరం యదవచ్చేన ఆత్మని భోగో జాయతే తద్ భోగాయతనం అనంతరం ఇయం పంక్తి సుఖ దుఃఖ అన్య భోగో నామ సుఖ దుఃఖ అన్యతర సాక్షాత్కారం తత్ర తథా వివక్ష వర్తతే తావదేవ సుఖతే అనుభవికృతకం భోగం పేరు దుఃఖతే అనుభవికృతకం భోగం పేరు శరీరస్య లక్షణ కథన కాలే తథా వివక్ష వర్తతే అంత భోగ శబ్దత్తుడే వాచ్యార్థం నినకాదు భోగ శబ్దత్తినుడే లోకత్తుల దుఃఖం అనుభవికరవనే భోగిని చూడమాట సుఖమా ఇరుకరవనేదాన్ని భోగిని చూడవా ఇల్లయా అస్తు భోక్త భోగ్యం ప్రేరితారంచ మత్వా
5: విద్యా విద్యే ఈషతే యస్తు సోన్యః
4: ఇదం ఏకద కించిత్ కించిత్ వాక్యం ఉదాహృతం పూర్ణం వాక్యం అత్ర నాస్తి ఇదం శ్వేతాశ్వతర వాక్యమిదం శృతి శ్వేతాశ్వతర ఉపనిషద్ వాక్యం. భోక్త భోజ్యం ప్రేరితారంచ మత్వా సర్వం ప్రోక్తం త్రివిధం బ్రహ్మమేతత ఇత్యస్తి. సర్వం బ్రహ్మ ఇది వర్తతే, పరంతు కిం తత్ర విభాగకృత భోక్త భోగ్య ప్రేరితార ప్రేరిత ప్రేరితార ఇల్లే ప్రేరిత భోక్త ఇరుకు భోగ్యం ఇరుకు తత్ర ప్రేరక కశ్చన వర్తతే. తత్ర ప్రేరక పరమాత్మా ఇది ప్రేరక ఇత్యస్య కోర్థః తత్ర ప్రవర్తక తస్య తస్య ఫలానుసారేణ కర్మానుసారేణ తస్మిన్ తస్మిన్ విషయే తం ప్రవర్తయతి పరమాత్మా ఇది ప్రసిద్ధం. తదత్ర అస్యాం శృతౌ ఉక్తం భోక్త భోక్త అనుభవిక్కూడియవన్ జీవన్ భోగ్యం విషయః. இந்த தர்க்க சங்கிரகத்திலையும் புனஸ்திரிவிதான் பிரிக்கிறது இல்லையா, சரீரம் இந்திரியம் விஷயான்னு. அது எப்படி அந்த பிரிவு வருதுன்னா, போக்தா தத்திர அந்த ஸ்தாபிதா, போக்தா தோ ஆத்மா, ஆத்மான் ஆத்மானம் விஹாய அந்நிய கலு விபாக கிரியதே. அது பிருத்திவியா இருக்கட்டும், ஜலமா இருக்கட்டும், எதுவா இருக்கட்டும், வெளியில் இருக்கிற பதார்த்தம் தானே ஆத்மா இல்ல. அது மூணு விதமா பிரிச்சிருக்கு, பிரிச்சு வச்சிருக்கு. போக்கிய ரூபமா இருக்கு, போக சாதனமா இருக்கு, பிரசந்தோ இந்திரியம் இந்திரியம் கரணம் சரீரம் அத்த போகாயதனம் போக்யம் போக்யம் போகாயதனம் போக கரணம் விஷயம் விஷயம் போக்ய இந்திரியம் போக கரணம் சரீரம் போகாயதனம் எதவச்சேதன போகோ ஜாயது. அப்படி அது பிரிச்சிருக்கு, சரீரம் இந்திரியம் விஷயம். அது எதுவா இருந்தாலும் இந்த பிருத்திவியாகட்டும் ஜலமாகட்டும் எதுவா எந்த பதார்த்தமா இருந்தாலும் வெளி பதார்த்தங்கள் மூணு ரூபத்தில் நிக்கிறது. இந்திரிய ரூபமாகவும் நிக்கிறது, அது போக்ய ரூபமாகவும் நிக்கிறது, என்னன்னா போகாயதன ரூபமாகவும். நமக்கு மூணு விதமா நமக்கு உபயோகப்படுறது அர்த்தம். இந்த போக்தாவுக்கு பிருத்திவி என்ற பூதம் இந்த போக்தாவுக்கு ஜீவனுக்கு மூணு விதமா உபயோகப்படுறதுன்னு அர்த்தம். இந்த கன்செப்ட்ல அது மூணா பிரிச்சிருக்கு, போக்தா போக்யம் பிரேரிதா பிரேரிதா பரமாத்மா இது அஸ்தி.
5: வித்யா வித்யே ஈஷதே யஸ்து சோன்யஹ.
4: வித்யா வித்யே ஈஷதே யஸ்து சோன்யஹ. யஹ வித்யா வித்யே ஈஷதே, அந்த ஜீவனுக்கு வரக்கூடிய ஞானத்தையும் அவித்யையையும், வித்யையையும் அவித்யையையும் கண்ட்ரோல் பண்றவா ஈஷதே நியாமக யஸ்து சோன்யஹ சஹா அஸ்மாத் அன்யஹ அன்யஹ கஷ்டன வர்த்ததே. இதெல்லாம் எதுக்கு சொல்றது, சுவாதந்திரியம் சுவாதந்திரியம் பிரதர்சயிதும் வாக்கியானி உதாகிரியதே பரமாத்மனா சுவாதந்திரியம் அஸ்தி தரிசயம் வாக்கியானி உச்சந்தே. பிரேரிதா இத்தர சுதந்திரத்வம் தஸ்ய உக்தம் சர்வஸ்ய அஸ்தி பிரவர்த்தக சஹ தரி அன்யேன அப்ரவர்த்தியஹ பவதி ப்ரேஷ்யஹ ந பவதி ப்ரேஷகஹ வர்ததே. சர்வம் சர்வம் அன்யம் ப்ரேஷயதி நியோஜயதி தத்தத் சுக துக்க போகேவ தனுசாரேண பிரவர்த்தனேவ அன்யம் நியோஜயதி. சர்வம் அன்யம் நியோஜயதி இத்யுக்தே அயம் அன்யேன ந நியுக்த இது லப்யதே, அவரே நியமனம் பண்ணக்கூடிய இன்னொரு சக்தி கிடையாது. தரிஹி அனேன தத்ராபி அன்ய பிரேஷ்யத்வம் நாஸ்தி இது லப்யதே. தத்ர்த்தம் தாதஶ வாக்யானி உதாஹரதானி தாவதேவ அக்ரே.
5: இத்யாதிஷு ப்ரஹ்மணஹ ஜடா ஜட ஜடா ஜட ப்ரபஞ்ச பிரேரகத்வேன ஸ்வதந்த்ரத்வம் சித்தம்.
4: ஸ்பஷ்டம்.
5: ஜடானாம்
4: ஜடானாம் அஜடானாம் அஜடாஹ ஜீவாஹ
5: ஜீவானாம் பிரேரகத்வம் சித்தம். ப்ரபஞ்ச சர்வ விஷய ஸ்வாதந்திரியேன ப்ரஹ்மணஹ சர்வகர்த்ருத்வ சித்திஹ.
4: ஸ்பஷ்டம். சர்வ விஷயகம் ஸ்வாதந்திரியம் அஸ்தி இத்யுக்தே சர்வத்ர கர்த்ருத்வம் அஸ்தி இத்யர்த்தஹ.
5: ஸ்வாபாவிக
4: சாதாரண கர்த்தா ஈஸ்வரஹான் சொல்றது இல்லையா, சர்வத்ர சாதாரண கர்த்ருத்வம் வருதே. அசாதாரண கர்த்தாரஹ அன்யே பவந்தி அயம் து சாதாரண கர்த்தா. இந்த சாதாரண கர்த்தத்வம் இத்யுக்தே பாலானாம் ஏவம் பிரமோ பவதி. தர்க்க சங்கிரகம் படிக்கும் பொழுது சாதாரண காரணம் ஒரு ஒரு அது ஒரு செகண்ட் கிளாஸ் காரணம் மாதிரி, அப்படி இல்ல. அது மகாத்மியம் ஜாஸ்தி
5: தானே.
4: சுவாபாவிகம் அலுப்த சக்தித்வம் நமக்கு அப்பப்ப சக்தி போயிடுறது, திருப்பி ஆர்ஜனம் பண்ணணும் இல்லையா. சரீரே சக்தி கதாச்சித் ரோகாதினா நஷ்யதி புனஹ அநேதவ்யம் அன்ய அநேக ஸ்பஷ்டம். தரிஹி அஸ்ய யஸ்ய து ததா ந பவதி தஸ்ய ஸ்வாபாவிகி சக்தி ஸ்வாபாவிக சக்தித்வம் அலுப்த சக்தித்வம் சர்வதா பவதி தஸ்ய லோபோ நாஸ்தி ததா ஹி ஸ்ரவணம். அதுக்கு உதா இது பிரமாணம் காமிக்கணும் இல்லையா, ஸ்ருதி சொல்றாரு.
5: పరాస్య శక్తిర్ వివిధైవ శ్రూయతే స్వాభావికి జ్ఞాన బలక్రియా చ.
4: పరాస్య శక్తిర్ వివిధైవ శ్రూయతే, అస్య పరమాత్మనః శక్తి పరా ఉత్కృష్ట వివిధ వివిధ ఏవ శ్రూయతే స్వాభావికి, ఇన్నొరు కారణత్తినాలు వందదు కిడయాదు, వందదా ఇంత పోవం స్వతహేవస్తి. இந்த ஆதே சக்தி தெரியுமா, ஆதே சக்தி அது தீபிகையில் இருக்கு. ஆதே சக்தி ந பதார்த்தாந்தரம் இது தத்ர விசாரம் கரோதி. ஆதே சக்தி ஸ்வாபாவிக சக்தி, ஆதே சக்தின்னு ரெண்ட சக்தியை பிரிக்கிறார். பொதுவா இவ தார்க்கிகால் சக்தியை ஒத்துக்கிறது இல்லை இல்லையா. சக்தி ந பதார்த்தாந்தரம் நியாயபோதனையில ஆரம்பத்திலேயே வருது. சக்தி நாங்கீக்கிரியதே மீமாம்சகாக அங்கீகுருவந்தி, ஏதேன் அங்கீகுருவந்தி, தசிய கண்டனம் குருவந்தி. తత్ర ద్వేధ తత్ర స్వాభావిక శక్తేరేవ తత్ర వన్నౌ దాహానుకూలాయ శక్తి సా స్వాభావిక శక్తి. రెండు విధమా శక్తి ఒత్తుంటారు మీమాంసక. ఒన్ను వంద స్వాభావిక శక్తి, ఇన్నొన్న ఆధేయ శక్తి. సహజ శక్తి ఆధేయ శక్తి ఇది నామకరణం కురువంతి. శక్తి ద్వేధ, సహజ శక్తి ఆధేయ శక్తి. ఇది ఇది ఇదం రెండు జన్యందా. పరంతు కిం భవతి వన్నౌ యా శక్తి సా సహజ శక్తి. వన్యోడు చేరందే వరకూడి శక్తి ఇల్లయా, வேற ஏதோ ஒரு காரணத்தினால திருப்பி கொண்டு வந்து சேர்த்ததில்ல. வண்ணம் யா சக்தி சுபாவதாக வருத்தது. அதா சா சகஜ சக்தி உச்சது. ஆதே சக்தினால் காரணேன புத்திபூர்வம் உற்பாதிதா சக்தி இத்தியாதிகம் பவதி. தத்ர சாமர்த்தியம் உற்பாத்தியதே, உற்பாத்தியமானம் சாமர்த்தியம் ஸ்வாபாவிக ஆதே சக்தி. ஆதீயமான சக்தி ஆதீயதே இத்துக்கே கொண்டு வர்றது அர்த்தம். தது அதிருஷ்டமபி ஆதே சக்தி இத்தனை மீமாம்சகை வியவக்ரியதே. ప్రీహ్యాదు ప్రోక్షణేన అదృష్టం జాయతే, ప్రీహ్యాదు ప్రోక్షణేన అదృష్టం జాయతే. ఇయం ఇదం అదృష్టం పూర్వం నాస్తి నాసీత్, తర్హి ప్రోక్షణేన ఉత్పన్నం అదృష్టం. తది ఆధే అదొరు శక్తి, అదొకరు ఒక సామర్థ్యం కడకిరుదు. అంత ప్రోక్షణేన జాయమానం అదృష్టం వర్తతే చేదేవ తస్య అగ్రే ఉపయోగ అన్యథా తస్య. ఇప్పుడు ఇంత సంస్కారంగా చూడదు ఇల్లయా, ఎత్తనయో సంస్కారంగా బహువిధ సంస్కార క్రియంతే ప్రథమత. ఎంత కర్మ పండ్రదా ఇందాలు అంతంత ద్రవ్యంగా సంస్కారంగా ఎలా ఇప్పుడు ఇదెల్లాం తేన కష్టన శక్తి విశేష ఉత్పాది అదృష్టరూప. ఇదం సర్వం ఆధే శక్తి మీమాంసకేన ఉచ్యతే. తది రెండు విధమైన శక్తి, ద్వయమపి ఉత్పాద్యమానమేవ. సహజ శక్తి అర్గటం ఆధేయ శక్తి అర్గటం తది ఇదానీ వన్నౌ సహజ శక్తి ఉచ్యతే. పరంతు తదపి ఉత్పత్తితే ఖలు, వన్నీరు ఉత్పత్తితే, వన్నేరేవ ఉత్పత్తిరస్తి. అస్మాకం ఇదానీ అస్మాకమపి ఆత్మని అనేకే సంస్కారాః క్రియంతే తేన శక్తయః ఉత్పత్తి. సా సర్వాపి ఆధేయ శక్తి. కర్మానుష్ఠానేన ఆత్మని అదృష్టం జాయతే ఇత్యుక్తే ఆధేయ శక్తి సా. అంత అదృష్టతుకు ఆధేయ శక్తి మీమాంసకాల పేరు వచ్చిరుగా. షోడశ సంస్కారా క్రియంతే తేన ఆత్మా సంస్క్రియతే. ఇది ఇది ఎప్పుడు వందదన్నా ఆధేయ శక్తి. ఇది వంద వందిరుకూడే శక్తి, వంద తిరిగి పోయడం. ఇదం సర్వం మేము ప్రసంగా ఉత్తం తావదే వయం అనేకే విషయా అవగంతవ్యా ఇది కృత్వా. అత్ర అపేక్ష నాస్తి అస్య. పరమాత్మనః యా శక్తి సా ఆధేయ శక్తి నాస్తి, స్వాభావికీ శక్తి.
5: జ్ఞాన బలక్రియ
4: తత్ర స్వాభావికీ శక్తి ఇది వక్తుం శక్యతే, దోషో నాస్తి. పరంతు స్వాభావికీ శక్తి అపి జన్యా భవతి వన్నేహే. కుతః వన్నిరేవ స్వాభావికీ నాస్తి ఖలు, వన్నేర్ జన్యత్వాత్ వన్నేర్ శక్తిరపి జన్యా భవతి. యద్యపి సా స్వాభావికీ పరంతు జన్యా భవతి, కుతః వన్నేహే జన్యత్వాత్. అత్ర తు పరమాత్మనః శక్తి స్వాభావికీ పరంతు న జన్యా, కుతః పరమాత్మన అజన్యత్వ పరమాత్మన అజత్వ తక్తిరపి అజ. అగ్రే
5: జ్ఞాన బలక్రియా,
4: జ్ఞాన బలక్రియా చ స్వాభావికం జ్ఞానం స్వాభావికం బలం స్వాభావికీ క్రియా వర్తతే. సర్వం ఇచ్ఛా జ్ఞానం కృతి సర్వం స్వాభావికమస్తి.
5: ఇత్యాది చిదచిత్ ప్రపంచ రూప శక్తి విశిష్టత్వం స్వాభావికమేవ బ్రహ్మణః.
4: చిదచిత్ ప్రపంచ రూప శక్తి విశిష్టత్వం ఇంద విశిష్టత్వం తద్విశిష్టత్వం అపి స్వాభావికమేవ బ్రహ్మణః.
5: కదాచిదపి న నిర్విశేషత్వం ఇత్యనేన సిద్ధం.
4: అనేన కిం సూచితం? అద్వైతమతం ఒత్తుకరదిల్లై, నిర్విశేషత్వం కదాపి నేష్యతే అస్మాభిః ఇది సిద్ధం. చిదచిత్ ప్రపంచ విశిష్టత్వమేవ పరమాత్మనః స్వరూపం ఇది స్వీక్రియతే.
5: అపరిచ్ఛిన్న శక్తి విశిష్ట
4: తత్ర ఏక ఏక క్షణం. చిదచిత్ ప్రపంచ రూప శక్తి అని చూడరు ఇల్లయా, ప్రపంచ అనుకూల శక్తి అని చూడడం. శక్తే పరిణామ ఇది కృత్వా పరిణామ పరిణామినో అభేదం ఆలోచ్య ఏం వ్యవహార కృత చిదచిత్ ప్రపంచ ప్రపంచ ఏవ శక్తి ఇత్యుక్తే తత్కథం భోః ప్రపంచ శక్తేః కార్యం ఖలు అతః తర్హి ప్రపంచ అనుకూల శక్తి ఇతి లేఖనీయమాసీత్ ఇతి అస్మాకం శంకా భవతి సత్యం పరంతు ఏవంపి లిఖితుం శక్యతే పరిణామ పరిణామినో అభేదం ఆలోచ్య తథా లిఖితం ఇతి మంతవ్యం
6: బ్రహ్మణః యా శక్తిః తస్యాః
4: పరిణామః సర్వోపి ప్రపంచః ఇతి అస్తి
5: సా శక్తిః చిదేవ శక్తిః చిత్
4: శక్తిః చిద్రూపా ఇతిపి అస్తి
5: పరంతు
4: తత్ర అచిదాత్మకత్వమాదాయ పరిణామః వక్తవ్యః తద్విషయే కించిత్ శాస్త్రవిచారః అగ్రే భవిష్యతి కథం పరిణామః ఇత్యాదికం న ఉపపాదితం ఏతావదా పశ్యామ అగ్రే ఆగమిష్యతి
5: అపరిచ్ఛిన్న శక్తి విశిష్టత్వం అనంత శక్తి
4: అది రెండూ రెండూ చేర్త చూడడం పోలు ఇరుకు అచిదం శోపి కష్టన అపేక్షతే తత్ర
5: మాయా
4: పరిణామార్థం మాయాయా అద్వైత రీత్యా అస్మాకం జడ రూపాయవ మాయాయా సర్వథా చైతన్యం నేష్యతే మాయాయా జడ శక్తిరేవ సా పరమాత్మన శక్తి ఇత్యుచ్యతే పరంతు జడాత్మికాయ ఆకరేషు సర్వం ఎల్లామే తెలియదు అది నమ్మలే అది అందంత దర్శనత్తుకు ఏదో సరియా ఇరుకుమో అప్పుడు అది సెట్టింగ్ పడనో అది ఇంత లలితా సహస్రనామ స్తోత్రం పరు చిచ్చక్తి చేతనా రూప జడశక్తి జడాత్మిక రెండుమే చేర్త పోట్టుక చిచ్చక్తి ఇరుకు జడశక్తి ఇరుకు చిచ్చక్తి చేతనా రూప జడశక్తి జడాత్మిక ద్రష్టవ్యశ్యామ
5: అపరిచ్ఛిన్న శక్తి విశిష్టత్వం అనంత శక్తిత్వం
4: அத இப்ப ஸ்தோத்திரங்கள் எல்லாம் இந்த சக்தியே ஒரு ஸ்திரீ ரூபமாக வர்ணனம் பண்ணி உபாசனைக்காக அப்படி பண்றது அது இருக்கட்டும் ஒரு தேவியாக வர்ணனம் பண்றது அதுன்னு வேற என்ன இதெல்லாம் அவ்வளவுதான் இந்த ஒரு சக்தியே ஒரு ஸ்திரீ ரூபேண பிரகல்பிய ஆராதனார்த்தம் வர்ணியது ஸ்தோத்ரேஷு அதான் விவிதம் வர்ணனம் பவதி அகிரே அகிரே பட்டாம அது சமாபனியம் இது அபரிச்சின்ன சக்தி விசிஷ்டத்துவம் அபரிச்சின்னா இயம் சக்தி அதுக்கு பரிச்சேதம் கிடையாது பரிச்சேதம்னா ரெஸ்ட்ரிக்ட் பண்றது ஒண்ணுமே கிடையாது இதனாலயும் பரிச்சின்னம் இல்ல அத்தக அபரிச்சின்ன சக்தி விசிஷ்டத்துவம் அனந்த சக்தி மத்தம் அனந்த சக்தி அனந்தம்னா அனந்தம்னா அசங்கியாகம் இத்தியர்த்தே பிரயோக அஸ்தி அனந்த சப்தசிய எவ்வளவு சொல்ல முடியாது அப்ப அனந்தம் இது பத பிரயோக அஸ்தி பரந்து அத்த தஸ்மின் அர்த்தேன அந்தோ நாம பரிச்சேத నవిద్యతే అంతః యస్య సః అనంతః అపరిచ్ఛిన్నం ఇత్యర్థే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ఇత్యత్రాపి తథైవ అన్యథ అన్యథ
6: ఏకత్వం
4: అనేకాని బ్రహ్మాణి ఇది ఖలు ఉత్తమ స్యాత్ అనంత అనంతత్వం నామ అసంఖ్యాకత్వం ఇత్యర్థశ్చేత్ ఏకం బ్రహ్మ ఇది త్యక్తం స్యాత్ అతః తథా సః అర్థా తత్ర నాస్తి
5: పరంతు అత్ర తు శక్తిరేవ ఖలు తథా ఉత్తమ
4: శక్తిరపి విచిత్రా శక్తి శక్తి విషయ వక్తుం శక్యతే పరంతు అనేకత్వం అపి వక్తుం శక్యతే పదాంతరేణ ఉక్తం ఖలు తత్రాపి వ్యాఖ్యానం తథా నాపేక్షతే ఏన అత్ర విచిత్ర శబ్దేన తత్ర అనేకత్వం అనేకత్వం యది వివక్షితం తదానీమపి విచిత్ర ఇది ఉక్తం ఖలు ప్రవర్తనభేదేన తదపి వక్తుం శక్యతే ద్వైధాపి అస్తి నిరూపణం పశ్యామ
5: అనంతాభిరేవ శక్తిభిః జగతః జనకం శాసకం చ బ్రహ్మ భవతి
4: అనంతాభిరేవ శక్తిభిః అపరిచ్ఛిన్నాభిరేవ శక్తిభిః జగతః జనకం శాసకం చ బ్రహ్మ భవతి సృష్టికర్తృ పరిపాలనకర్తృ చ భవతి శాసకం పరిపాలనకర్తృ శాసకం శాసకః ఇల్ల శాసకం బ్రహ్మ నపుంసకలింగం
5: తథాహి శ్రూయతే ఏక ఏవ రుద్రో న ద్వితీయాయ తస్థుః య ఇమాన్ లోక
4: తస్థుః ఉన్న ఛాందస ప్రయోగం తస్థౌ ఉన్న వర్ణం తస్థుః ఇది ఛాందసం రూపం తప్పు இல்ல பகுவச்சனம் அந்த பதம் சரியா தான் இருக்கானா அங்க சரியா வராது தஸ்தௌ இது ஏகவச்சனம் தஸ்தௌ பகுவச்சனம் ஏக ஏவ ருத்ரோ ஏகவச்சனம் தஸ்தௌ வந்து சாந்தசம்
5: इमान लोका नीशतः ईशिनीभिः यः सर्वान् लोकान् नीशतः ईशनीभिर्जननीभिः परमशक्तिभिः इत्यर्थः।
4: अत्र किञ्चित् इतोपि अस्ति, तुरीयमिमं लोकम् ईशते ईशनीयुः जननीयुः, अदन्नु कडयाद अत्र कथं वर्तते? इदं कुत्रत्यं वाक्यम् इति मयापि न ज्ञायते, मया न दृष्टम् एतावता।
5: पुष्पं
4: एवं वा?
6: उपनिषदस्ति
4: वा? तत्र मया न पठितः, तत्र द्रष्टव्यं। तत्र स्यात् अथर्वशिराः इति उपनिषदस्ति, अदिल निरे एडुतिर्क इदिल, तत् द्रष्टव्यम् एकवारं। तत्र स्यात् ईशनीयुः जननीयुः, तुरीयमिमं लोकम् ईशते ईशनीयुः जननीयुः। ईशनीयुः इति सुबन्तपदम्, अद् तिङन्तमिल्ल, ईशनीयुः अस्ति इत्येव भवति पदम्। अत्र एतैः व्याख्यानं कृतमस्ति व्याख्याकारैः आचार्यैः, छा इमं लोकं शुद्धं शुद्धमिश्र अशुद्धाश्वरूपं लोकत्रयं तुरीयम् उक्तलोकत्रयापेक्षया चतुर्थं। लोकत्रयम् इत्यस्यापि किञ्चित् व्याख्यानं कृतम्। इमं लोकं शुद्धमिश्र अशुद्ध अध्वरूपं लोकत्रयं, शुद्धवं मिश्रवम् अशुद्धवम् आरुककुडि लोकत्रयं, तत् तत् तदपेक्षया अन्यत् तुरीयम् उक्तलोकत्रयापेक्षया चतुर्थम्। अध्वनाम् अध्वपते श्रेष्ठस्य अध्वनः पारमशीये, पारमशीयेति सर्वाधिक सर्वाधिकारि प्रेप्सनीयत्वेन श्रुतिसिद्धम्। अध्वनां मध्ये अतिश्रेष्ठस्य शुद्धाध्वनः अप्युपरि स्थितं परमाकाशरूपं परमपदञ्च इति अस्तु। ईशते ईष्टे ईशनीयुः इति पदं गृहीतमस्ति एतैः। ईशनीयुः ईशनानुकूल इच्छाशक्तिमान्, जननीयुः जननानुकूल इच्छाशक्तिमान्, ईशनम् ऐश्वर्यं, जननं जनैतृत्वम् इत्यादि व्याख्यानं कृतमस्ति। तर्हि तत् पदं वर्तते इत्येव ज्ञायते। अस्तु, शक्ति कामिकर्तके श्रुति एतृकर्तृकर्तृकर्तृकर्तृकर्तृकर्तृकर्तृकर्तृकर्तृकर्तृकर्तृकर्तृकर्तृकर्तृकर्तृकर्तृकर्तृकर्तृकर्तृकर्तृकर्तृकर्तृकर्तृकर्तृकर्तृकर्तृकर्तृकर्तृकर्तृकर्तृकर्तृकर्तृकर्तृकर्तृकर्तृकर्तृकर्तृकर्तृकर्तृकर्तृकर्तृकर्तृकर्तृकर्तृकर्तृकर्तृकर्तृकर्तृकर्तृकर्तृकर्तृकर्तृकर्तृकर्तृकर्तृकर्तृकर्तृकर्तृकर्तृकर्तृकर्तृकर्तृकर्तृकर्तृकर्तृकर्तृकर्तृकर्तृकर्तृकर्तृकर्तृकर्तृकर्तृकर्तृकर्तृकर्तृक
5: ಸಮವಾಯಿ ಕಾರಣತ್ವಂ ಸಿದ್ಧ್ಯತಿ.
4: ಸಮವಾಯಿ ಕಾರಣ ಇತಿ ತು ಉಪಾದಾನ ಕಾರಣಂ ಇತ್ಯರ್ಥೇ ಪ್ರಯುಕ್ತ. ಪ್ರಪಂಚಂ ಪ್ರತಿ ಉಪಾದಾನ ಕಾರಣತ್ವಂ ಸಿದ್ಧ್ಯತಿ ಕುತಃ ಶಕ್ತಿದ್ವಾರ ಸ್ವರೂಪೇಣ ತು ಪರಿಣಾಮ ನ ಕರ್ತುಂ ಶಕ್ಯತೆ ನೇಷ್ಯತೆ ಶ್ರುತಿ ವಿರೋಧ. ಅತಃ ಶಕ್ತಿ ದ್ವಾರಾ ಪರಿಣಾಮ ಇತಿ ವಕ್ತವ್ಯಂ ತದುಕ್ತಂ ಅನಂತ ಶಕ್ತಿಮತ್ವಾತ್ ಬ್ರಹ್ಮಣಃ ಅಪರಿಚ್ಛಿನ್ನ ಪ್ರಪಂಚ ಸಮವಾಯಿ ಕಾರಣತ್ವಂ. ಅಪರಿಚ್ಛಿನ್ನಮಾನ ಪ್ರಪಂಚಂ, ಪ್ರಪಂಚವು ಬಹು ವಿಸ್ತೃತಂ ವ್ಯಾಪ್ತಃ ವರ್ತತೆ, ಅದು ತತ್ ಪ್ರತಿ ಸಮವಾಯಿ ಕಾರಣತ್ವಂ ಉಪಾದಾನ ಕಾರಣತ್ವಂ ಪರಮಾತ್ಮನ ಸಿದ್ಧ
5: ನಿಮಿತ್ತ
4: ಸಮವಾಯಿನೀಕ ಸಂಶಕ್ತಿ ಭವತಿ ಸಮವೇತಾ ಖಲು ತರ್ಹಿ ಭೋದೀಯ ಭಾಷೆಯ ಉಚ್ಯತೆ ಚೇತ್ ತಥಾ ಸಮವೇತಾ ಇತಿ ಖಲು ವಕ್ತವ್ಯಂ. ಅಸ್ತು ತತ್ರ ಸಮವೇತಂ ಸಮವಾಯಿ ಇತ್ಯಾದಿ ಶಬ್ದಾಃ ವಸ್ತುತತ್ಯ ಕದಾ ಪ್ರಯೋಕ್ತವ್ಯ. ಸಮವಾಯ ಸಂಬಂಧತೆ ವಚ್ಚಂತ ನಮ್ಗೆ ವೇಳೆ ಪಂಡ್ರದ ಅಂತ ಎಡ್ಕೋಣ. ಸಮವಾಯ ಸಂಬಂಧತೆ ಒತ್ತುಕಿರಲಿಲ್ಲ. ತರ್ಹಿ
5: ಶಕ್ತಿ ತರ್ಹಿ ಬ್ರಹ್ಮಣಿ ವಿಶಿಷ್ಟತ್ವಂ
4: ತಾದಾತ್ಮ್ಯ ಸಂಬಂಧೇನ ಇತಿ ವದಂತಿ. ತಾದಾತ್ಮ್ಯ ಸಂಬಂಧೇನ ಇತ್ಯುಚ್ಯತೆ ತತ್ ಸಮವಾಯ ತಾದಾತ್ಮ್ಯಯೋಃ ಕೋ ಭೇದಃ ಇತಿ ಅನಂತರಂ ವದಾಮಿ.
5: ಇದನ್ನ ನಿಮಿತ್ತ ಕಾರಣಂ ನಾಸ್ತಿ ಬ್ರಹ್ಮ.
4: ನಿಮಿತ್ತ ಕಾರಣವಿಲ್ಲ, ಉಪಾದಾನ ಕಾರಣ ಸತ್ಯಂ. ನಿಮಿತ್ತ ಕಾರಣ ಮಟ್ಟುಮಿಲ್ಲ, ನಿಮಿತ್ತ ಕಾರಣ ಕೇವಲ ನಿಮಿತ್ತ ಕಾರಣ, ಕರ್ತೃತ್ವ ನಿಮಿತ್ತ ಕಾರಣ, ಉಪಾದಾನತ್ವ ಅಸ್ತಿ ಶಕ್ತಿ ದ್ವಾರ ಉಪಾದಾನ ಕಾರಣ ಚ ಶಕ್ತಿಮತ್ವೇನ ಉಪಾದಾನ ಕಾರಣ. ಭೇದ ಸಹಿಷ್ಣುರ ಅಭೇದಸ್ತಾದಾತ್ಮ್ಯಂ ಇತಿ ಉಚ್ಯತೆ. ಶಕ್ತಿ ಶಕ್ತಿಮತೋ ಅಭೇದ ವಕ್ತವ್ಯ. ಅತ್ಯಂತ ಭೇದ ಸುಲಭ್ಯದ ಅತ ಭೇದ ಸಹಿಷ್ಣುರ ಅಭೇದ ಇತಿ ಉಚ್ಯತೆ. ಶಕ್ತಿ ಶಕ್ತಿಮತೋ ಅತ್ಯಂತ ಭೇದ ಸುಲಭ್ಯದ ಶಕ್ತಿ ತಸ್ಯ ಶಕ್ತಿ ಇತಿ ಉಚ್ಯತೆ. ಮಮ ಏತಾದೃಶ ವಿಷಯ ಶಕ್ತಿರಸ್ತಿ ಇತಿ ಮಮ ಶಕ್ತಿ. ಯದೋರ್ ಭೇದ ತಿಳಿಯೋದಿಲ್ಲ ಅನ್ನ ಶಕ್ತಿಯ ಶಕ್ತಿಯ ವೇರ ಪಾಕ ಮುಡಿಯದ. ಅತ ಶಕ್ತಿ ಶಕ್ತಿಮತೋ ಅಭೇದ ಇದೆ. ನೈಯಾಯಿಕೈ ತತ್ರ ಸಮವಾಯ ಸಂಬಂಧಸ್ಯ ಸ್ಥಳಾನಿ ಯಾನಿ ಉಚ್ಯಂತೆ ತತ್ರ ಸರ್ವತ್ರಾಪಿ ತಾದಾತ್ಮ್ಯಮೇವ. ಗುಣಗುಣಿನೋ ತಾದಾತ್ಮ್ಯಂ ಕ್ರಿಯಾ ಕ್ರಿಯಾವತೋ ವಿಶೇಷ ಪದಾರ್ಥತೆ ಉತ್ತರ ಇಲ್ಲ. ನೈಯಾಯಿಕಾಳು ಸಮವಾಯತ್ವಕ್ಕೆ ಎಂತ ಸ್ಥಾನ ಕೊಡ್ತಿರ್ಕಾರೋ ಅಂತ ಇಡದಲ್ಲಿ ತಾದಾತ್ಮ್ಯಂ ಎಂದು ಸುಳ್ಳ ಅದರ್ಥ ಮುಕ್ತ.
5: ಅಷ್ಟಾಭಿಧಾನಾಧಿಕರಣಮಿತಿ ಭವ ಸರ್ವೇ
4: ಇತಃ ಪರಂ ಅಷ್ಟಾಭಿಧಾನಾಧಿಕರಣಂ ಇತ್ಯಸ್ಯ ವ್ಯಾಖ್ಯಾನ ತಾವದ ಅಧಿಕರಣಂ ಸಮಾಪ್ಯತೆ. ಎಟ್ಟು ಪೇರ್ ತಸ್ಯ ಅರ್ಥ ನಿರೂಪಣಂ ಕ್ರಿಯತೆ ತಾವದ ಅಧಿಕರಣಂ ಸಮಾಪ್ತ.
0: Namashivaya. All the three Shaivam.org radios have started operating from our own stream server now. As a result, the URL has changed and the stream you are currently listening to will stop shortly. Our Shaivam.org website and the mobile app are already pointing to the new URL, and you will be able to continue to listen to our radios through them. If you are currently listening to our radio through some other tools like TuneIn, Radio Garden, etc., please let us know at shaivam@shaivam.org. We will do the needful to update the URLs in those tools too. Please help us by sharing which tool you are using to listen to this stream to make sure that you are able to continue to listen to them even with the new stream. Again, the mail address is shaivam@shaivam.org. Thank you. Namaste.
7: Om Namah Shivaya.
8: You are listening to Shaivam.org Radio, the 24/7 spiritual channel from Shaivam.org.
7: Om Namah Shivaya.

తన తపశ్శక్తితో 10,000 నామాలుగా గ్రహించి క్రమక్రమంగా అనేక మంది దేవతలకు దేవర్షులకు అందజేశాడని, స్వర్గలోకంలో ఉన్నటువంటి తండి అనేటటువంటి దేవర్షి దీనిని భూలోకానికి తీసుకొచ్చినప్పుడు 1,000 నామాలుగా అందజేశాడని మహాభారతం తెలియజేస్తున్నది. ఆ 1,000 నామాలు సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మ ఉపమన్యు మహర్షి నుంచి ఉపదేశం పొందినట్లుగా తానే తెలియజేస్తూ, భీష్మపితామహుడు, ధర్మరాజు మొదలైన వారందరూ ఉన్నటువంటి క్షేత్రములో ఉపదేశిస్తున్నాడు. దానిని మనం ఇప్పుడు విని తరించబోతున్నాం. వాసుదేవ ఉవాచ. తతస్సప్రయతో భూత్వా మమ తాత యుధిష్ఠిరా ప్రాంజలి ప్రాహ విప్రశ్చిర్న.

శశిధరముకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం పరశుమభయదం దక్షభాగే వహంతం నాగం పాశం చ ఘంటాం ప్రళయహుతవహం తాంకుశం వామభాగే నానాలంకారయుక్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి ఓం.

శుద్ధభి పవిత్రంచ మహాంశ్చైవ నియమో నియమాశ్రితః సర్వకర్మా స్వయంభూత ఆదిరాదికరో నిధిః సహస్రాక్షో విశాలాక్షః సోమో నక్షత్ర సాధకః చంద్రసూర్యస్య నికేతుర్గ్రహో గ్రహపతిర్వరః అత్రిరత్ర్యా నమస్కర్త మృగబాణార్పణో నఘః మహాతపా ఘోరతపా అదీనో దీన సాధకః సంవత్సరకరో మంత్రః ప్రమాణం పరమంతపః యోగీ యోజ్యో మహాబీజో మహారేతా మహాబలః సువర్ణరేతా సర్వజ్ఞః సుబీజో బీజవాహనః దశబాహుస్త్వనిమిషో నీలకంఠ ఉమాపతిః విశ్వరూప స్వయం శ్రేష్ఠో బలవీరో బలోగణః గణకర్తా గణపతిర్దిగ్వాసాః కామయేవ చ మంత్రవిత్ పరమో మంత్రః సర్వభావకరో హరః కమండలుధరో ధన్వీ బాణహస్తకపాలవాన్ అశనీశతఘ్నీ ఖడ్గీ పట్టిసీచాయుధీ మహాన్ సుర్వహస్తస్సు

నందనో నందివర్ధనః భగహారీ నిహంతా చ కాలో బ్రహ్మా పితామహః చతుర్ముఖో మహాలింగశ్చారులింగస్తథైవ చ

బలః ఇతిహాసస్య కల్పశ్చ గౌతమోథ నిశాకరః దంభో హ్యదంభో వైదంభో వశ్యో వశకరః కలిః లోకకర్తా పశుపతిర్మహాకర్తా హ్యనౌషధః అక్షరం పరమం బ్రహ్మ బలవచ్చక్రయేవ చ నీతిర్హ్యనీతి శుద్ధాత్మా శుద్ధో మాన్యో గతాగతః బహు ప్రసాదః

ఘోరో వశీకరః అగ్నిజ్వాలో మహాజ్వాలో అతిధూమ్రో హుతో హవిః వృషణ శంకరో నిత్యం వర్చస్వీ ధూమకేతనః నీలస్తథాంగలుబ్ధశ్చ శోభనో నిరవగ్రహః స్వస్తిదస్వస్తి భావశ్చ భాగీ భాగకరో లఘుః ఉత్సంగశ్చ మహాంగశ్చ మహాగర్భపరాయణః కృష్ణ.

గర్భో బ్రహ్మగర్భో జలోద్భవ గభస్తిర్బ్రహ్మకృద్బ్రహ్మీ బ్రహ్మవిద్బ్రాహ్మణో గతి అనంతరూపో నైకాత్మా దిగ్మతేజః స్వయం భువః ఊర్ధ్వగాత్మా పశుపతిర్వాతరంభా మనోజవః చందనీ పద్మనాలాగ్రః సురభ్యుత్తరణో నరః కర్ణికార మహాస్రగ్వీ నీలమౌళిపినాకధృత్ ఉమా

ఏవమన్యే వికుర్వంతి దేవాః సంసారమోచనం మనుష్యాణాం మృతే దేవం నాన్యాశక్తిస్తపోబలం. ఇతి తేనేంద్ర కల్పేన భగవాన్ సదసస్పతిః కృత్తివాసాస్తుత కృష్ణ తండినా శుభబుద్ధినా స్తవమేతం భగవతో బ్రహ్మా స్వయమధారయత్ గీయతే చ సబుధ్యేత బ్రహ్మా శంకర సన్నిధౌ ఇదం పుణ్యం పవిత్రం చ సర్వదా పాపనాశనం యోగదం మోక్షదం చైవ స్వర్గదం తోషదం తథా. ఏవమేతత్ పఠంతేయ ఏకభక్త్యాతు శంకరం యా గతిః సాంఖ్యయోగానాం వ్రజంత్యేతాం గతిం తదా. స్తవమేతం ప్రయత్నేన సదా రుద్రస్య సన్నిధౌ అబ్దమేకం చరేత్ భక్తః ప్రాప్నుయాదీప్సితం ఫలం. ఏతద్రహస్యం పరమం బ్రహ్మణో హృది సంస్థితం. బ్రహ్మ ప్రోవాచ శక్రాయ, శక్ర ప్రోవాచ మృత్యవే, మృత్యు ప్రోవాచ రుద్రేభ్యో, రుద్రేభ్యస్తండిమాగమత్. మహతా తపసా ప్రాప్తస్తండినా బ్రహ్మ సద్మని. తండి ప్రోవాచ శుక్రాయ గౌతమాయ చ భార్గవః, వైవస్వతాయ మనవే గౌతమ ప్రాహ మాధవ, నారాయణాయ సాధ్యాయ సమాధిష్టాయ ధీమతే. యమాయ ప్రాహ భగవాన్ సాధ్యో నారాయణోచ్యుత, నాచికేతాయ భగవాన్ ఆహ వైవస్వతో యమః.

0: ಓಂ ಅಥ ತ್ರಯೋವಿಂಶೋಧ್ಯಾಯ ರುದ್ರಾಕ್ಷ ಮಾಹಾತ್ಯಂ ಶಿವನಾಮ ಮಹಿಮಾ ಚ ಋಷಯವೂಜು ಸೂತಸೂತ ಮಹಾಭಾಗ ವ್ಯಾಸ ಶಿಷ್ಯ ನಮೋಸ್ತು ತೇ ತದೇವ ವ್ಯಾಸತೋ ಬ್ರೂಹಿ ಭಸ್ಮ ಮಾಹಾತ್ಯಮುತ್ತಮಂ ತಥಾ ರುದ್ರಾಕ್ಷ ಮಾಹಾತ್ಯಂ ನಾಮ ಮಾಹಾತ್ಯಮುತ್ತಮಂ ತ್ರಿತಯಂ ಬ್ರೂಹಿ ಸುಪ್ರೀತ್ಯ ಮಮಾನಂದಯ ಮಾನಸಂ ಸೂತ ಉವಾಚ ಸಾಧು ಪೃಷ್ಟಂ ಭವದ್ಭಿಶ್ಚ ಲೋಕಾನಾಂ ಹಿತಕಾರಕಂ ಭವಂತೋ ವೈ ಮಹಾಧನ್ಯಃ ಪವಿತ್ರಾಃ ಕುಲಭೂಷಣಾಃ ಯೇಷಾಂ ಚೈವ ಶಿವ ಸಾಕ್ಷಾ ದೈವತಂ ಪರಮಂ ಶುಭಂ ಸದಾಶಿವಕಥಾಲೋಕೇ ವಲ್ಲಭಾ ಭವತಾಂ ಸದಾ ತೇ ಧನ್ಯಾ ಚ ಕೃತಾರ್ಥಾ ಚ ಸಫಲಂ ದೇಹಧಾರಣಂ ಉದ್ಧೃತಂ ಚ ಕುಲಂ ತೇಷಾಂ ಯೇ ಶಿವಂ ಸಮುಪಾಸತೆ ಶಿವನಾಮ ಮುಖೇಯಸ್ಯ ಸದಾಶಿವ ಶಿವೇತಿ ಚ ಪಾಪಾನಿ ನ ಸ್ಪೃಶಂತ್ಯೇವ ಖದಿರಾಂಗಾರಕಂ ಯಥಾ ಶ್ರೀ ಶಿವಾಯ ನಮಸ್ತುಭ್ಯಂ ಮುಖಂ ವ್ಯಾಹರತೆ ಯದಾ ತನ್ಮುಖಂ ಪಾವನಂ ತೀರ್ಥಂ ಸರ್ವ ಪಾಪ ವಿನಾಶನಂ ತನ್ಮುಖಂ ಚ ತತಃ ಯೋ ವಿ ಪಶ್ಯತಿ ಪ್ರೀತಿಮಾನರಃ ತೀರ್ಥಜನ್ಯಂ ಫಲಂ ತಸ್ಯ ಭವತೀತಿ ಸುನಿಶ್ಚಿತಂ ಯತ್ರ ತ್ರಯಂ ಸದಾ ತಿಷ್ಠೇತ್ ಏತಚ್ಚುಭದರಂ ದ್ವಿಜಾಃ ತಸ್ಯ ಸ್ಪರ್ಶನ ಮಾತ್ರೇಣ ವೇಣೀ ಸ್ನಾನಫಲಂ ಲಭೇತ್ ಶಿವನಾಮ ವಿಭೂತಿಶ್ಚ ತಥಾ ರುದ್ರಾಕ್ಷ ಏವ ಚ ಏತತ್ರಯಂ ಮಹಾಪುಣ್ಯಂ ತ್ರಿವೇಣಿ ಸದೃಶಂ ಸ್ಮೃತಂ ಏತತ್ರಯಂ ಶರೀರೇ ಚ ಯಸ್ಯ ತಿಷ್ಠತಿ ನಿತ್ಯಜಃ ತಸ್ಯೈವ ದರ್ಶನಂ ಲೋಕೇ ದುರ್ಲಭಂ ಪಾಪಹಾರಕಂ ತದ್ದರ್ಶನಂ ಯಥಾ ವೇಣಿ ನೋ ಭಯೋರಂತರಂ ಮನಾಕ ಏವಂ ಯೋ ನ ವಿಜಾನಾತಿ ನ ಪಾಪಿಷ್ಠೋ ನ ಸಂಶಯ ವಿಭೂತಿರ್ಯಸ್ಯ ನೋ ಭಾಲೇ ನಾಂಗೇ ರುದ್ರಾಕ್ಷಧಾರಣಂ ನಾಸ್ಯಂ ಶಿವಮಯೀವಾಣಿ ತಂತ್ಯಜೇದ್ ಅಧಮಂ ಯಥಾ ಶೈವಂ ನಾಮ ಯಥಾ ಗಂಗಾ ವಿಭೂತಿರ್ಯಮುನಾ ಮಥಾ ರುದ್ರಾಕ್ಷಂ ವಿಧಿನಾ ಪ್ರೋಕ್ತ ಸರ್ವ ಪಾಪ ವಿನಾಶಿನಿ ಶರೀರೇ ಚ ತ್ರಯಂ ಯಸ್ಯ ತತ್ಫಲಂ ಚೈಕತಸ್ಥಿತಂ ಏಕತೋ ವೇಣಿಕಾಯಾಶ್ಚ ಸ್ನಾನಜಂ ತು ಫಲಂ ಬುಧೈಃ ತದೇವ ತುಲಿತಂ ಪೂರ್ವಂ ಬ್ರಹ್ಮನಾ ಹಿತಕಾರಿಣಾ ಸಮಾನಂ ಚೈವ ತಜ್ಜಾತಂ ತಸ್ಮಾತ್ ಧಾರ್ಯಂ ಸದಾ ಬುಧೈಃ ತದ್ದಿನಂ ಹಿ ಸಮಾರಭ್ಯ ಬ್ರಹ್ಮ ವಿಷ್ಣುವಾದಿಭಿಃ ಸುರೈಃ ಧಾರ್ಯತೆ ತ್ರಿತಯಂ ತಚ್ಚ ದರ್ಶನಾತ್ ಪಾಪಹಾರಕಂ ಋಷಯವೂಚುಃ ಈದೃಶಂ ಹಿ ಫಲಂ ಪ್ರೋಕ್ತಂ ನಾಮಾದಿ ತ್ರಿತಯೋದ್ಭವಂ ತನ್ಮಾಹಾತ್ಯಂ ವಿಶೇಷೇನ ವಕ್ತುಂ ಅರ್ಹಸಿ ಸುವ್ರತ ಸೂತ ಉವಾಚ ಋಷಯೋ ಹಿ ಮಹಾಪ್ರಜ್ಞಃ ತಚ್ಚೈವಾ ಜ್ಞಾನಿನಾಂ ವರಃ ತನ್ಮಾಹಾತ್ಯಂ ಹಿ ತದ್ಭಕ್ತ್ಯಾ ಶೃಣುತಾದರತೋ ದ್ವಿಜಃ ಸಗೂಢಂ ಅಪಿ ಶಾಸ್ತ್ರೇಷು ಪುರಾಣೇಷು ಸುತಿಷ್ವಪಿ ಭವತ್ಸ್ನೇಹಾನ್ಮಯಾ ವಿಪ್ರಃ ಪ್ರಕಾಶಃ ಕ್ರಿಯತೆ ಅಧುನಾ ಕಸ್ತತ್ರಿತಯ ಮಾಹಾತ್ಯಂ ಸಂಜಾನಾತಿ ದ್ವಿಜೋತ್ತಮಃ ಮಹೇಶ್ವರಂ ವಿನಾ ಸರ್ವಂ ಬ್ರಹ್ಮಾಂಡೇ ಸದಸತ್ಪರಂ ವಚ್ಮ್ಯಹಂ ನಾಮ ಮಾಹಾತ್ಯಂ ಯಥಾ ಭಕ್ತಿ ಸಮಾಸದಃ ಶೃಣುತ ಪ್ರೀತಿತೋ ವಿಪ್ರಾಃ ಸರ್ವ ಪಾಪಹರಂ ಪರಂ ಶಿವೇದಿ ನಾಮ ದಾವಾಗ್ನೇರ್ ಮಹಾಪಾತಕ ಪರ್ವತಃ ಭಸ್ಮೀಭವಂತ್ಯನಾಯಾಸಾತ್ ಸತ್ಯಂ ಸತ್ಯಂ ನ ಸಂಶಯಃ ಪಾಪಮೂಲಾನಿ ದುಃಖಾನಿ ವಿವಿಧಾನ್ಯಪಿ ಶೌನಕ ಶಿವನಾಮೈಕ ನಶ್ಯಾನಿ ನಾನ್ಪನಶ್ಯಾನಿ ಸರ್ವಥಾ ಪಾಪಮೂಲಾನಿ ದುಃಖಾನಿ ವಿವಿಧಾನ್ಯಪಿ ಶೌನಕ ಶಿವನಾಮೈಕ ನಶ್ಯಾನಿ ನಾನ್ಯನಶ್ಯಾನಿ ಸರ್ವಥಾ ಸವೈದಿಕಸ್ಸ ಪುಣ್ಯಾತ್ಮ ಸಧನ್ಯಸ್ಸ ಬುಧೋ ಮದಃ ಶಿವನಾಮ ಜಪಾಸಕ್ತೋ ಯೋ ನಿತ್ಯಂ ಭುವಿ ಮಾನವಃ ಭವಂತಿ ವಿವಿಧಾ ಧರ್ಮಾಸ್ತೇಷಾಂ ಸದ್ಯಃ ಫಲೋನ್ಮುಖಾಃ ಯೇಷಾಂ ಭವತಿ ವಿಶ್ವಾದಃ ಶಿವನಾಮ ಜಪೇ ಮುನೇ ಪಾದಕಾನಿ ವಿನಶ್ಯಂತಿ ಯಾವಂತಿ ಶಿವನಾಮದಃ ಭುವಿ ತಾವಂತಿ ಪಾಪಾನಿ ಕ್ರಿಯಂತೇನ ನರೈರ್ಮುನೇ ಬ್ರಹ್ಮಹತ್ಯಾದಿ ಪಾಪಾನಾಂ ರಾಶೀನ ಪ್ರಪಿತಿಮಾನ್ ಮುನೇ ಶಿವನಾಮ ಧೃತಂ ಪ್ರೋಕ್ತಂ ನಾಶಕ್ಯಖಿಲಾನ್ನರೈಃ ಶಿವನಾಮದರೀಂ ಪ್ರಾಪ್ಯ ಸಂಸಾರಾಭಿಂ ದರಂತಿ ಯೇ ಸಂಸಾರಮೂಲ ಪಾಪಾನಿ ತಾನಿ ನಶ್ಯಂತ್ಯ ಸಂಶಯಂ ಸಂಸಾರಮೂಲಭೂತಾನಾಂ ಪಾದಕಾನಾಂ ಮಹಾಮುನೇ ಶಿವನಾಮ ಕುಠಾರೇನ ವಿನಾಶೋ ಜಾಯತೆ ಧ್ರುವಂ ಶಿವನಾಮಾಮೃತಂ ಪೇಯಂ ಪಾಪದಾವಾನಲಾರ್ದಿತೈಃ ಪಾಪದಾವಾಗ್ನಿತಪ್ತಾನಾಂ ಶಾಂತಿಸ್ತೇನ ವಿನಾನಹಿ ಶಿವೇದಿ ನಾಮ ಪೀಯೂಷ ವರ್ಷಧಾರಾ ಪರಿಪ್ಲುತಾಃ ಸಂಸಾರ ದವ ಮಧ್ಯೇಪಿ ನ ಶೋಚಂತಿ ಕದಾಚನ ಶಿವನಾಮ್ನಿ ಮಹದ್ಭಕ್ತಿರ್ ಜಾತಾ ಯೇಷಾ ಮಹಾತ್ಮನಾಂ ತದ್ವಿಧಾನಾಂ ತು ಸಹಸಾ ಮುಕ್ತಿರ್ಭವತಿ ಸರ್ವಥಾ ಅನೇಕ ಜನ್ಮಭಿರ್ಯೇನ ತಪಸ್ತಪ್ತಂ ಮುನೀಶ್ವರ ಶಿವನಾಮ್ನಿ ಭವೇದ್ ಭಕ್ತಿಃ ಸರ್ವಪಾಪಾಪಹಾರಿಣೀ ಯಸ್ಯಾ ಸಾಧಾರಣೀ ಶಂಭೋ ನಾಮ್ನಿ ಭಕ್ತಿರಖಂಡಿತಾಂ ತಸ್ಯೈವ ಮೋಕ್ಷ ಸುಲಭೋ ನಾನ್ಯಸ್ಯೇತಿ ಮತಿರ್ಮಮ ಕೃತ್ವಾಪ್ಯನೇಕ ಪಾಪಾನಿ ಶಿವನಾಮಜಪಾದರ ಸರ್ವಪಾಪ ವಿನಿರ್ಮುಕ್ತೋ ಭವತ್ಯೇವ ನ ಸಂಶಯ ಭವಂತಿ ಭಸ್ಮಸಾದ್ ವೃಕ್ಷ ದವದಗ್ಧಾ ಯಥಾವನೆ ತಥಾ ಧಾವಂತಿ ದಗ್ಧಾನಿ ಪಾಪಾನಿ ಶಿವನಾಮದಃ ಯೋ ನಿತ್ಯಂ ಭಸ್ಮಭೂತಾಂಗಃ ಶಿವನಾಮ ಜಪಾದರಃ ಸ ತರತ್ಯೇವ ಸಂಸಾರಮಘೋರಂ ಅಭಿಶೌನಕ ಬ್ರಹ್ಮಸ್ವಹರಣಂ ಕೃತ್ವಾ ಹತ್ವಾ ಬಿಭ್ರಾಹ್ಮಣಾನ್ ಬಹೂನ್ ನ ಲಿಪ್ಯತೇ ನರಃ ಪಾಪೈಃ ಶಿವನಾಮ ಜಪಾದರಃ ವಿಲೋಕ್ಯ ವೇದಾನಖಿಲಾನ್ ಶಿವನಾಮ ಜಪಃ ಪರಃ ಸಂಸಾರತರಣೋಪಾಯ ಇತಿ ಪೂರ್ವೈರ್ವಿನಿಶ್ಚಿತಂ ಕಿಂ ಬಹೂಕ್ಯಾ ಮುನಿಶ್ರೇಷ್ಠಾಃ ಶ್ಲೋಕೇನೈಕೇನ ವಚ್ಮ್ಯಹಂ ಶಿವನಾಮ್ನೋ ಮಹಿಮಾನಂ ಸರ್ವಪಾಪಾಪಹಾರಣಂ ಪಾಪಾನಾಂ ಹರಣಂ ಶಂಭೋರ್ನಾಂನಃ ಶಕ್ತಿರ್ಹಿ ಪಾವನೀಂ ಶಕ್ನೋತಿ ಪಾದಕಂ ತಾವತ್ ಕರ್ತುಂ ನಾಪಿ ನರ ಕ್ವಚಿತ್ ಶಿವನಾಮ ಪ್ರಭಾವೇನ ಲೇಭೇ ಸದ್ಗತಿಮುತ್ತಮಾಂ ಇಂದ್ರದ್ಯುಮ್ನ ನೃಭಃ ಪೂರ್ವಂ ಮಹಾಪಾಪಯುತೋ ಮುನೇ ಯಥಾ ಕಾಚಿದ್ವಿಜಾಯೋಷಾ ಅಸೌ ಮುನೇ ಬಹುಪಾಪಿನಿ ಶಿವನಾಮ ಪ್ರಭಾವೇನ ಲೇಭೇ ಸದ್ಗತಿಮುತ್ತಮಾಂ ಇತ್ಯುಕ್ತಂ ನೋ ಇತ್ಯುಕ್ತಂ ವೋ ದ್ವಿಜಶ್ರೇಷ್ಠ ನಾಮ ಮಾಹಾತ್ಯಮುತ್ತಮಂ ಶೃಣುಧ್ವಂ ಭಸ್ಮ ಮಾಹಾತ್ಯಂ ಸರ್ವಪಾವನ ಪಾವನಂ ಇತಿ ಶ್ರೀ ಶಿವ ಮಹಾಪುರಾಣೇ ಪ್ರಥಮಾಯಾಂ ವಿದ್ಯೇಶ್ವರ ಸಂಹಿತಾಯಾಂ ಸಾಧ್ಯ ಸಾಧನ ಖಂಡೇ ಶಿವನಾಮ ಮಾಹಾತ್ಯವರ್ಣನಂ ನಾಮ ತ್ರಯೋವಿಂಶೋಧ್ಯಾಯಃ ಓಂ
1: ಓಂ ನಮಃ ಶಿವಾಯ. You are listening to Shaivam.org Radio, the 24/7 spiritual channel from Shaivam.org.
2: వాడిలో ఉన్న అంతర్యామి చైతన్యం వల్లనే వాడి నైపుణ్యం వాడికి వచ్చింది. కవికి కవిత్వ నైపుణ్యం ఎలా వచ్చిందో, సంగీతకారుడికి సంగీత నైపుణ్యం ఎలా వచ్చిందో, దొంగకి దొంగ నైపుణ్యం కూడా అలాగే వచ్చింది. అదో ఆత్తు, దానికో పరంపర ఉంది, దానికో కుటుంబాలు ఉన్నాయి. కళ కళగా గొప్పదే, దొంగతనం కూడా గొప్పదే. అందుకే ఎక్కడైనా పెద్ద దొంగతనం జరిగిందంటే ఒక పోలీసుని పిలిపిస్తారు. ఆ పోలీసు గొప్ప దొంగతనం జరిగితే గొప్ప పోలీస్ ఆఫీసర్ని పిలిపిస్తారు. అతనికి అప్పచెప్తారు, అయ్యా నీకు ఈ కేసు అప్పచెప్పాం, మామూలు మా కానిస్టేబుళ్ళు ఈ ఎస్పీలు తెలుసుకోలేకపోతున్నారు అని ఎక్కడో స్పెషల్ ఆఫీసర్ని అపాయింట్ చేస్తారు. వాడు ఆ దొంగతనం జరిగే చోటుకు వెళ్తాడు, అబ్జర్వ్ చేస్తాడు, ఈ దొంగ ఎలా వచ్చుంటాడు, ఎలా దోచుకుంటాడు, ఆ దోచుకున్నప్పుడు వీళ్ళ పరిస్థితి ఎలా ఉండేది, ఆ వస్తువుని ఎలా తీసుంటాడు వీడు ఊహిస్తాడు. ఊహించినప్పుడు ఏం జరిగింది మీరు ఆలోచించండి, వాడి మెదడులో ఉన్న వ్యవస్థను ఆలోచించండి. ఇక్కడ అంటే వాడు కూడా పూర్తిగా దొంగ అయిపోయాడు ఆఫీసర్, అవునా లేదా? వాడు పూర్తిగా దొంగ అయితేనే దొంగ గురించి తెలుసుకోగలడు. పాము కాళ్ళు పాముకే తెలుస్తాయని సామెతలు మనకి, దొంగ గురించి దొంగకే తెలుస్తుంది. మరికొన్ని మనం పాశ్చాత్య చిత్రాల్లోని, మన చిత్రాల్లోని, మన కథల్లో కూడా తెలుసుకుంటూ ఉంటాం. ఎవడైనా గొప్ప దొంగ దోచుకుని పోతే ఏ పోలీసు వాడి వల్ల కానప్పుడు మనం చాలా కాలం నుంచి భయంకరమైన కట్టుదిట్టంలో బంధించిన గజదొంగ ఉన్నాడు కదా, ఆయన్ని ఈ విషయంలో వినియోగిద్దాం పోలీసుల తరపున. అప్పుడు వాడు వెళ్ళి వాడిని పట్టుకుంటాట. అప్పుడు ఏమైంది, దొంగ అనే స్కిల్ పాజిటివ్గా ఉపయోగపడిందా లేదా? దాని యూసేజ్ బట్టి, దాని యూటిలైజేషన్ బట్టి అది చెడ్డ మంచా అని తెలిచాం. కానీ స్కిల్గా గొప్పదే కదా. ఆ దొంగతనమైన స్కిల్ ఉందే, అది ఈశ్వర స్వరూపం. సృష్టిలో ఎక్కడ ఏ నైపుణ్యం కనబడ్డా అది భగవద్విభూతే. అయితే ఆ నైపుణ్యం ఏదో నా నెత్తి మీద రాకుండా ఉంటే చాలు స్వామి అని నమస్కారం చేసుకోవడం దీనిలో ఉన్నటువంటి ఆంతర్యం. అందరూ నిపుణులే, ఆ నిపుణత్వం నా మీద చూపించకపోతే చాలు, నా దేశం మీద చూపించకపోతే చాలు. ఈ వంచన, ఈ ఇవి స్కామ్లు, ఇవేవి నా మీద చూపించకు. ఇదిగో నా మీద యుద్ధానికి వస్తున్న శత్రువులు ఉన్నారే, వాళ్ళకి దొరకకుండా వాళ్ళని ఎలా దెబ్బతీయచ్చో అటు చూపించు ఆ వ్యూహంలో. కనుక ఈ స్కిల్ని పాజిటివ్గా వాడాలి, నెగిటివ్గా కాదు. పైగా చుట్టూ మోసగాళ్ళు ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ వాళ్ళు మోసానికి గురి కాకుండా ఉండాలంటే తానెంత మోసగాడవాలి. వాడు స్థాయునాం పతయే నమః, మంచి దొంగల నిపుణుడైన వాడే బాగా ఆఫీసుని మేనేజ్ చేయగలడు. వాడు ముఖం చూడగానే వాడు ఎంత దొంగ పోల్చుకోగలిగే కాలగాలి వాడు. అందుకు ఈ స్కిల్స్ అనేటటువంటి వాటిని అంటకుండా చూస్తే ఎంత గొప్ప విషయం ఉంటుందో చూడండి. ఆ చూడగలగడం నేర్పుతుంది వేదం మనకి. పరమార్థం ప్రయోజనం అనేది ఇంకో రకంగా ఆలోచిస్తే ముందే చెప్పినట్లుగా ఘోర రూపులైన దొంగల బాధ మనకు లేకుండా చేస్తాడు. అలా దొంగలను మాత్రం ఎందుకు పెట్టాలండి భగవంతుడు? అయ్యా వ్యవస్థలో అందరూ ఉంటారు, అందరూ ఉండాలి, ఇది మొదటి నుంచి ఉన్న విషయమే. అయితే కొన్ని వ్యవస్థల్లో మెజారిటీ మైనారిటీలు తేడా, ఒక్కోసారి వీళ్ళే ఎక్కువైపోయే ప్రమాదం వచ్చినప్పుడు కట్ చేయాల్సిందే. కానీ వ్యవస్థలో అందరూ ఉంటారు, ఉండాలి. ఉన్నప్పుడు వ్యవస్థ ఈశ్వరుడైనప్పుడు ప్రతి వాళ్ళలోనే ఆయన కనిపిస్తాడు. అసలు దొంగ ఎందుకు వస్తాడో మన శాస్త్రం చెప్పింది ఇక్కడ చూడండి. నీది కాని సొమ్ము నీ దగ్గరుంటే భగవంతుడు మూడింటిని ప్రేరేపిస్తాడట ప్రకృతిలోంచి, మూడింటిని. వేటిని అంటే చోర, అగ్ని, రాజ, ముగ్గురిని ప్రేరేపిస్తాడు. చోరులని, అగ్నిని, రాజుని. అక్రమార్జన పేరుకుంటే దొంగలు ముందు వచ్చి దోచుకుంటారు. ఇంకా ఏదైనా మిగిలితే అగ్ని తగల పెడతాడు. ఇంకా మిగిలింటే రైడింగ్ జరుగుతుంది. కనిపిస్తున్నది రాజు అంటే పాలకుడు అని అర్థం. వాళ్ళు వచ్చి రైడ్ చేసి తీసుకుపోతారు. ఈ మూడు విధములుగా నీది కాని సొమ్ము నీ నుంచి తీసుకుపోబడుతుంది అని శాస్త్రం మనకి చెప్తూ ఉన్నటువంటిది. అయితే నేను చాలా న్యాయంగా సంపాదించానండి అంటాం. మన సంపాదించే ప్రయత్నంలో న్యాయం ఉండొచ్చు, కానీ ఎక్కడ నుంచి ఏ అన్యాయం మనకు తెలియకుండా జరిగిందో మనకు తెలియదు. ఈ జన్మలోనే కాదు, గత జన్మల్లో ఉన్న అక్రమాలు మాత్రం ఊరుకుంటాయా, అవి కూడా ఇప్పటి సంపాదనకి హేతువులు అవుతాయి. దాన్ని దోచుకోవడానికి వాడిని పంపిస్తాడు, ఇలాగా వాడు వచ్చి తీసుకుపోతాడు. ఇలాంటి ఈ ముగ్గురిని ప్రేరేపించేది విశ్వవ్యాపకమైన ఈశ్వర వ్యవస్థే ప్రేరేపిస్తుంది. అందుకు ఈ ముగ్గురు కూడా భగవత్ స్వరూపులే, రుద్రస్వరూపులే. ఆ కారణం చేత పరమేశ్వర చోరాదుల వల్ల నాకు ప్రమాదం లేకుండా ఉండుగాక అని తనని తాను సంపాదించుకున్న వాటిని రక్షణ కల్పించుకోవడానికి రుద్రం ఏ విధంగా పనికొస్తుందో అర్థం చేసుకోండి. అందరి బుద్ధులు ఎందు ఉండేవాడు ఆ చోరుడు బుద్ధి ఎందు ఉండి ఆ బుద్ధి వీడి వైపు ప్రయోగింపబడకుండా రక్షిస్తూ ఉంటాడు. అంటే చోరుల్ని ప్రేరేపించేవాడు శివుడే అయితే మరి చోరుడికి పాపం అంటదా? ఇది కూడా ప్రశ్న. ఎందుకంటే ఎన్ని ప్రశ్నలు పుడతాయో ముందు నేను ఊహించుకోవాలి. అదొకటి. చోరులకి ఆ పాపం చేస్తే ఇదే మనకు పాపపుణ్య వ్యవస్థలో చాలా కన్ఫ్యూజన్లు వస్తూ ఉంటాయి. వాడు కర్మ కొద్దీ వాడు చచ్చాడండి, అందుకు వాడు చంపేశాడు. వాడి కర్మ కొద్దీ వాడు చచ్చినప్పుడు చంపిన వాడికి దోషం ఏముంది? వాడి కర్మ కొద్దీ ఈశ్వర ప్రేరణ చేత దొంగ వచ్చినప్పుడు ఆ దొంగ ఈశ్వర స్వరూపుడు, దొంగకు పాపం అంటదా? ఇది ఇక్కడ విశేషం. దీని గురించి తెలుసుకోవాలంటే ఆ దొంగకి పాపం చేసే సంస్కారం ఉంది వాళ్ళు. వాడు ఎలాగైనా దొంగతనం చేస్తాడు. వాడు ఆ దొంగతనం చేసి పాపం అనుభవిస్తాడు. వాడు వాడి యొక్క ఆ సంస్కారములు ప్రేరేపిస్తున్నాయి ఆ దొంగని పాపం చెయ్యమని. అయితే ఆ చేసే పాపం ఏమిదో వీడి మీదే జరిగింది అంటే అది అనుభవించే పాపం వీడి దగ్గర ఉందన్నమాట. అది అర్థం. అది యోగంలో తేడా తప్ప వీడు దొంగలాడాడు కదా అని వీడిని ఈశ్వర ప్రేరణను విడిచిపెట్టాడు. వాడికి వేయాల్సిన శిక్ష మళ్ళీ వాడికి వేస్తాడేనా? వదలలే. ఈ విధంగా అటు శిక్షిస్తాడు. వాడి ప్రేరణ వాడి విధి కాకపోతే మరొక దగ్గరికి వెళ్తాడు. అయితే ఈశ్వరుని కాని ప్రార్థిస్తే వాడు మన దగ్గరికి రాకుండా జాగ్రత్త పడతాం. అందుకు ఈశ్వరుడు ఈ రూపంతో ఉన్నవాడు అని చెప్పాం. అసలు ఇందిర దొంగలు ఆయన అన్నామే, అసలు ఆయన యొక్క దొంగతనం గురించి ఎప్పుడైనా ఆలోచించామా? ఎంత దొంగ అండి ఆయన. దొంగ అయిన వాడు కేవలం దొంగలనే వృత్తిలో ఉన్నవాళ్లే కాదు, ప్రతి వాడిలో దొంగున్నాడు. గుర్తుంచుకోండి, మనలో ఎన్ని దొంగ బుద్ధులున్నాయో మనకు తెలుసు. ఏ నెగిటివ్ చెప్పినా ఎదురుగా ఉందేమో చూస్తాం, ఏ మంచి చెప్పినా నాలో ఉందేమో అనుకుంటాం. ఉందేమో కాదు, ఉందనే అనుకుంటాం. అది వచ్చింది ప్రారంభం. చెడు మాత్రం ఎదురుగా చూస్తాం, అది మన వ్యవస్థ. కానీ పరిశీలించేస్తే మనలో దొంగతనం చాలా ఉంది. కల్లా కపటం, ఈ రెండే దొంగటే. ఎంత కపటపు బుద్ధులండి. లోపల ఒకటి ఉంచుకుంటాం, బయట ఒకటి మాట్లాడతాం. ఎందుకు అలా మాట్లాడుతున్నాడు? చచ్చచ్చే నేను అలా మాట్లాడలేదే, అది లోపల నువ్వు ఫలానా అంటున్నావు కదా అని చెప్తే మళ్ళీ గొడవ. ఒప్పుకోడు తొందరగా. కపటం ఆ వ్యవస్థ, మానసిక వ్యవస్థ. ఇది పెద్ద దొంగతనం. పైగా ఎక్కడ ఒక పెద్ద పచ్చని మేడ చూసినా బలి కట్టాడు కదా, మరి అంతే అన్యాయంగా సంపాదించాడు, కట్టాడు. వాడు అన్యాయంగా సంపాదించాడు వీళ్ళు అకౌంట్ చూసి వచ్చినట్టు. అసలు బాధ ఏమిటంటే అది తన దగ్గర లేదే అనేది ఆ అసూయ అసలు బాధ వాడికి. ఆ అసూయ ఏం చేసింది? ఆ సొమ్ము తన దగ్గర లేదే, అది నాదైతే బాగుండు అని అప్పుడే వీడి మనసు దొంగలాడేసింది. భయం చేత కొంతమంది మంచివాళ్ళుగా మిగిలిపోయారండి. అవకాశం లేక చాలామంది మంచివాళ్ళు అయిపోయారు పాపం లోకంలో. అవకాశం ఉంటే ప్రతి వాడు దోచుకోగలడు పాపం. అందుకు దొంగలతో ఆ ప్రపంచమంతా చెడిపోతుంది అంటారు. ఇద్దరు కలిస్తే ప్రతి ఇద్దరు మాట్లాడినా ప్రపంచం చెడిపోతుంది అని ప్రతి ఇద్దరు మాట్లాడుకుంటుంటే ఏ ప్రపంచం చెడిపోయింది ఎవరికి అర్థం కాదు. అందుకు అందరం చెడిపోయే ఉన్నామని తెలుసుకుని ప్రతి వాడిలోని దొంగున్నాడు. కల్లా కపటం దాగి ఉన్నాయి ఎన్ని. అయితే మనం అనుకుంటాం కపటంతా అవతల వాడిని కప్పేశామని. అవతల వాడిని కప్పలేదు, నీ లోపల ఉన్న సత్యస్వరూపుడైన పరమేశ్వరుని కప్పేస్తున్నావు ఈ కపటం చేత. అలాంటి ఒక కపటం ఉన్న మనస్సుందే దీనికి ఎప్పుడు. అందుకే శంకరులు అంటారు, ప్రలోభాద్యై అర్థాహరణ పరతంత్రో ధని గృహేహి ధనిగృహే ప్రవేశోద్యుక్త సంభ్రమతి బహుధా తస్కరపతే ఇమం చేతశ్చోరం కథమిహ సహే శంకర విభో తవాధీనం కృత్వా మయి నిరపరాధం కురు కృపా. ఓ దొంగల నాయకుడా, మంచి దొంగల నాయకుడు ఉన్నాడు అనుకోండి, వాడు ఏం చేస్తాడు, గొప్ప గొప్ప దొంగలందరినీ ఏరుకుని తన కంట్రోల్లో పెట్టుకోవాలి. మరి ఇంత దొంగల నాయకుడు వేని నీ కన్ను కప్పి ఒక దొంగ ఉన్నాడయ్యా, వాడున్నాడు, వాడిని తీసేసుకో, వాడి వల్ల నాకు అనవసరంగా చెడ్డ పేరు వచ్చేస్తుంది. వాడెవడు, ఇమం చేతశ్చోరం, నా చిత్తం అనే దొంగన్నాడు. వీడు ఎట్టాంటి వాడంటే ప్రలోభాజ్యై, ప్రలోభాదులు మొదలైన వాటితో అర్థాహరణ పరతంత్ర, ధనాన్ని దొంగలించాలనేటటువంటి బుద్ధితో ధని గృహే ప్రవేశోద్యుక్త సన్, అందరి ఇళ్లలోకి ప్రవేశించి దోచుకుంటూ ఉంటాడయ్యా. ఇట్లాంటి దొంగగుడు ఉంటే కథమిహ సహే శంకర విభో. ఎప్పుడైనా సరే ఒక రంగంలో ప్రముఖుడైన వాడు తన మించి ఒకడు ఎదిగిపోతుంటే చూడకూడదు, వాడిని వెంటనే తెచ్చుకొని వాడిని డామినేట్ చేసేయాలి. అందుకు నీలాంటి పెద్ద దొంగల నాయకుడు ఉంటూ ఉంటే ఈ దొంగని ఎందుకయ్యా చలామణి చేస్తావు, వీడిని తీసుకుని నిడ్డంలో కలుపుకో. తస్కరపతే ఇమం చేతశ్చోరం కథమిహ సహే శంకర విభో తవాధీనం కృత్వా. ఈ మనస్సు అనే దొంగని నీకు అధీనం చేసుకుని వాడిని అధీనమైపోతే ఇంకా నాలో దోషమే ఉందయ్యా, మనస్సే కదా దోషాల వాళ్ళం, మనస్సును నువ్వు తీసుకుంటే ఇంకా నేను శుద్ధుణ్ణి. మరి నిరపరాధే కురు కృపాం, అప్పుడు నాపై దయ చూపించవయ్యా అని అడిగారండి. ఎంత గొప్ప విశేషం చెప్పారు. అందుకు దొంగల నాయకుడైన ఆ పరమేశ్వరుడు కపటపు బుద్ధిని దోచుకోమని చెప్పాలి. కపటంతో అవతల వాళ్ళకి టోపీ పెట్టేమని కాదు, మనం మన ఆత్మని మనం నాశనం చేసుకుంటున్నామని గుర్తు చేసుకోవాలి. కనుక ఈ దొంగని ముందు కంట్రోల్ చేయవయ్యా అని దొంగల నాయకుడిని అడిగారు శంకరులు. ఇది నేర్చుకోవాలి. ఇలాగే ఈ దొంగడు యొక్క సుగుణములు కూడా చాలా ఉన్నాయండి. కొందరు చాలా ఫ్రాంక్ అండి అంటూ ఉంటారు, ఎవరి దగ్గర చెల్లే చోట, చల్లని చోట ఏం ఫ్రాంక్ అండి, ఆఫీసర్ దగ్గరికి వెళతాం, ఫైల్ చూపిస్తాం, వాడు రెండు తిడితే వీడు మనసులో 10 తిడతాడు. బయటకు ఏంటంటున్నా, ఏమని లేదండి, మీలాంటి వాళ్ళు లేరండి అంటాడు. అది నిజమే, నేను అలాంటి వాడిని, నా అలాంటి వాడు లేడు, నాలాంటి దుర్మార్గుడు లేడా, నాలాంటి సన్మార్గుడు లేడా, అది వేరే విషయం. లోపల మాత్రం అనేక తిట్లు, బయటకు మాత్రం హీహి నమస్కారం. ఇంత కపటం అండి, అక్కడ కపటం లేకపోతే అక్కడ నేను ఫ్రాంక్ అండి అంటే అయిపోయింది అక్కడ. కనుక చెల్లే చోట ఫ్రాంక్ అంతా కూడా. అందుకు ప్రతి వాడిలో ఉంటుంది ఈ ధర్మం ఉండాలి కూడా. అందుకు అవసరమైనంత వరకు మంచిదే. ఇందాక చెప్పినట్టు పాజిటివ్ అండ్ నెగటివ్ ఏదుందో ఇవన్నీ కూడా ఇలా మనం భావించినప్పుడు ఆ దొంగల నాయకుడు దొంగతనాన్ని మాత్రం ఎందుకు కూరుకోవాలి, ఆయన దొంగతనం కూడా

పైగా పెద్ద దొంగ ఆయనట. దొంగ అంటే ఉష్ణీషినే గిరిచరాజ కులుంచానాం పతయే నమః అని మరొకటి. కులుంచానాం ట్రెస్పాసర్స్ అని చెప్తున్నాడండి ఇక్కడ, కబ్జాదారులు వాళ్ళ రూపంలో ఉన్నటువంటి వాడికి కూడా నమస్కారం పెట్టారు. ఉష్ణీషినే అంటే ముసుగు వేసుకు తిరిగే వాళ్ళు అని అర్థం. ముసుగులు వేసుకుంటారు కనబడకుండా, ముసుగు దొంగలు ఉన్నారు అలా ఉండేవాళ్ళు అని అర్థం. ఈ ముసుగు దొంగ ఉన్నారే, ఆ ముసుగు దొంగ కూడా ఈయనే, ఆయన పెద్ద ముసుగు దొంగ. అందుకే మరుగేలరా ఓ రాఘవ, మరుగేల చరాచర రూప పరాత్పర సూర్య సుధాకర లోచన, విశ్వమంతా నీవే నిండి ఉన్నావే కానీ కనబడట్లేదే. ఇంతకంటే దొంగతనం మరేముందయ్యా, ప్రతి చోట ఉండి కనబడకుండా దాక్కున్నావు. అందుకు ఆ కనబడకుండా దాక్కున్న వాడిని పట్టుకోవాలి. నా ఒంటి నిండా నీ చైతన్యాన్ని నింపి ఎక్కడో కొండ గుహల్లో దాక్కున్నట్టు నా హృదయ గుహలో కనబడకుండా దాక్కున్నావు. ఈ దొంగని పట్టడం మహా కష్టమవుతోంది నాకు అని అడుగుతున్నారు. అందుకు ఇప్పుడు చెప్పండి ఎవడు దొంగ? ఆయన అంత దొంగ గనుకనే విశ్వంలో ఈ దొంగ వ్యవస్థ అంతా పెట్టాడు. ఆ సూర్యభగవానుడు మనకు తెలియకుండానే అన్నీ తీసుకుపోతున్నాడే. ఇలాగా కాలం అతిపెద్ద దొంగ. ఈరోజు ఈ వస్తువు నాది అనుకుంటే మనకు తెలియకుండానే తీసుకుపోతుంది. కాలం మనం చూస్తూ ఉండగా దొంగలాడే పశ్యతో హరుడు. ఇలాగ కాలస్వరూపుడైన పరమేశ్వరుడు దొంగే. కనుక చోర వ్యవస్థ అనేటటువంటిది ఈశ్వర వ్యవస్థలో ఒక భాగం. ఎన్ని యాంగిల్స్లో ఈ దొంగలను అర్థం చేసుకోవచ్చు మీరు ఆలోచించండి. ఇలాగ ఉన్నటువంటి ఈ దొంగ మనల్ని అఘోర రూపుడై అనుగ్రహించాలి అని చెప్పి ఆ ఘోరమైన స్వరూపాన్ని ఇక్కడ వరకు వివరించుతున్నారు. నమ ఆయచ్చద్యో విసృజద్భ్యచ్చవో నమః, నమోశ్చద్యో విద్యద్భ్యచ్చవో నమః, నమ ఆసీనేభ్యశయానేభ్యచ్చవో నమః అని వస్తుంది. ఇక్కడ ఈ మూడవ అనువాకానికి అంతటికి కలిపి ఒక మంత్రంగా చెప్పారు ఇది. ఈ మంత్రగుచ్ఛానికి అధిదేవత ఎలా ఉంటాడో ఆ రూపాన్ని నిన్న చెప్పుకున్నాం మనం. ఒక్కొక్క మంత్రం అధిదేవత ఎలా ఉంటారని ముత్యాల సంపదతో ఉన్నటువంటి ఆ స్వామిని వర్ణించాం. అలాగే చంద్రార్ధమౌరిం కాలారిం వ్యాళయజ్ఞోపవీతినం అనేటువంటి శ్లోకంలో స్వామి యొక్క మూర్తిని అధ్యవోచదధివక్త మంత్రానికి అధిదేవత చెప్పాం. ఇక్కడ ఈ మొత్తం మంత్రాలకి అధిదేవతగా ఉన్నటువంటి వాడు ఆ పరమేశ్వరుడు ఎలాగో చూడండి వర్ణిస్తున్నారు. రూపయవ్వన సంపన్న మూర్తేవ వన దేవత పుష్పితాశోక పున్నాగ సహకార శిఖోపమహ. అమ్మవారున్నట్టు ఆయన పక్కన ఈ స్వరూపంలో, ప్రతి స్వరూపంలో ఆవిడ ఉంటారు పక్కన. ఆవిడ ఎలా ఉన్నారంటే రూపయవ్వన సంపన్న మూర్త్యేవ వనదేవత. ఎందుకంటే అడవుల్లో తిరిగే దొంగల గురించి కూడా ఇక్కడ వర్ణించారు. అరణ్యానాం పతయేరమ, అడవుల్లో తిరిగేవాడు నిచేరవే పరిచరాయ, ఎక్కడ పడితే అక్కడ తిరుగుతున్న దొంగలు, బాగా ఆక్రమించి తిరిగే దొంగలు అంటే బందిపోటు దొంగలు మొదలైనటువంటి వాళ్ళు, గుంపులు గుంపులుగా తిరిగే దొంగలు ఎందరోనో వర్ణించారు ఇక్కడ. ఈ రకరకములైనటువంటి దోపిడీదారులు దొంగలు వీరందరినీ వర్ణించినటువంటి మహామంత్రానికి అధిదేవత ప్రత్యర్థి దేవతలుగా చెప్పబడుతున్నటువంటి ఈశ్వర స్వరూపం ఎలా ఉందో ఇక్కడ చూడండి. రూపయవ్వన సంపన్న అమ్మవారు ఆ త్రిపుర సుందరీదేవి మూర్త్యేవ వనదేవత. వనదేవతే రూపు కట్టుకున్నదా అన్నట్లుగా పువ్వులతో చేసిన వస్త్రాలు ధరించింది ఆవిడ. అంటే ఆరణ్యకములైన ఆటవికమైన పువ్వులతో అల్లిన వస్త్రం వేసుకుంది. ఆ వస్త్రాలు ధరించి ఆ తల్లి అకళంక శరత్పూర్ణ చంద్రబింబ సమానన, ఆ ముఖంలో ఏ మచ్చా లేనటువంటి పూర్ణ శరత్కాలపు చంద్రుని వలె ప్రసన్న వదనంతో ఉన్నది ఆ తల్లి. ప్రాతర్వి బుద్ధ పద్మాభం వసానం చర్మ కోమలం, అమ్మ యొక్క ఆ శరీరం అంతా కూడా అప్పుడే వికసించిన కమలము వలె శోభిస్తూ ఉండగా అక్కడ స్వామి ఆ తల్లి పక్కనే ఉన్నారట. ఆయన ఎలా ఉన్నారు అంటే అపూర్వమైన సౌందర్యంతో ప్రకాశిస్తున్నాడు ఆ పరమేశ్వరుడు. చక్కగా తల బిగించి జటాజూటం కట్టుకుని దానిపై ఒక నెమల పించాన్ని పెట్టుకున్నట్టు ఆయన చూడండి స్వరూపం. అలా పెట్టుకుని ఆటవికులకి అవసరమైనటువంటి వస్త్రధారణ చేసి తాను ధనుస్సుని బాణాన్ని అమ్మవారి చేతికి ఇచ్చేసట. విలాసంగా తన ఎడమ చేతిని అమ్మవారి నడుం చుట్టూ చుట్టేట. ఆయన ఆ చుట్టుకున్నప్పుడు ఒక వడ్డాణం పెట్టినట్టు ఉండి కుడి చేత్తో పూలగుత్తి పట్టుకుని ఉన్నట్టు. ఇలా ఉన్నటువంటి ఆది కిరాత స్వామి ఎవరైతే ఉన్నారో ఆయన దీనికి అధిదేవత అని చెప్పారు. ఈ స్వరూపాన్ని తలంచుకుంటే చాలు ఈ దొంగల బాధలు ఏవి మనకి మన దేశానికి ఉండవు. ఆ విధంగా కాపాడమని ఈ స్వరూపాన్ని మనం నమస్కరిద్దాం. ఇది ఆది కిరాత స్వామి యొక్క అద్భుతమైన స్వరూపాన్ని ఇందులో వర్ణించు.

చూస్తున్నారు. ఇందులో అమ్మవారి చేతికి ఎందుకయ్యా ఇవి ఇచ్చేసాడు అంటే అర్థం పరమేశ్వరుడు ఆయుధాలన్నీ ప్రకృతి ద్వారా ప్రయోగించుతున్నాడు, అందుకే ఆ తల్లికి అప్పచెప్పాడు. ఆయన మాత్రం స్వాత్మారాముడై ఆనందుడై ఆనంద స్వరూపుడై ఉన్నాడు. అది మనకి ఈ రూపంలో కనిపిస్తున్న ఒక అద్భుతమైన భావన. ఇక ఈ స్వామి యొక్క రూపముల్లో మళ్ళీ తర్వాత వర్ణించేవి, ఆసీనేభ్యశయానేభ్యశ్చవో నమః, నమస్వపద్భ్యో జాగ్రద్భ్యశ్చవో నమః, నమస్తిష్ఠద్భ్యో ధావద్భ్యశ్చవో నమః, నమస్సభాభ్యసభాపతిభ్యశ్చవో నమః, నమో అశ్వేభ్యో అశ్వపతిభ్యశ్చవో నమః. ఇది ఇక్కడ ఒక అద్భుతమైన భావన ఉంది. అశ్వేభ్యో అశ్వపతిభ్యశ్చవో నమః అనే దాంట్లో తీసుకోవాలి. గుర్రాల రూపంలో ఉన్నవాడు, గుర్రములకు నాయకుడుల రూపంలో ఉన్నవాడు అని వర్ణించారు. సరే, గుర్రాలు అనే స్థూలార్థం వదులుదాం. గుర్రాలకి ఇంద్రియార్థములు ఉన్నాయి, ఇంద్రియములు అని అర్థం. ఇంద్రియాలను నడిపేవాళ్ళు, ఇప్పుడు గుర్రాలు నడిపేవాళ్ళు గొప్పవాళ్ళు అంటే, గుర్రాలు నడిపేవాళ్లే గొప్పవాళ్ళు అయితే ఆ గుర్రం కుంటిదైతే? అందుకు గుర్రాలు గొప్పవి కావాలి, గుర్రాలు నడిపేవాళ్ళు గొప్పవి కావాలి. అందుకు ఇంద్రియాలకి పటుత్వం ఉండాలి, ఇంద్రియాలను నడిపేటటువంటి చైతన్యానికి పటుత్వం ఉండాలి. అందుకు అశ్వముల రూపంలో ఉన్న రుద్రునికి నమస్కారం, అశ్వపతుల రూపంలో ఉన్న రుద్రునికి నమస్కారం అని. ఈ అశ్వముల రూపంలో ఉన్న రుద్రుడు ఎలా పనిచేస్తున్నాడో అర్థం చేసుకోవడానికి ఆసీనేభ్యశయానేభ్యశ్చవో నమః, స్వపద్భ్యో జాగ్రద్భ్యశ్చవో నమః, తిష్టద్భ్యో ధావద్భ్యశ్చవో నమః అనేది అర్థం చేసుకోవాలి మనం. ఇక్కడ స్వామి ఆసీనేభ్యః కూర్చున్నటువంటి వాళ్ళ రూపంలో ఉన్న రుద్రులకి నమస్కారము. ఇక్కడ బహువచనం ఇది. ఆసీనేభ్యః కూర్చున్న వారి రూపంలో ఉన్నవాడు, శయానేభ్యః పడుకున్న వాళ్ళ రూపంలో ఉన్నటువంటి వాడు, స్వపద్భ్యః నిద్రించే వాళ్ళ రూపంలో ఉన్నవాడు. శయానః అంటే సాగోరడు, స్వపద్భ్యః అంటే నిద్రపోవడం, జాగ్రద్భ్యః మెలకువగా ఉండడం, తిష్టద్భ్యః నిలచి ఉండడం, ధావద్భ్యః పరిగెత్తడం. ఇన్ని రూపాలతో ఉన్నవాడికి నమస్కారం. ఎంత గొప్పగా భావించారు చూడండి. అంటే పడుకున్నవాడు రుద్రుడే, లేచి నిల్చున్నవాడు రుద్రుడే, పరిగెత్తేవాడు రుద్రుడే, కూర్చున్నవాడు రుద్రుడే, సాగోరినివాడు రుద్రుడే అని వర్ణించడంలో సృష్టిలో ఏవైనా ఇన్ని ఈ రూపాలే మనకు కనిపిస్తాయి. ఇన్ని రూపాలతో రుద్రుడు కనిపిస్తున్నాడు అని నమస్కరించాలి. ఇక్కడ మరొకటి, వీళ్ళు బయట ఉన్నవాళ్లే కాదు, మన లోపల చైతన్యం ఇన్ని విధాలుగా పనిచేస్తుంది. మనలో కూడా ఆసీనేభ్యహ రూపంతో రుద్రుడు లేకపోతే కూర్చోలేం మనం. నేను కింద కూర్చోలేనండి, కుర్చీ వేస్తే కూర్చుంటాను, కింద భోజనం చేయలేనండి, టేబుల్ వేస్తే కూర్చుంటాను. ఎందుకంటే కాళ్ళు మడత పెట్టడం అనేటటువంటి కూర్చునే భంగిమలు కూడా తెలియని దేశాల నుంచి వచ్చిన సంస్కృతి అది. వాడికి మనం మఠం వేసి కూర్చోగానే ఓ భలే కూర్చున్నాడే అనగానే అక్కడ యోగా సెంటర్ పెడతాం మనం. ఎందుకంటే వాళ్ళ మఠం వేసుకోవడం కూడా రాదు వాడికి. మన దేశంలో చిన్నప్పటి నుంచి అలవాటు చేశారు, కాళ్ళు కీళ్ళు సాగేవన్నీ కూడా నిత్య జీవితంలో వ్యవహారంలో పెట్టారు. సరే, ఆసీనేభ్యః మనలో కూర్చునే శక్తిగా ఉన్న రుద్రుడికి నమస్కారం అనర్థం. ఈ ఆసీనేభ్యః అని భగవచనం ఎందుకు వాడారంటే, ఆ కూర్చోవాలంటే ఇంద్రియాల్లో ఎన్ని సహకరించాలో చూడండి. ఇక్కడ వెన్ను సహకరించాలి, వెన్ను నుంచి తుంటి ఎముకల నుంచి తొడల వరకు, కీళ్ల వరకు, పాదాల కొన వరకు సహకరిస్తే గానీ మన ఆసీనేభ్యః కాలం. పాపం కొందరు కూర్చోగలరు కానీ సాగోరలేరు, శయానేభ్యః అదో అవస్థ. ఆ లోపల రుద్ర చైతన్యం ఎన్ని విధములుగా పనిచేయాలో చూడండి. వాడు పూర్వకృత పాపముగా ఘోర రూపంలో కానీ పనిచేస్తే వాడు కూర్చోలేడు. కీళ్ల నొప్పులు, కాళ్ళ నొప్పులు ఇవన్నీ వ్యవస్థలు ఎందువల్ల వస్తాయి? శయానేభ్యః చక్కగా శయనించేవాడు, నిద్ర కొందరికి పట్టదు, అందుకు నిద్ర రూపంలో ఉండేవాడు. అది కూడా మనలో నిద్రపుచ్చేవాడు కూడా ఉన్నాడు. అతడు నిద్రపుచ్చితేనే మనం నిద్రపోగలం. తల్లి ఎలాగైతే రాత్రిగానే పిల్లవాడిని నిద్రపోమ్మని పొద్దున్న ఎలా లేపుతుందో, ఇది తల్లి బయట లేపుతుంది. కానీ లోపల తల్లిలాంటి స్వామి మనల్ని నిద్రపుచ్చితేనే అసలు నిద్రపోతాం, లేకపోతే ఎన్ని జోల పడి నిద్రపోం. పోను అలా నిద్రపోతుంటే తల్లి మాత్రం నిద్రపోనిస్తుందా? పిల్లాడిని పొద్దుట లేపదు. ఆ తల్లి లేపినా లోపల వాడు నిద్ర లేపకపోతే వీడు లేవలేడు. వాడు ఆ లోపల ఒక్కసారి జాగ్రత్త రూపంలో లేపుతాడు. అందుకే మనం రాత్రి నిద్రపోగలుగుతున్నాం, పొద్దుట్లేస్తున్నాం. అంటే మనలో నిద్రపుచ్చి నిద్ర లేపే రూపంలో ఉన్న రుద్రునికి నమస్కారం. అది నమ స్వపద్భ్యో జాగ్రద్భ్యశ్చవో నమః. అలాగే తిష్టద్భ్యః, ఇద్దరు చేయిస్తే గాని నిలబడలేని అవస్థలు లేకుండా చేసేవాడు తిష్టద్భ్యః. మనల్ని నిలబెట్టేటువంటి చైతన్యం లోపలుంది, అదే లేకపోతే నిలబడగలమా అండి? అంతేకాదు ధావద్భ్యః, పరిగెత్తే శక్తి మనలో ఉంది. అంటే చైతన్యం అనేటువంటిది ఇంద్రియముల్లో ఎలా కదులుతుందో ఈ మంత్రాల్లో చూపిస్తున్నాడు.
ఎంత అబ్జర్వేషన్, దానిని ఈశ్వర స్వరూపంగా చూడమనేటువంటి స్థితి చూడండి. అందుకే ఈశ్వర నాట్యం అంతా ఇక్కడే కనిపిస్తుంది. నాట్యం అంటే ఇంకేంటండి, మనం ప్రతి వాడు డ్యాన్సరే అవునా కదా అండి, ఎన్ని డ్యాన్సులో ఎన్ని డ్యాన్సులో. ఆ డ్యాన్స్ అంటే మూమెంట్, చైతన్యం, చైతన్యం మూమెంటే డ్యాన్స్. అందుకు ఆసీన భ్యసయా అనే భ్యగతిష్ట భ్యగదావద్భ్య, పొద్దున్న లేచి ఒక డ్యాన్స్, కూర్చుని డ్యాన్స్, కదులుతూ డ్యాన్స్, వంగుని డ్యాన్స్, ఎన్ని ఇన్ని డ్యాన్సులు మన చేత చేయిస్తున్నవాడు డ్యాన్సర్ నటరాజు, వాడు ఇక్కడ ఉన్నాడు మనలో. కనుక మన లోపల ఈశ్వర చైతన్యం ప్రతి అణువులో డ్యాన్స్ చేస్తుంది ఇన్ని రూపములుగా. అందుకే నా శరీరం అనే స్టేజ్లో డ్యాన్స్ చేస్తున్న నర్తకుడు ఒకడున్నాడు అని తెలుసుకో. ఆసీన భ్యసయా అనే భ్యశ్చవో నమః అని మొదలుపెట్టి స్వపద్భ్యో జాగ్రద్భ్యశ్చవో నమః తిష్టద్భ్యో ధావద్భ్యశ్చవో నమః చెప్పి ఇలా నాట్యం చేసి ఆయనే చిదంబర సభాపతి అయిన నటరాజని సభాభ్య సభాపతిభ్యశ్చవో నమః అని నటరాజ స్వరూపాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. ఈ నటరాజు మన బాడీలో ఈ మూమెంట్లన్నీ చూపించకపోతే సరిగ్గా లేవు. అందుకు ఘోర రూపములతో వీటిని పనిచేయడం మానించేయకుండా అఘోర రూపుడవే నా శరీరం అంతా కూడా పనిచేయవయ్యా అని దేహాన్ని అంత గొప్పగా ఈశ్వర చైతన్య క్షేత్రంగా దర్శించు గాని దేహాన్ని నిరసించకు. ఈ దేహం ఏముంటే పోయింది అన్నట్టుగా దేహాన్ని ఏనాడు చూడకూడదు. ఇది ఆయన నాట్యం చేస్తే స్టేజ్ ఈ దేహం. ఇందులో ఆ డ్యాన్సర్ డ్యాన్స్ చేస్తున్నాడు. ఆయన డ్యాన్స్ చేస్తున్నప్పుడు స్టేజ్ని ఎలా ఉంచుకోవాలో ఈ దేహాన్ని అంత పవిత్రంగా, అంత ఆనందంగా, అంత ఉల్లాసంగా ఉంచాలి. డ్యాన్స్ ఎందుకు చేస్తారండి? ఇట్స్ ఫర్ ఎంటర్టైన్మెంట్ అవును కదా, ఆనందం కోసం, ఉల్లాసం కోసం. అందుకే మన జీవితాన్ని ఆనందమయంగా గడపమని చెప్తుంది. ఏడుస్తూ ఏడుపు గొట్టుగా బ్రతకూడదు. ఈశ్వరుడు నాట్యం చేసే ఈ రంగంలో నీ శరీరంలో ఆసీనుడై శయానుడై ఆయనే ఉన్నాడయ్యా. ఆయనే లేకపోతే నిద్రపో, లేవలో, కూర్చోలో, నడవలో, ఇవన్నిటిగా నీలో నిత్యం నర్తిస్తున్న ఈశ్వర చైతన్యాన్ని చూస్తే నువ్వు ఆయనలో తన్మయుడవై ఆనందిస్తావు. ఆ ఆనందం అనుభవించమని ఇక్కడ చెప్తున్నాడు ఆ సభాపతి సొగసు. రేపు చూసుకుందాం. ఈరోజుకి ఇంతటితో స్వస్తి. సర్వం శ్రీ సాంబ సదాశివ చరణారవిందార్పణమస్తు. నమస్

0: நம டியர் லிசனர்ஸ் ஆஃப் சைவம் டாட் ஆர் ரேடியோ, தி சைஸ் ஆஃப் அவர் ஆடியோ கலெக்ஷன் கண்டினியூஸ் டு க்ரோ டே பை டே. வி நவ் ஹோஸ்ட் மோர் தேன் 25,000 ஆடியோ ரெக்கார்டிங்ஸ். இன் ஆர்டர் டு மேக் தீஸ் எக்ஸ்டென்சிவ் ரிசோர்ஸஸ் மோர் ஆக்சசபிள் அண்ட் பெனிஃபிஷியல் டு அவர் ரேடியோ லிசனர்ஸ், வி ஹவ் ரீஆர்கனைஸ்ட் அவர் ப்ரோக்ராம் ஷெட்யூல். திருமுறை மியூசிக் அண்ட் திருமுறை டிஸ்கோசஸ் வில் பி ப்ராட்காஸ்ட் ஆன் திருநெறிய தமிழோசை. Philosophical discourses and Periyapuranam lectures in Tamil will be broadcast on Shiva Tattvam. Programs in languages other than Tamil will be broadcast on Shaiva Lahari. As a result of these changes, there will be some adjustments to program timings. We trust that you will kindly accept these schedule changes with understanding and patience. We also request you to encourage your relatives and friends to listen to and benefit from our radio services. ஓம் நம சிவாய.
1: ததஸ்ச சுமதி ஸ்ரீவான் சிவ பூஜா பராயணஹ. அப்பட் நுஞ்சி இந்த பரமானந்த பரிதுடே சிவ பூஜ చేసుకుంటున్నాడు. உஷஸ்யேவ சமுத்தாயா நித்யம் பக்தி சமன்விதஹ. உஷக்காலம்லோని నిద్రలేచి భక్తు వివిధములైనటువంటి కుసుమాలను తెచ్చుకుంటున్నట. అది కూడా తుమ్మెదలంటని పువ్వులు. నా జిగ్రంతి ప్రసూనాని యావత్ భ్రమర పంక్తయః తావదేవ వనంగత్వా తైస్తై సద్య సమాపృతైహి. ఈ విధంగా వ్యాఘ్రపాద నిరంతరం శివారాధన చేసుకుంటూ ఉన్న సమయంలో ఒక రోజున వాళ్ళ నాన్నగారు వచ్చారట ఈయన్ని చూడాలని. మధ్యంధిన మహర్షి దీక్ష ఇచ్చి పంపించి వేశాడు. అయితే నిన్నెవరో అడిగారు వ్యాఘ్రపాదుని నామం రాకముందు ఈయన పేరేమిటండి అని. కొన్ని ప్రసిద్ధ నామములకి పూర్వనామాలు శాస్త్రములు ఎందుకు చెప్పబడలేదు. ఇప్పుడు అగస్త్యుడు అనే నామం ఉన్నది. అది పర్వతాన్ని నిగ్రహించడం కారణంగా ఆయనకు అగస్త్య నామం అందులో కనబడుతుంది. అంతకు మునుపు పేరేమిటండి అని మనం అడిగితే శాస్త్రంలో కనబడదు. అయితే మునుపు కూడా అగస్త్యనామం ఉన్నంత మాత్రాన ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే వాళ్ళకు పేరు పెట్టిన వాళ్ళు కూడా మహర్షులు, ద్రష్టలు. అలాగే ఈయన పూర్వనామం ఏమిటని. కానీ మాధ్యంధిన మహర్షి, మాధ్యంధిన పుత్రుడు గనక మాధ్యంధిన మహర్షి అని వ్యవహారం మాత్రం ఇతరకు ఉన్నది. కానీ వ్యాఘ్రపాదుడనే పేరే ప్రసిద్ధి ఉండడం చేత ఆ పూర్వనామం పేర్కొనలేదు. ఋషుల గ్రంథాల్లో కొన్ని నామములు చెప్పబడవు. అంత మాత్రం చేత వాళ్ళకి ప్రాధాన్యం లేదని కాదు. ఇక్కడ ఈ విధంగా ఆ వ్యాఘ్రపాదుడు శివ సాక్షాత్కారం పొంది శివుని అనుగ్రహం చేత ఇంత ఘనకీర్తిని సంపాదించినందుకు ఆ పుత్రుణ్ణి చూడాలని వచ్చాడు తండ్రి. ఈ తిల్లవ నాన్నకు చేరుకున్నారు. అయితే ఆయన వనంలోకి వచ్చినప్పుడు ఆయన వచ్చారన్న వార్త తెలుసుకుని పరుగు పరుగును బయలుదేరి తండ్రిని చూసిన ఆనందంతో ఆయన భక్తిభావంతో పాదాలపై పడి సాష్టాంగ నమస్కారం చేశాడు. ఆయాంతి పితరం ప్రీతం దృష్ట్వా పుత్ర ససంభ్రమం ప్రత్యుద్గమ్య తదాసజ్జః ప్రణనామ మహీతలే. ఎప్పుడైతే సాష్టాంగ నమస్కారం చేశారో వెంటనే ఆయన లేపి సముత్థాప్య పరిశ్వజ్య పునః పునః పైకి లేపి గట్టిగా ఆలింగనం చేసుకుని ఒళ్లంతో నిమిరేట. ఒకటి పుత్రవాత్సల్యం, రెండవది నేనిచ్చిన దీక్ష నువ్వు సాఫల్యం చేసుకున్నావు, పరమేశ్వరుని అనుగ్రహాన్ని పొందావు. ఇది నేను తెలుసుకుని ఋషుల వాక్కుల ద్వారా నిన్ను చూడాలని వచ్చానయ్యా అని చెప్పినప్పుడు నాన్న నా ఆశ్రమం చూద్దూ గాని రా అని తీసుకువెళ్ళట్టి పిల్లవాడు. హేమ పద్మ తటాకాక్షం తీర్థమాప శనేశనేహి. అక్కడ హేమ పద్మ తటాకము ప్రక్కనే ఉన్నటువంటి మూలనాథస్వామిని దర్శనం చేసి అటు తర్వాత తన యొక్క ఆశ్రమంలో తాను స్థాపించుకున్నటువంటి శివలింగాన్ని కూడా చూపించాడు. అప్పటి నుంచి అది వ్యాఘ్రపాదేశ్వర లింగము అనే పేరుతో ప్రసిద్ధిగా ఇప్పటికీ మనం వెళ్లి దర్శనం చేసుకోవచ్చు ఆ దివ్యలింగాన్ని. తత స్నాన విధి సజ్జహ తస్మిన్ తీర్థవరే శుభే. ఆ హేమపద్మ తటాకంలో స్నానం చేస్తూ నిత్యము మూలనాథస్వామిని దర్శిస్తూ తన పుత్రుడు ప్రతిష్ఠించిన శివలింగాన్ని అర్చిస్తూ కొంతకాలం మధ్యంధిని మహర్షి కూడా అక్కడే ఉన్నారు. పైగా ఆరణ్యకమైనటువంటి ఫలమూలములు భక్షణ చేస్తూ వారు కాలక్షేపం చేస్తున్న సమయంలో ఒకరోజు ఇతను అన్నట్ట, నాయన నువ్వు బ్రహ్మచర్య ఆశ్రమాన్ని సార్థకం చేసుకున్నావు ఇంతవరకు, గృహస్థాశ్రమం స్వీకరించి దాన్ని కూడా సార్థకం చేసుకోవాలని నా కోరిక అన్నాడు తండ్రి. అంటే బ్రహ్మచర్య ఆశ్రమాన్ని సార్థకం చేసుకున్నావు అన్నమాట గొప్పగా చెప్పాడు ఇక్కడ. ఆశ్రమోయం త్వయాపూర్వ యథా శుచిమతా సుత ప్రసిద్ధోబు ద్వితీయోపి తథైవ క్రియతావిహ. ఆ మాట ఎంత సంస్కారవంతంగా ఉంది. బ్రహ్మచర్య ఆశ్రమాన్ని ఎలా ప్రసిద్ధం చేసుకున్నావో రెండవ దాన్ని కూడా అలా చేయవయ్యా. ఒక్కొక్క ఆశ్రమ ధర్మాన్ని పాటించినప్పుడు అది సార్థకం అవుతున్నది. కనుక బ్రహ్మచర్యాశ్రమంలో నువ్వు తపస్సుకి అధ్యయనానికి ప్రాధాన్యం ఇచ్చి తప ఫలాన్ని కూడా పొందావు గనక దీన్ని కూడా నా మాట విని స్వీకరించవలసింది అంటే పితృపాదుల వాక్యాన్ని శిరసా వహించాడు ఆయన. అప్పుడు తండ్రి వెంటనే తగిన సంబంధాన్ని చూశారు. వశిష్ఠ మహర్షి యొక్క భగిని అనగా సోదరి, ఆమెనిచ్చి వివాహం చేసేట. వశిష్ట భగినీం కన్యాం శీలరూప విభూషణం సూనోస్తస్య విధానేన ధర్మపత్ని చకారహి. వశిష్ఠుని సోదరుని వివాహం చేసుకున్నాడు. అక్కడ వారు ఉభయులు శివార్చన చేసుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు. ఆ దంపతులు, వారికి ఇరువురు తనయులు ఉద్భవించారు. ఒకరు ధౌమ్యుడు, ఇంకొకడు ఉపమన్యువు. వ్యాఘ్రపాదన యొక్క పుత్రుడే ఉపమన్యు మహర్షి. ఉపమన్యు మహర్షికి చాలా చక్కటి చరిత్ర మనకి మహాభారతంలో, శివపురాణాల్లో కూడా విస్తారంగా కనబడుతుంది. ఇక్కడ నేను విస్తారంగా చెప్పట్లేదు, ఎందుకంటే చిదంబర రహస్యం మనకు ప్రధానం కనుక. అలాగని శివభక్తుడైన ఉపమన్యు గురించి చెప్పకపోతే ఒక దోషం ఉంది, అది భాగవతాపచారం అవుతుంది. పరమ భాగవతోత్తముడు ఉపమన్యు మహర్షి, పైగా శివాచార్యుల్లో చాలా ఉత్కృష్టమైనటువంటి వాడు. ఈ విషయం మనకు మహాభారత అనుశాసనిక పర్వంలో స్పష్టంగా కనబడుతుంది. శ్రీకృష్ణ పరమాత్మ ఉపమన్యు మహర్షి వద్ద శివదీక్ష తీసుకుని ఆయన శివునికి తపస్సు చేయగా శివుడు ప్రత్యక్షమవడం, ఉపమన్యు దగ్గర తాను పొందినటువంటి శివ సహస్రనామాలతో శివుని స్తోత్రం చేశాడు. ఆ శివ సహస్రనామాలనే కృష్ణ పరమాత్మ ధర్మరాజు మొదలైన వాళ్ళకు ఉపదేశించాడు. ఈ విషయం మనకి మహాభారత అనుశాసన పర్వంలో ఉన్నది. అంతేకాకుండా ఉపమన్యువు కృష్ణుడికి చెప్పినటువంటి శివశాస్త్రం అంతా కూడాను మనకి శివపురాణంలో కొన్ని అధ్యాయాలుంది. ఇందులో అపూర్వమైనటువంటి శివ విజ్ఞానం అంతా కూడా లభిస్తున్నది. కనుకనే శివభక్తులకి ఆచార్య స్థానీయుడు ఉపమన్యు మహర్షి. ఆయనది ఒక ప్రత్యేకమైన చరిత్ర, అది ప్రత్యేకంగా చెప్పుకోవలసింది. ఇందులో మేళనం చేయలేము, ఎందుకంటే వాళ్ళ పరంపర చూడండి, మధ్యంధన మహర్షి, వ్యాఘ్రపాదుడు, ఉపమన్యు మహర్షి. ఇక ధౌమ్యుని యొక్క వృత్తాంతం మనకి మహాభారతంలోని ఆ ప్రథమ ఆదిసభ ఆది పర్వంలోనే మనకు కనబడుతుంది. ధౌమ్య మహర్షి యొక్క వృత్తాంతం మనకి, గురుదక్షిణ చెల్లించుకోవడం కోసం ఆయన వెళ్ళాడు ఇచ్చాదుల్లో. ఉభయులు ఉత్తములైన మహర్షులు, వారు ఉభయులు కూడా తండ్రి వద్ద దీక్ష స్వీకరించి వివిధ ప్రాంతములందు వాళ్ళ తపోభూములు వాళ్ళు ఏర్పరచుకున్నారు. కానీ ఉపమన్యుని చరిత్ర మాత్రం క్లుప్తంగా ఇక్కడ చెప్పారు. చిదంబర రహస్యంలో క్లుప్తంగా చెప్పింది చెప్తున్నాం. ఒకప్పుడు వశిష్ఠుడు తన మేనల్లుడిని చూడడానికి వచ్చాడు ఇక్కడికి. అది అరుంధతి సమేతుడే. ధర్మపత్ని వశిష్ఠస్య ధర్మసత్యమయీ సతీ. అరుంధతి సమేతుడే వచ్చాడు. వచ్చి కొంతకాలం నేను మా మేనల్ని ఊరు తీసుకెళ్తానని తీసుకెళ్ళాట్టాను. మేనమ గారు ఇంటికి వెళ్ళాడు. వశిష్ఠుని వద్ద కామధేను సంతానమైనటువంటి శబళ, సురభి ఇత్యాది కామధేను సంతానాలున్నాయి. ఆ సౌరభేయేన పయసా తమ్ మునిం పర్యవర్ధయత్. ఆ కామధేను పాలు తాగెట్టాడు అక్కడ ఉన్నంతకాలం. చక్కగా కొంతకాలం మేనమామ ఇంట్లో ఉంటూ ఆ పాలు తాగి పుష్టిగా తుష్టిగా తిరిగి వచ్చాట ఇక్కడికి. ఆ వచ్చిన తర్వాత వీళ్ళు పెట్టే తిళ్ళేవి నచ్చట్లేదు దీనికి, ఈ పిల్లాడికి. ఎందుకంటే అక్కడ మంచి పాలు తాగాను, అలాంటి పాలు ఇక్కడ దొరుకుతాయా అంటే, నాయన మనం తిల్లవనంలో ఉన్నాం, ఈ వనంలో మీ నాన్న ఎప్పుడు తపస్సు, మనకేమున్నది ఇక్కడ ఆస్తి పాస్తి, మనం పాడి పంట పంచుకోవడానికి వచ్చామా, కొంతమంది కోపీనార్థాయం పటాటపహ అని తపస్సు కంటూ బయలుదేరి చాలా సంసారం తయారు చేసుకుంటారు పాప, అసలు తపస్సు పక్కకు పోతుంది. కనుకని మనం తపో జీవనులం, గృహస్థులమే కాని తపో జీవనం. అంటే గృహస్థుల్లో కూడా తపో జీవనం లేని గృహస్థులు ఉంటారు. వీళ్ళు కేవలం ఆరణ్యకమైన వస్తువులు మాత్రమే స్వీకరిస్తూ గ్రామ్య విషయ త్యాగం చేసి జీవిస్తారు. ఇదొక తపో జీవనంలో ఒక విధానం. అంతేగాని మన దృష్టిలో గృహస్థుల సన్యాసే తెలుసు, కానీ గృహస్థుల్లో కూడా తపస్సులు ఎందరో ఉంటారన్న విషయం తెలియదు. పైగా మనకి ఈ కలియుగం ప్రవేశించిన తర్వాత కాషాయ మోహం చాలా పెరిగిపోయింది. కానీ గృహస్థాశ్రమంలో మహాత్ములు ఎంతమంది ఉన్నారో మనం ఒక్కసారి తలంచుకుంటే, వశిష్ఠాదులు కానీ అగస్త్యాదులు కానీ గృహస్థాశ్రమంలో ఉన్న తపోజీవులు వీరందరూ కూడా. ఈ తపోజీవులు ఈ వన్యమైనటువంటి విషయములే స్వీకరిస్తారు, కానీ ఈ గ్రామ్య విషయములు స్వీకరించరు. అందుకు వీళ్ళు మొదటి నుంచి ఆ విధమైన ఆహారములే. పైగా నివారముష్టింపచులు అని వీళ్ళకు పేరు. తపోజీవనంలో అదొకటి ఉంచవృత్తి అని నివారముష్టింపచులని ఇలా చెప్పబడుతూ ఉంటుంది. నివారముష్టింపచులు అంటే నివ్వరి ధాన్యము తనంత తాను రాలిపడినవి ఏముంటాయో అవి ఏరుకుని వాటితేనే జీవితం గడుపుతుంటారు. అంటే ప్రాణరక్షణార్థం ఇది, మిగిలినదంతా తపస్సుతోనే వాళ్ళు జీవించగలరు. అలాది తపో జీవనం ఎలా ఉండేవారు అనేది మనం తెలుసుకోవడం కోసం చెప్తున్నా. వారి ధర్మపత్నులు కూడా యజ్ఞమునికి తపస్సుకి సహకరిస్తూ నిత్యాగ్నిహోత్రము, తపస్సు, వేదాధ్యయనము వీటితోనే కాలక్షేపం చేస్తున్నారు. వారికి పోషకం ఏంటయ్యా అంటే వారి తపస్సే వారికి పోషకం. వారు తపస్సు చేత పోషింపబడుతుంటారు. అలాంటి మహాత్ములు ఎప్పటికీ ఉంటారు భారతదేశంలో. ఏంటంటే మహర్షులు మహాత్ములు వారికి ఇక్కడి నుంచి మనం నమస్కారం చేసుకుందాం. మొత్తానికి ఈ మహాత్ముడు ఈ పిల్లవాడు వెళ్ళి నాకు ఆ పాలు తాగాలనుంది అన్నాడు. ఏ పాలరా బాబు అంటే మేనమామ గారి ఇంట్లో తాగారు. అయ్యా ఆయన మహర్షి గాని ఆయనకి కామధేనువులు ఉన్నాయి, మనం ఎక్కడ తేగలం, ఇలాగ దుఃఖించడం మొదలుపెట్టాడు. ఇటువైపేమో తండ్రి ధ్యానంలో ఉన్నారు. ఇలాంటివన్నీ తండ్రి దాకా వెళ్ళనివ్వకుండా తల్లే ఓదార్చుతూ ఉన్నది. పైగా కిం రోదిషి సదావత్స రుదిత్యాప్యత్ర కిం భవేత్, ఎందుకని ఎప్పుడు ఆ పాల కోసం అలా ఏడుస్తాం మనం, శివుడు తప్ప ఏమీ లేని వాళ్ళం. గొప్ప మాట అన్నదండి, అకించనో హ్యహం సత్యం శివమేకం వినా విభుం, శివుడు తప్ప మరేమీ లేని వాళ్ళం. పైగా మనకు తెలిసిన కామధేనువు కల్పవృక్షము అన్ని శివుడే, ఇంకేం కామధేనువు పాలు నేను ఇవ్వగలను. తపోలోకాల్లో ఉండే కామధేనువుల గురించి నాకు తెలియదు కదా, ఇక్కడ గొప్ప రహస్యాలు ఇవన్నీ. తపోలోకే హి తిష్ఠతి, తపోలోకం అనకు లోకం ఉంది, ఆ లోకంలో కొన్ని కామధేనువులు ఉన్నాయి. తత్సంబంధమైన కామధేనువులు వశిష్ఠునికి నిరంతరం క్షీరములు ఇచ్చేవి, అన్ని చాలా విశేష రహస్యాలు. తపోలోకంలో ఉన్నటువంటి కామధేనువుల్ని వశిష్ఠుడైతే తీసుకురాగలిగాడు, కానీ మనకు ఆ కామనా లేదు, ఆ ధేనువు లేదు, కనుకనే దుఃఖాన్ని ఆపవయ్యా అన్న పిల్లవాడండి. వారికి వేదాంతం ఏం తెలుస్తుంది, దుఃఖించడం మొదలుపెట్టాడు. అప్పుడు తవాపి సుమతే సూనో శంభురేవ పరాగతి, ఏదివ్వాలన్నా ఈశ్వరుడు ఇవ్వాలి. మనం ఇప్పుడు సంపదలు రాలేదని దేని మీదో కారణం చూపించి నిందిస్తాం, కానీ సృష్టిలో ఏది రావాలన్నా ఒకటి పెడితేనే ఇప్పుడు పుడుతుంది, పెట్టి పుట్టాలి అని. ఇక్కడ శివపురాణంలో గొప్ప మాట ఉంటుంది ఏమనంటే, ఎవరైతే గత జన్మల్లో శివుని ఉద్దేశించి కేశవుని ఉద్దేశించి ద్రవ్య సమర్పణ చేస్తారో వారికే తర్వాత జన్మల్లో సంపదలు పుడతాయి. ఈ వాక్యం చాలా ముఖ్యమైన వాక్యం, ఇదే భారతీయ సంస్కృతి వేద హృదయంతో చెప్పిన మాట. యజ్ఞము ద్వారానే సంపదలు లభిస్తాయి, ఇంకో దానివల్ల దొరకదు. యజ్ఞేన కల్పతాం అని చెప్తూ ఉన్నది మనకు చమకం. యజ్ఞేన కల్పతాం అంటే యజ్ఞము ద్వారానే అన్ని లభిస్తాయి, ఈ దొరికినవి కూడా యజ్ఞము ద్వారానే రక్షింపబడతాయి, యజ్ఞము ద్వారా సమర్థవంతమవుతాయి. ఇది భారతీయ ఋషి హృదయం. అంతేగాని ఇప్పుడు మన ప్రయత్నాలు కావు, అది కేవలం గత జన్మల నుంచి వచ్చినటువంటి యజ్ఞములు. మరి ఇప్పుడేం చేయాలండి, అప్పుడు ఉన్నవన్నీ ఇప్పుడు తింటూ కూర్చోవాలా, ఇప్పుడు కూడా యజ్ఞం చేయి అంతే. యజ్ఞో యజ్ఞేన కల్పతాం అది మళ్ళీ చెప్పాడు అక్కడ. అది ముఖ్యమైన మన సంస్కృతి, ఇది మన సంప్రదాయం, ఇది జీవన విధానం, ఇలా ఉండాలి. అంతేగాని దరిద్రాన్ని చూస్తే ఆడవడం కాదు, మనం పాలు పొందాల్సినటువంటి యజ్ఞములేవో చేయలేదు గత జన్మలో అంతే. అలాగని మిగిలినంత దరిద్రం అని కాదు, తత్సంబంధమైనది మనకు లేదు. అయితే ఏది ఇవ్వాలన్నా ఈశ్వరుడు ఇవ్వాలి గనక ఆ శివుణ్ణే పరమగతిగా నువ్వు పట్టుకుంటే ఆయన ఇవ్వగలడు. అందుకు పరాగతికి శివ అనే మాట చూపించి ఏబడి వాడు అని అడిగాడండి ఈయన. ఇంకెవడు, అదిగో ఆ మూలలో కూర్చున్నాడే మూలనాథుడు ఆయన అని చెప్పగానే ఆ మహానుభావుడు ఆ శివుణ్ణి చూసి ఆయన దగ్గరికి వెళ్ళి ఏడవడం మొదలెట్ట. ఇది చేతనవ్వాలండి, అక్కడ ఇక్కడ ఏడవడం కాదు, అక్కడ ఏడవడం చేతనవ్వాలి. సృష్టిలో అక్కడ ఏడవగలిగితే ఆ ఏడుపు సార్థకత. ప్రపంచంలో దేని గురించి ఏడ్చినా ఆ ఏడుపు చూడ్డానికి వినడానికి అసహ్యంగా ఉంటుంది, కానీ భగవంతుడి గురించి ఏడ్చే ఏడుపు మాత్రం అందంగా ఉంటుంది, హాయిగా ఉంటుంది, సంగీతం అవుతుంది. పరమాత్మ గురించి ఏడ్చే ఏడుపుకు మించిన గొప్ప సంగీతం లేదు. అందుకే మహానుభావుడు ఎక్కడికి వెళ్ళి ఏడ్చాడు ఇప్పుడు, జగన్మూర్తి శివస్యాపి రురోద పునరగ్రత, అక్కడ ఏడవడం మొదలుపెట్టాట. పైగా వాళ్ళ ఇంట్లో మొదటి నుంచి అలవాడు పంచాక్షరి, ఆ పంచాక్షరి జపం చేస్తూ ఆయన కోసం ఆయన తపించడం మొదలుపెట్టాడు. ఆ దీక్షకు ఫలంగానే పరమేశ్వరుడు ఆయన అనుగ్రహించడం, ఇది పెద్ద కథ, ఆ కథ నేను ఇక్కడ విస్తారంగా చెప్పను. ఆ పరమేశ్వరుడు ఈయనకి పాలేమిటయ్యా, నీకు క్షీర సముద్రం ఇస్తున్నాను తీసుకో అన్నట్ట. నీ సంకల్పం మాత్రం చేత క్షీర సముద్రం లభిస్తుంది, క్షీర సముద్రమే కాకుండా నీకు శివజ్ఞానం అనే అమృత సముద్రాన్ని ఇస్తున్నాను. అంటే ఈ పిల్లవాడు పాల కోసం ఏడవడం ఒక నెపం, కానీ ఆయనకు దొరికిన ఫలం పాలు మాత్రమే కాదు, జన్మలో మృతి లక్షణాన్ని పోగొట్టే శివామృతమే లభించింది అతనికి. అంటే అతడి తపస్సుకి లౌకికమైన ఒక క్షీర కామన ప్రేరణ మాత్రమే అయింది, కానీ అక్కడ తాగిపోలేదు అది. కనుకనే ఇతని సకామ భక్తి అనడానికి లేదు, ఆయన్ని తపస్సులోకి తీసుకువెళ్ళడానికి ఒక ప్రేరకం మాత్రమైంది. కానీ తపస్సులోకి వెళ్ళిన తర్వాత శివుడు తప్ప ఇంకోటి పట్టలేదు, అది మనకి శివపురాణంలోనే కథ కనబడుతుంది. ఈయన క్షీరం కూడా ప్రధానం కాదు, శివుడే ప్రధానం అన్నంతగా ఆ తపస్సు పండిపోతుంది. దానికి ఫలితంగా పరమేశ్వరుడు ఈ అడిగిన ఎందుకు కూర్చున్నాడో అది ఆయన గుర్తుపెట్టుకున్నాడండి. నిజానికి ఉపమన్యు ఏమీ అడగలేదు ఆయన్ని, కానీ అది గుర్తుపెట్టుకుని ఆ కోరికకి తగ్గట్టుగా క్షీర సముద్రాన్ని ఇచ్చి ఆ తర్వాత మరొకటి ఇచ్చట, కుమార పదవి ఇచ్చట. కుమార పదవి అంటే నా కుమారస్వామ్యంతో నువ్వంతా అన్నాడు. కుమార పదవి, ఆయన కుమార పదవి ఎవరికి ఇస్తారో వాడికి శివజ్ఞానం ఇస్తాడు. అది ప్రత్యేకమైన అంశం. ఆ కుమారస్వామి పని ఏమిటంటే శివజ్ఞానాన్ని వ్యాప్తి చేయడం. అది సుబ్రహ్మణ్యుడు శివజ్ఞానానికి గురువు అని చెప్తారు. కనుకని శివజ్ఞానం ఇచ్చేటప్పుడు ఈయన కుమారుడిగా అంగీకరించగానే వాళ్ళ ఆవిడ ఆ శివజ్ఞాన క్షీరాన్ని ఇస్తుందిట. ఇది చాలా అద్భుతమైన విషయం. ఇది ఆ శివజ్ఞాన క్షీరం పొందగానే ఇతడు శివజ్ఞానం పొంది ఆ శివజ్ఞానాన్ని లోకంలో వ్యాప్తి చేస్తాడు. ఇలా మనకి స్వామి కుమార పదవిని పొందినటువంటి వారిలో ఉపమన్యు మహర్షి ఒకరు కనిపిస్తారు. మనకి కొన్ని శతాబ్దాల క్రితం తిరుజ్ఞాన సంబంధర్ అనేటువంటి వాడు చిదంబరం ప్రక్కనే సీర్కాళి అనే ప్రాంతంలో ఈ తిరుజ్ఞాన సంబంధర్ కూడాను ఈ విధంగానే పసి వయస్సులో స్వామి చేత జ్ఞానక్షీరాన్ని పొందాడు. అది సీర్కాళి అనే ప్రాంతం ఇప్పటికీ చిదంబరం దగ్గర ఉన్నది. అది ఒక ప్రసిద్ధ క్షేత్రంగా చెప్పబడుతుంది. అద్భుతమైన శివాలయం ఉన్నది. అయితే శివాలయంగా దానికి ప్రసిద్ధి ఈ జ్ఞాన సంబంధుడు పుట్టకముందు. జ్ఞాన సంబంధుడు పుట్టిన తర్వాత అది జ్ఞాన సంబంధుడు పుట్టడం చేత గొప్ప క్షేత్రం ఏందండి. అంత అద్భుతమైన క్షేత్రం ఇది. ఈ జ్ఞాన సంబంధుడు తండ్రి కూడా గొప్ప శివభక్తులు. ఆ రోజుల్లో అవైదిక మతములు కొన్ని వ్యాప్తి చెంది ఉండే, జైన బౌద్ధాది మతములు వ్యాప్తి చెంది ఉన్న కాలంలో తిరిగి ఆది ఆ వేద సిద్ధాంతం తిరిగి ప్రతిష్ఠింపబడాలనే తపన ఎందరికో ఉండేది. ఆ సమయంలో అక్కడ శివభక్తులైనటువంటి ఒక మహాత్మునికి పుత్రుడిగా పుట్టాడు ఈయన. ఆ పుట్టిన రెండవ ఏట మార్గశిర మాసంలో, దాన్ని ధనుర్మాసం అంటాం, ఈ ధనుర్మాసంలో శివవ్రతం చేస్తారు. అది కూడా ఉంది. ఈ శివవ్రతంకి ఉషక్కాలంలో లేచి శివారాధన చేయడం ఉన్నది. ఆ ఉషక్కాలంలో నిద్రలేచి ఈ పెద్ద ఆయన ఆలయానికి వెళ్ళేట కోనేటికి స్నానానికి. ఆ వెళుతూ ఉంటే పిల్లవాడు కూడా నిద్రలేచిపోయాడు. రెండేళ్ల పిల్లవాడు, నేను వస్తా స్నానానికి అన్నాడు. తెల్లవారిని ఇదో గొడవ, నువ్వు రాకూడదు బాబు అంటే నేను వెళ్తానంటే పోని చిన్నపిల్లాడు ముచ్చట పడుతున్నాడు తీసుకెళ్ళండి అని. నేను కోనేట్లో స్నానం చేస్తుంటే పిల్లాడిని ఎక్కడుంచుతానన్నాడు. ఎవరో ఒకరు ఉంటారు కదా, వాళ్ళకి అప్పచెప్పి మీరు స్నానం చేసిరండి అంది వాళ్ళ ఆవిడ. సరే ఈ పిల్లాడిని తీసుకువెళ్ళాడు ఆయన. తీసుకువెళ్ళి ఆ కోనేటి దగ్గరికి వెళ్ళగారు ఎవ్వరూ లేరండి. ఆ చిత్రం అదేమిటో, ఇదే శివలీల అంటే. ఎవరో ఒకరు ఉంటే అప్పగించేవాడే, ఎవరూ లేరు. ఆశ్చర్యపోయి ఎవరికి అప్ప చెప్తాడు, పిల్లాడిని పట్టుకుని మునగలేడు. అయితే అఖండమైన శివ విశ్వాసం ఆయనకు ఉంది గనక అక్కడ గట్టు మీద కూర్చోబెట్టి, ఇదిగో ఆ గోపురం మీద శివ పరివారం చిత్రం ఉన్నది, అది చూపించి ఆయన ఉన్నాడు, ఆయన చూస్తూ ఇక్కడ కూర్చో ఇప్పుడు వస్తానని చెప్పి కోనేట్లో దిగెట్టండి. ఇతను కోనేట్లో దిగి ఎప్పుడైతే తల ముంచాడో పిల్లాడు చూసి ఏడవడం మొదలెట్టాడు గట్టిగా. నాన్నా అని ఏడవడం మొదలెట్టాడు. ఈయన ఇంకా స్నానం చేసి బయటకు రాలేదు. నాన్నా అని ఏడుపుకి ఈ నాన్న పలకలేదు కానీ ఆ నాన్న పలికేయడండి. అక్కడ ఆ దివ్యమైన గోపురంలో ఆ నాన్న ఒక్కసారి వృషభ వాహనారూఢుడే ప్రత్యక్షమయ్యేట మెరిసేట. అది చూడగానే పిల్లాడు ఏడుపుపోయింది. ఎందుకంటే ఎందుకు పుట్టాడో అదే సాధించాడు. అప్పుడు ఆ రెండు చేతులు దోయిలించి ఆనందంగా చూస్తూ ఉన్నాడు. అప్పుడు ఇలా చూస్తూ ఉన్నావే, ఏడుస్తున్నాడు అబ్బాయి, వెళ్ళు పాలు పట్టు అన్నట్టండి. ఎవరితో? అమ్మ గౌరమ్మతో అన్నాడు. ఆ గౌరమ్మ క్రిందకి దిగివచ్చి గట్టు మీద కూర్చుని పిల్లాడిని నొల్లో పెట్టుకుని క్షీరం ఇచ్చింది రండి. ఆ క్షీరమిచ్చిన దృశ్యాన్ని వర్ణిస్తాడు పెరియ పురాణంలో శక్కిలార్. చాలా అద్భుతంగా వర్ణిస్తాడు. ఆ తాగుతున్నప్పుడు అతనికి ఏడుపు అనేది లేదు. ఆ క్షీరపానం చేస్తూ అమ్మ చెవి యొక్క లోలకులతో ఆడుకుంటూ ఉన్నట్ట చేత్తో, అవి వాటిని ఆడిస్తూ క్షీరపానం చేసేట. ఆడ తర్వాత పిల్లవాడిని అక్కడ పెట్టి అమ్మ అంతర్ధానం అయిపోయింది. తర్వాత ఈయన స్నానం చేసి బయటకు వచ్చేటప్పటికల్లా ఈ పిల్లవాడు ఆనందంగా గోపురం వైపే చూస్తూ కూర్చున్నాడండి. వెంటనే ఈ తండ్రి చూసి ఏడవడం వినబడింది, ఏడుపు మానేయడం ఇప్పుడు తెలిసింది. ఎవరొచ్చారు చెప్పు, ఏం చేశారు చెప్పు, ఏదో తాగినట్టున్నావు నువ్వు చూస్తే అది, ఎవరొచ్చి ఏం పట్టారు నీకు అని అడగడం మొదలెట్టాడు. ఈ పిల్లవాడు మైమరచి చుట్టూ ఏం జరుగుతుందో తెలియకుండా అటు చూస్తున్నాడు. నీకు భయం పట్టుకుంది, ఎవరొచ్చి ఏమి ఇచ్చేశారో, ఏం పిచ్చి పట్టిందో అని భయపడుతున్నాడు. వెంటనే చేతికి అక్కడ చుట్టూ చూడని కర్ర కనబడింది, మందరించాడు. ఏం తాగావు, ఎవరిచ్చారు చెప్పు అని అడుగుతున్నాడు. అప్పుడు వెంటనే నోటి నుంచి వచ్చింది, తలపై చంద్రలేఖ కలిగిన వంటి వాడు జటాజూటధారి అయిన శివుడు అని మొదలుపెట్టాడండి అని ఒక అద్భుతమైన పదిగం అంటారు దాన్ని. పదిగం ఆయన నోటి నుంచి వచ్చింది, అంటే పది పాదాల పద్యం పలికింది ఆయన నోటి నుంచి రెండేళ్ల పిల్లవాడి దగ్గర నుంచి. అమ్మ ఇచ్చినటువంటి జ్ఞానక్షీరం వల్ల శివజ్ఞానం ఆయన నుంచి అద్భుతమైనటువంటి గాన రూపంగా వెలువడింది. అతడే తిరుజ్ఞాన సంబంధ. శంకర భగవత్పాదుల వారి సౌందర్య లహరిలో ద్రవిడ శిశు ఆస్వాద్య తవయత్ అనేటువంటి శ్లోకంలో చెప్పిన ద్రవిడ శిశువు ఈయనే తిరుజ్ఞాన సంబంధం. అదేవిధంగా ఉపమన్యు మహర్షి కూడా ఆనాడు ఈ విధమైన క్షీరాన్ని పొందాడు. నిజానికి అమ్మ క్షీరం తాగే యోగం ఆ సుబ్రహ్మణ్య స్వామికి గణపతికి లభించింది. మళ్ళీ ఆ పుత్రత్వ పదవితో పాటు శివజ్ఞానం లభించి శివజ్ఞానానికి ఆచార్యుడయ్యాడు ఉపమన్యు మహర్షి. అప్పటి నుంచి ఇప్పటి వరకు చిరంజీవిగా హిమవత్ పర్వత ప్రాంతంలో ఇప్పటికీ ఉపమన్యు ఉన్నారు. ఆయన మనం నమస్కారం చేసుకుందాం. ఉపమన్యువే శ్రీకృష్ణుడి గురువయ్యాడు. ఈ విషయం మనకు భారతంలో ఈ కథ ఉన్నది, శివపురాణంలో కూడా కథ ఉన్నది. మొత్తానికి పరమేశ్వరుడిచ్చిన క్షీరం అనగానే మరో మహాభక్తుడు యొక్క కథ చెప్పుకున్నాం. దీనికి చిదంబరానికి సంబంధం ఉన్నది. మళ్ళీ విషయాంతరం వెళ్ళలేదు మనం, ఎందుకంటే ఈ జ్ఞాన సంబంధుడు ఈ దివ్యమైన నటరాజస్వామిని దర్శించి అద్భుతమైనటువంటి కృతులు చాలా గానం చేశాడు ఆయన. ఆయన రచించినటువంటి కృతులు చాలా ఉన్నాయి. అందుకే నటరాజస్వామిని కీర్తించిన వాళ్ళల్లో ఈయన ప్రధానంగా చెప్పబడుతూ ఉంటారు. కనుక జ్ఞాన సంబంధుడి కథ కూడా మనం చెప్పుకున్నాం. ఈ విధమైనటువంటి అనుగ్రహాన్ని పొందాడు ఉపమన్యు మహర్షి. తర్వాత తండ్రి వద్ద సెలవు తీసుకురాని హిమవత్ పర్వత ప్రాంతంలో ఉన్నాడు. ఇక ఈ వ్యాఘ్రపాదుడి కథ చూడాలి. ఈయన మాత్రం తిల్లవనం విడిచిపెట్టలేదు, నిరంతర శివారాధన చేసుకుంటున్న ఇతడు ఒక రోజున ధ్యాన స్థితిలో ఒక అనుభూతిని పొందాడు. ఎందుకంటే సాధన చెయ్యగా చెయ్యగా చెయ్యగా చెయ్యగా చెయ్యగా ఎప్పుడో కలుగుతుందండి ఒక అనుభూతి. ఆ అనుభూతి ఏమిటి ఎప్పుడు అనేది మన చేతుల్లో లేదు, అది ఆయన అనుగ్రహం. సాధన చెయ్యడం వరకే మన పని, కానీ అది ఎంత పక్వతకు వచ్చింది, ఎప్పుడు అనుగ్రహించాలనేది ఆయన నిర్ణయించవలసింది. అలా ఒకప్పుడు ఈయన ఒక యోగమయమైన ఆసనంలో కూర్చుని ధ్యానం చేస్తున్నట్ట. ఈ ధ్యానంలో ఆయనకి దైవ యోగము చేత ఒక శివయోగం లభించింది అని వర్ణిస్తున్నాడు. ఆ ధ్యానం ఎలా చేశాడు ఒక ప్రక్రియను ఇక్కడ వర్ణిస్తున్నారు. వామపాద మధకృత్వా శ్రోణ్యా స్పృష్టమహీతల సన్నభ్యోదర మాక్లిష్ట మురస్థలముదారధీ. అంటే తపస్సు అనే దాని గురించి నిన్న మనం చాలా విస్తారంగా చెప్పుకున్నాం. ఇక్కడ ఇతను ధ్యాన స్థితిలో ఎలా వెళ్ళాడో చెప్తున్నారు. వామపాద మధకృత్వ, ఇక్కడ నేను వర్ణిస్తున్నానే కానీ దీని వెంటనే ప్రాక్టికల్ గా చేయాలని ప్రయత్నించద్దు, ఎందుకంటే గురువుల దగ్గర గ్రహించవలసిందే యోగం. కాని ఇది పద్మాసనము లేదా వజ్రాసనము అంటే పర్వాలేదు, అది వేసి మనం సాధన చేయవచ్చు. కానీ ఇతడు చేసినది ప్రత్యేకమైన యోగము. ఒక స్థాయిలో యోగాభ్యాసం పండిన వారు మాత్రమే వేయగలిగేవారు. ఇలాంటి యోగాసనం వేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే, ఇటీవల కాలంలో యోగాసనం మీద కూర్చొని కనబడినటువంటి మహాత్ములు, ఆ యోగాసనంలో ఉండగా కనబడిన ఫోటోలు చెప్పాలి అంటే కంచి మహాస్వామి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు గోచరిస్తారు. ఇది ఒక ప్రత్యేకమైన ఆసనం. ఇది కానీ వేయగలిగితే వేసిన వాడు నిజానికి కుండలిని యోగం చాలా జాగరణ చెందినటువంటి స్థితిలో ఉన్నవాడు మాత్రమే ఇటువంటి ఆసనంలో ఉండగలడు. ఇంకా సాక్షాత్ శివావతారంగా కీర్తించబడ్డ మహాత్ముని గురించి ప్రత్యేకించి చెప్పాలా. వామపాద మధకృత్వా శ్రోణ్యా స్పృష్టమహీతల సన్నభ్యోదర మాక్లిష్ట మురస్థల ముదారధి ఈశన్నమ్ర భుజోద్భాసి స్థాణువన్ నిశ్చలాకృతి. ఈ వర్ణన వ్యాసుదేవుడు ఎందుకు చేస్తున్నాడంటే, ఎలాంటి యోగం ఉన్నది వాళ్ళ దగ్గర అని చెప్పడం కోసం. ఎడమ పాదాన్ని క్రింది భాగంలోకి తెచ్చి ఆ మూలాధార స్థానం వద్ద దాన్ని తాకించి రొమ్ము వరకు పొట్టని ఆ వెన్ను వరకు అక్కళించి అన్నాడు. అంటే లోపలికి అది లాగి ఎలాగ వాయువుని కుంభింపజేస్తున్నాడు చూపిస్తున్నాడు. రుజుబుద్ధి కలవాడై, అది రుజుబుద్ధి. రుజుబుద్ధి అంటే మనస్సు మాట క్రియ మూడు ఏకంగా ఏకాగ్రమై ఉన్న సమయం అది. భుజాలు కొంచెం వంగి ఉన్నాయి, ఒక పెద్ద చెట్టు వలె ఉన్నట్ట. స్థాణువన్ నిశ్చలాకృతి, ఆ నిశ్చలంగా ఉన్నాడు. ఒడిలో రెండు చేతులు పెట్టుకున్నట్ట, పెట్టుకుని ధ్యానముద్రలో ఉన్నాడు. పైగా ఇంకో మాట చెప్పారు ఇక్కడ, దంతాస్పృష్ట స్వజిహ్వాగ్ర శోభమాన ముఖాంబుజ. ఇవన్నీ కూడా యోగ రహస్యం తెలిస్తే ఈ శ్లోకం మరింత తెలుస్తుందండి. ఇది కేవలం వర్ణన కాదు. జపం చేసేటప్పుడు కానీ ఈ ప్రక్రియ కానీ చేయగలిగితే ఆ జపం ఒక అద్భుతమైన స్థితికి వెళుతుంది. ఇది మొట్టమొదట ఈ స్థితిలో ఎక్కువ జపం చేయలేం, కానీ ఒక 1000 జపం మనం చేసినప్పుడు కనుక పదైనా ఇది చేయగలిగితే క్రమక్రమంగా ఎప్పటికైనా సాధించగలం. అది ఎలాంటిది అంటే, దంతాస్పృష్ట దంతాస్పృష్ట స్వజిహ్వాగ్ర శోభవాన ముఖాంబుజ, నాలిక కొన దంతములు చివరకు తగులుతూ ఉండగా అన్నాడు. ఇక్కడ జపం చేస్తున్నప్పుడు ఆ ధ్యాన స్థితిలోనే జపం సాగుతుంది. ఇక్కడ అక్కడ శబ్దం రాదండి, పలకదు, శబ్దం నాలికతో కూడా ఉచ్చరించకుండా జపం చేయగలగాలి. అది గొప్ప స్థితి. దీన్ని సగర్భ జపము అని అంటారు.
2: ఓం నమః శివాయ. యు ఆర్ లిజనింగ్ టు shaivam.org రేడియోస్ 24/7 స్పిరిచువల్ ఛానల్స్ ఫ్రమ్ shaivam.org. ఓం నమః శివాయ.
3: Dear listeners of shaivam.org, the following is Shukla Yajurveda, Matyandina Shaka, Adhyayam 34.

ఇతరామర్తిరుపాదైరోహిణీకేవతి ఇంద్రస్తర్గజ్ఞర్కనిజస్తాదిలేపతి ఇంద్రేరాశ్రాజ్ఞోత్రగంభుతం భవతి అంగారాభవంతిభ్యోంగారేభ్యోర్జుర్వేది ప్రజాపతిస్తర్గజ్ఞ

0: శివసంకల్పసూక్తం 15th వర్స్. ఏదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణ మెడిటేట్ ఆన్ దట్ పర్సనాలిటీ హూ ఇస్ ద కాజ్ ఆఫ్ ఆల్ కాసెస్ అండ్ హూ ఇస్ బియాండ్ ద తమసక్ పరస్తాత్ హీఈస్ బియాండ్ డార్క్నెస్ హీఈస్ బియాండ్ ద త్రీ మోడ్స్ ఆఫ్ మెటీరియల్ నేచర్ అండ్ హీఈస్ ఆదిత్యవర్ణం హీఈస్ హీ హాస్ ద కాంప్లెక్షన్ ఆఫ్ హీఈస్ క్యాంఫర్ వైట్ ఇన్ కలర్ అండ్ దట్ పురుష హూ ఇస్ ద సుప్రీం రియాలిటీ పురుషో వై రుద్ర మెడిటేట్ ఆన్ దట్ తన్మే మన శివ సంకల్పమస్తు మెడిటేట్ ఆన్ దట్ సుప్రీం లార్డ్ ఇన్ యువర్ మైండ్ అండ్ హార్ట్ అండ్ దెన్ దిస్ కమ్స్ ఇన్ ద శివ సంకల్ప సూక్తం శ్వేతాశ్వతర ఉపనిషత్ వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసః పరస్తాతమేవం విదిత్వాతి మృత్యుమేతి నాన్యః పంతా విద్యతే జనాయ. అగైన్ ద సేమ్ థింగ్ కమ్స్ మెడిటేట్ ఆన్ దట్ సుప్రీం రియాలిటీ మహాదేవ అండ్ దెర్ ఇస్ నో అదర్ వే టు అటైన్ గెట్ గో బియాండ్ ద మోడ్స్ ఆఫ్ గో బియాండ్ ద రిపీటెడ్ సైకిల్స్ ఆఫ్ బర్త్ అండ్ డెత్ తమేవం విదిత్వాతి మృత్యుమేతి దెర్ ఇస్ నో అదర్ వే టు గో బియాండ్ డెత్ ఎక్సెప్ట్ నాణ్యక్ పంత విద్యతే నాయ ఎక్సెప్ట్ సరెండరింగ్ టు దట్ పర్సనాలిటీ దట్ ఈస్ ద ఓన్లీ వే. శ్వేతాశ్వతర ఉపనిషత్ శ్వేతాశ్వతర మహర్షి సేస్ ద థర్డ్ చాప్టర్ 8th వర్స్. కైవల్య ఉపనిషత్ ఉమాసహాయం పరమేశ్వరం ప్రభుం త్రిలోచనం నీలకంఠం ప్రశాంతం ధ్యాత్వా మునిర్గచ్చతి భూతయోనం సమస్త సాక్ష్యం తమసః పరస్తాత్. బై మెడిటేటింగ్ ఆన్ దట్ మహేశ్వర అలోన్ వన్ విల్ గో బియాండ్ తమస్. పురుష సూక్తం ఆల్సో సేస్ దిస్ ఏదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ తమేవం విద్వాన్ అమృత ఇహ భవతి నాణ్యః పంత అయనాయ విద్యతే. ఇట్ కమ్స్ అండ్ ఈశ్వర గీత కూర్మపురాణ సెకండ్ క్యాంటో సెకండ్ చాప్టర్ 48th వర్స్ అండ్ 49th వర్స్ ఇట్ ఇస్ మహాదేవ సేస్ బికాస్ లార్డ్ శివ గివ్స్ దిస్ ట్రూ నాలెడ్జ్ విచ్ ఇస్ కాల్డ్ ఎస్ ఈశ్వర గీత అండ్ దట్ ఈస్ వాట్ ఈస్ యాక్చువల్లీ గివెన్ యాజ్ భగవద్గీత. అగైన్ దట్ ఈస్ ఆల్సో గివెన్ బై లార్డ్ శివ. సో వేదాహం సర్వమే వేదం నమాం జానాతి కశ్చన ప్రాకుర్ మహాంతం పురుషం మాం ఏకం తత్వదర్శినః. ఓ రిషీస్ అండ్ బ్రహ్మ నారాయణ లిజన్ ఐ నో ఎవ్రీథింగ్ సర్వో వై రుద్ర దెర్ ఇస్ నథింగ్ దట్ ఇస్ నాట్ నోన్ టు మీ ఓ రిషీస్ బట్ నో వన్ నోస్ మీ. సో వెరీ యాప్ట్ రైట్ బికాస్ వీ కెనాట్ అండర్స్టాండ్ మహాదేవ వీ డు నాట్ నో మహాదేవ బట్ హీ నోస్ బికాస్ హీ రిసైడ్స్ ఇన్ ద హార్ట్ ఆఫ్ ఆల్ ద లివింగ్ ఎంటిటీస్ అండ్ విశ్వాదికో రుద్రో మహర్షి హీఈస్ బియాండ్ ద యూనివర్స్ అండ్ దెన్ హీ గోస్ ఆన్ టు సే పర్సన్స్ ఆఫ్ ట్రూత్ఫుల్ విషన్ కాల్ మీ యాజ్ బీయింగ్ వన్ మామ్ ఏకం హీఈస్ వన్ వితౌట్ అ సెకండ్ ఏకో రుద్రో న ద్వితీయాయ దర్ ఇస్ నథింగ్ దట్ ఇస్ ఈక్వల్ టు హిమ్ దర్ ఇస్ నథింగ్ దట్ ఇస్ గ్రేటర్ దెన్ హిమ్. సో పీపుల్ హూ హ్యావ్ రెడ్ ద వేదాస్ అండ్ ఉపనిషత్స్ పీపుల్ హూ హ్యావ్ ట్రూత్ఫుల్ విషన్ accept Mahadeva alone as the supreme reality and tatvadarshinaha rishis say that and the only great purusha purushovai rudraha that's what it says. So this aditya varnam tamasak parastat is present in many places and that's what here Upamanyu Maharshi says namak somaya saumyaya saumya vakra dharaya cha saumya rupaya mukyaya saumya damshtra vibhushine. Saumya, he is beautiful. సౌమ్య రూపం అండ్ రౌద్ర రూపం ఇస్ దేర్ ఘోరాప్యన్యా శివాప్యన్యా. పీపుల్ హూ హ్యావ్ రెడ్ ద వేదాస్ అండ్ ఉపనిషత్స్ విల్ కమ్ టు ద కంక్లూషన్ దట్ దర్ ఇస్ అ రౌద్ర రూప ఆఫ్ మహాదేవ అండ్ సౌమ్య రూప ఆఫ్ మహాదేవ అండ్ ఆఫ్ కోర్స్ హీ టేక్స్ దోస్ ఫెరోషియస్ ఫార్మ్స్ టు పనిష్ ద వికెడ్ అలోన్ బట్ బిహైండ్ దట్ హీ హ్యాస్ అ బ్యూటిఫుల్ డివైన్ స్పిరిచువల్ ఫార్మ్. సౌమ్య వక్ర ధరాయ చ యువర్ ఫేస్ ఇస్ సో బ్యూటిఫుల్. సుందరేశ్వర సుందరపతి సుందరనాథ ద లార్డ్ ఆఫ్ బ్యూటీ నమక్ శ్యామాయ గౌరాయ అర్ధ పీతార్ధ పాండవే. హియర్ ఆల్సో హీ డిస్క్రైబ్స్ దట్ అర్ధనారి స్వరూపం శ్యామ మీన్స్ డార్క్ పరాశక్తి. సో పరాశక్తి ఈస్ టు యువర్ లెఫ్ట్ అండ్ షీ ఈస్ షేరింగ్ హాఫ్ ఆఫ్ యువర్ బాడీ. సో యు ఆర్ ఆల్సో దట్ బికాస్ పరాశక్తి దట్స్ వై దెర్ ఇస్ అ బ్యూటిఫుల్ సాంగ్ ఆన్ అరుణాచలేశ్వర. It's in Tamil. It says, Padiyil deviyum needane. That devi who is occupying that half of your body, you are only that. O Mahadeva. So, Shyamaya Gauraya. And Gaura means white. So, you are dark and white. That's what he says. Ardha Pita Ardha Pandave. So, half of your body is yellow and half of your body is again white. So, Ardhanari Swarupam, he brings in that. And Nara నారీ నర శరీరాయ స్త్రీ పుంసాయ నమోస్తుతే. One, oh Mahadeva, one who has half of your body is male and the other half is female. Namo Vrishabha Vahaya Gajendra Gamanaya cha Durgamaya Namastubhyam Agamya Gamanaya cha. You cannot be approached by all of them. Only by bhakti you can be approached. That's what he says. And then he goes on attributing various glories for Lord Shiva. Namostu Gana Gitaya Gana Vrinda Rataya cha. All the Ganas are glorifying you always, eternally. The Shiva Ganas are always in trance, eternally thinking of Parashakti and Paramashiva. They don't do anything. Their only duty is to serve Mahadeva. That's the foremost thing that they do. Mani Bhushita Murdhaya Namaschandrardha Bhushine Vichitra Mani Murdhaya Kusumashta Daraya cha. You have the half moon, you have the crescent moon on your forehead, and you also have various gems. You are decorated with various gems and ornaments on your body. He says, and Namogni Mukanetraya Agni Rupaya Kantaya Namostu Gahanaya cha. You are the form of fire. You are the form of Agni. And then he says, and then Kantaya, Agni Rupaya Kantaya, you are beautiful. And Namostu Gahanaya cha, you are inconceivable and mysterious. That's where Vyasa says, and again in another place in Mahabharatam, whatever that is mysterious and inconceivable, Achintya, cannot be conceived very easily. And mysterious, secret of the secrets, whatever that is present in the Vedas and Upanishads, that is only Mahadeva. Another place Vyasa Maharshi says that in Mahabharata. So he is Guhya. Guhya means secret, never can be understood. Namo Digvasase Nityam Adivasa Suvasase Namo Jagan Nivasaya Patipatti Sukaya cha. Digvasase, you have the garments, you have the directions for your garments, O Mahadeva. Digvasase, Dig means direction. North, East, South and West are the garments of Mahadeva. That's why Digvasase. Nityam Udvadda Mukute Maha Keyura Dharine Sarpa Kantopa Haraya Vichitra Bharanaya cha. Sarpa Kanta means he has the Vasuki on his neck. Maha Keyura. And he has the universe for his own body. Brahmanda Vyapta Deha Basita Himarucha Basamana Bhujangaihi Kante Kala Kaparda Kalita Shashikala Chandako Dandahastaha Treksha Rudra Kshamala Prakatita Vibhava Shambhava Murti Vedaha Rudra Shri Rudra Sukta Prakatita Vibhava Nak Prakachandu Sahukyam. Lagunyasam it comes, Lagunyasam it says. So, Sarpakanta, he has the Vasuki on his neck, and also he has the universe for his own body. The universe, entire universe and all the jivas are his body. So Shariratma Bhavam comes here, the Vishishtadvaitic meaning. And then Namastrinetra Netraya Sahasrasha Talochane. Three eyes are the sun, moon and fire. The left eye is actually the moon. Your left eye is the moon, the right eye is actually the sun, your third eye is actually the fire. Tri Pumsaya Napumsaya Namak Sankhyaya Yogine. So this is very interesting. So he says, you are male, female, and you are both male and female. So in Shvetashvatara Upanishad there is a verse, Tvam Stri Tvam Puman Asi Tvam Kumara Utava Kumari Tvam Jirno Dandena Vanchasi Tvam Jato Bhavasi Vishvato Mukaha. 4th chapter, 3rd verse. Tvam Stri, you are woman. And Pumanasi, Puman means man, you are man. Kumara, you are Bal, you are that Bala Shiva, you are that small baby. Va Kumari, and Tvam Jirno Dandena, you are also present in that old man. Tvam Vanchasi, Tvam Jato Bhavasi Vishvato Mukaha. And you are present as this entire universe, because that's why Vishvato Mukaha means this entire universe is actually the face of Mahadeva. Vishvato, Vishvatas Chakshuhu, Vishvato Muko, Vishvato Asta Uta Vishvatas Pat. சம்பாகுப்யானமதி சம்பதத்ரைர் தியாவா பிருத்திவீஜனயந்தேவ ஏகஸ்தன்மே மனசிவ சங்கல்பமஸ்து. This entire Vishwa is the eyes of Mahadeva. Chakshu, Vishvato Mukho is the face of Mahadeva. Vishvato Hasta, it has actually the entire universe is the hands of Mahadeva. Uta Vishvataspat, it is actually the legs. Taspat, pat means the legs of Mahadeva. So it notifies the his presence everywhere in this entire universe, because this universe is present as his body. And coming to the point, Napumsaya, so you are both male and female. Because, again, Ardhanari, because Parvati Mata is sharing the half of the body of Lord Shiva. So there is a place, very beautiful, Daksha, he actually insults Mahadeva. But that insult becomes a stuti. That insult that he does becomes a glorification. So he says, he's not abiding by the Vedas. Oh Rishis, because Daksha says this to the Rishis. Oh, he is not abiding by the Vedas. Mahadeva doesn't need to abide by the Vedas. The Vedas are his breath. The four Varnas come from him at the end of the day. He is the Lord of the Vedas. Ishanak Sarva Vidyanam, Ishwarak Sarva Bhutanam, Brahma Adipatir, Brahmano Adipatir, Brahma, Shivome Astu Sada Shivom. He is the Lord of the Vedas, Veda Saram. And then he says, Daksha says, I am not sure whether he is male or female, oh Rishis. He says, and that is true, because Parashakti is on the left half of Paramashiva. So that Ardhanari, so his Ardhanari Swarupam. So Parashakti is actually sharing half of the body, left in the left half of Paramashiva. Namashivaya icha Namashivaya, Nagendra Kanya Vrishaketanabhyam, Namo Namak Shankarah Parvatibhyam. In the Ardhanari Stotram also, Parashakti is glorified and then Paramashiva is glorified. Very beautiful. So that's where he says, I'm not sure. So the insult that Daksha, actually from his standpoint, he's insulting. But that becomes a stuti. That becomes a glorification of Lord Shiva. So we can take up that stuti also later. It's very beautiful. So that's where he says, Upamanyu Maharshi says, Stri Pumsaya, your Puman, you are man. Stri, you are woman. And Napumsaya, you are both male and female. Namak Sankhyaya Yogine. Sankhya talks of only 25 principles, but in Shaivism we have 36 tattvas, 36 principles. Shamyora Bistra Vantaya Atharvaya Namo Namaha. You are the essence of all the Vedas, and here he says Atharva, Atharva. So all the Atharvana hymns glorify Mahadeva only. So we see the Upanishads, Bhasmajabala Upanishad, Brihajabala Upanishad, Atharva Shiras Upanishad, Atharva Shika Upanishad, Mundaka Upanishad, Mandukya Upanishad. All these Upanishads glorify Mahadeva. These Upanishads belong to Atharvana Veda. So you see, Mundaka Upanishad talks about Shirovratam. Shirovratam is aligning to Shiva Bhakti. Mandukyam Upanishad says, Shiva Madvaitam. It says in the 7th verse and the 12th verse. And Bhasmajabala Upanishad is very relatable to Mahadeva only. Meditations of Mahadeva are available. It is a conversation between Jabala Maharshi and Mahadeva. Brihajabala Upanishad is there. And then Atharva Shiras and Atharva Shika, we have seen that multiple times. I have given 3 lectures on Atharva Shiras Upanishad, detailing it to be a glorification of Lord Shiva. One can check that in my channel. Atharva Shika says, Shiva Ekodhyayaha. According to Nagalinga Garu, Atharvashika is the last Upanishad of the last Veda, which finally says, Shiva Eko Dyayaha Shivam Karaha Sarvamanyat Parityajya Samasta Atharvashika Itamaditya Dvijo Garbhavasad Vimukto Vimuchyata Etamaditya Dvijo Garbhavasad Vimukto Vimuchyata. So meditate only on Lord Shiva, who can grant all the desires and who can give you moksha, who can give you emancipation, because that is the final goal of human life, right? We don't want to keep taking repeated births.
1: Om Namah Shivaya.
2: You are listening to Shaivam.org Radio, the 24/7 spiritual channel from Shaivam.org.
1: Om Namah Shivaya.

0: ஆத்மா சம்ஸ்கிரியதே. இது எப்படி வந்ததுன்னா ஆதேய சக்தி, அது வந்த வந்திருக்கக்கூடிய சக்தி, வந்து திருப்பி போயிடும். இதன் சிரமம் ஏன் பிரசங்காது உத்தம் தாவதே வயம் அநேகே விஷய அவகந்தவியா இது கிருத்வா அத்த அபேட்சா நாஸ்தி அஸ்ய பரமாத்மனஹா யா சக்தி ஆதேய சக்திர் நாஸ்தி ஸ்வாபாவிகீ சக்தி
1: ஞான பல கிரியா
0: அத்த ஸ்வாபாவிகீ சக்தி இது வக்தும் சக்கியதே தோஷோ நாஸ்தி பரந்து ஸ்வாபாவிகீ சக்தி அபி ஜன்யா பவதி வன்னேஹ உதஹ வன்னிரேவ ஸ்வாபாவிகீ நாஸ்தி கலு வன்னேர் ஜன்யத்வாத் வன்னேர் சக்திர் அபி ஜன்யா பவதி யத்யபி ஸ ஸ்வாபாவிகீ பரந்து ஜன்யா பவதி உதஹ வன்னேஹ ஜன்யத்வாத் அத்த தோ பரமாத்மனஹ சக்தி ஸ்வாபாவிகீ பரந்து ந ஜன்யா உதஹ பரமாத்மனஹ அஜன்யத்வாத் அஜா பரமாத்மனஹ அஜத்வாத் தத் சக்திர் அபி அஜா அக்ரே
2: கதாச்சிதபி ந நிர்விசேஷத்வம் இத்யனேன
0: சித்தம் அனேன கிம் சூசிதம் அத்வைத மதம் ஒத்துக்கிறதில்லை நிர்விசேஷத்வம் கதாபி நேஷ்யதே அஸ்மாபிஹி இது சித்தம் சிதசித் பிரபஞ்ச விசிஷ்டத்வமேவ பரமாத்மனஹ ஸ்வரூபம் இது ஸ்வீக்ரியதே
2: அபரிச்சின்ன சக்தி விசிஷ்டத்வம்
0: அத்ர ஏக ஏக ஏகம் க்ஷணம் சிதசித் பிரபஞ்ச ரூப சக்தின்னு சொல்றார் இல்லையா பிரபஞ்ச அனுகூல சக்தி தானே சொல்லணும் சக்தேஹ பரிணாம இது கிருத்வா பரிணாம பரிணாமினோ அபேதம் ஆலோச்சிய எவம் வியவஹார கிருத சிதஜித் பிரபஞ்ச பிரபஞ்ச ஏவ சக்தி இத்யுக்தே தத் கதம் போஹ பிரபஞ்ச சக்தேஹ காரியம் கலு அதஹ தரி பிரபஞ்ச அனுகூல சக்தி இது லேகனீயம் ஆசீத் இது அஸ்மாகம் சங்கா பவதி சத்யம் பரந்து ஏவம் பி லிகிதும் சக்யதே பரிணாம பரிணாமினோ அபேதம் ஆலோச்ச ததா லிகிதம் இது மந்தவியம் அச்சிதாத்மகம் ஆதாய பரிணாம வக்தவ்யம் தத்விஷய கிஞ்சித் சாஸ்திர விசாரம் அக்ரே பவிஷ்யதி கதம் பரிணாம இத்யாதிகம் ந உபபாதிதம் ஏதாவதா தத் பஷ்யாம அக்ரே ஆகமிஷ்யதி
2: அபரிச்சின்ன சக்தி விசிஷ்டத்வம் அனந்த சக்தி
0: அது ரெண்டும் ரெண்டும் சேர்த்து சொல்லணும் போல இருக்கு இந்த அச்சிதம்சோபி கஷ்டன் அபேட்சதே தத்ர
2: மாயா
0: பரிணாமார்த்தம் மாயாயா அத்வைத ரீத்தியா து அஸ்மாகம் ஜடரூபாய மாயாயாக சர்வதா சைதன்யம் நேஷ்யதே மாயாயாக ஜடசக்திரேவ சா பரமாத்மனஹ சக்தி இத்யுச்சதே பரந்து ஜடாத்மிகா ஏவ ஆகரேஷு சர்வம் எல்லாமே தெரியுது அது நம்மளே அது அந்தந்த தரிசனத்துக்கு எது சரியா இருக்குமோ அப்படி அது செட்டிங் பண்ணணும் அது இந்த லலிதா சஹஸ்ரநாம ஸ்தோத்திரம் பாரு சிச்சக்தி சேதனா ரூபா ஜடசக்தி ஜடாத்மிகா ரெண்டுமே சேர்த்து போட்டிருக்க சிச்சக்தின்னு இருக்கு ஜடசக்தின்னு இருக்கு என்ன பண்றது சிச்சக்தி சேதனா ரூபா ஜடசக்தி ஜடாத்மிகா திரட்டம் எப்பசியாமா
2: அபரிச்சின்ன சக்தி விசிஷ்டத்துவம் அனந்த சக்தித்துவம்
0: அத இப்ப ஸ்தோத்திரங்கள் எல்லாம் இந்த சக்தியே ஒரு ஸ்திரீ ரூபமாக வர்ணனம் பண்ணி உபாசனைக்காக அப்படி பண்றது அது இருக்கட்டும் ஒரு தேவியாக வர்ணனம் பண்றது அதுன வேற என்ன இதெல்லாம் அவ்வளவுதான் இந்த ஒரு சக்தியே ஒரு ஸ்திரீ ரூபேண பிரகல்பிய ஆராதனார்த்தம் வர்ணியதே ஸ்தோத்ரேஷு அதான் விவிதம் வர்ணனம் பவதி அகே அகே பட்டாம அத்திய சமாபனியம் இது அபரிச்சின்ன சக்தி விசிஷ்டத்துவம் அபரிச்சின்னா இயம் சக்தி அதுக்கு பரிச்சேதம் கிடையாது அசங்கியாகம் இத்தியர்த்தே பிரயோக அஸ்தி அனந்த சப்தஸ்ய எவ்வளவு சொல்ல முடியாது அப்ப அனந்தம் இது பத பிரயோக அஸ்தி பரந்து அத்த தஸ்மின் அர்த்தே அந்தோ நாம பரிச்சேத ந வித்யதே அந்த யஸ்ய சஹ அனந்த அபரிச்சின்னம் இத்தியர்த்தே சத்யம் ஞானம் அனந்தம் பிரம்மா இத்தியத்ராபி ததேவ அன்யதா அன்யதா
2: ஏகத்வம்
0: அநேகானி பிரம்மாணி இது கலு உத்தம் ஸ்யாத் அனந்தா அனந்தத்வம் நாம அசங்கியாகத்வம் இத்தியர்த்தச்சேத் ఏకం బ్రహ్మ ఇది త్యక్తం స్యాత్ అతః తథా సః అర్థా తత్ర నాస్తి.
2: పరంతు అత్ర తు శక్తిరేవ తథా వక్తుం శక్యతే.
0: శక్తిరపి విచిత్రా శక్తి
2: ఇత్యుక్తం వివిధ ఇతి ఉక్తం. అత్ర తు
3: శక్తిర వివిధైవ శ్రూయతే.
0: శక్తి విషయ వక్తుం శక్యతే పరంతు అనేకత్వమే వక్తుం శక్యతే.
3: తత్ర ఉపకార్య ఉపాధి
0: పదాంతరేణ ఉక్తం ఖలు. తత్రాపి వ్యాఖ్యానం తథా నాపేక్షతే. ఏన అత్ర విచిత్ర శబ్దేన తత్ర అనేకత్వం అనేకత్వం ఏది వివక్షితం తదానీమపి విచిత్ర ఇది ఉక్తం ఖలు.
3: తత్ర కార్యభేదాత్ తదనుకూల శక్తి ఔపాధిక భేదః ఇది ఏకత్వం అపేక్షితే.
0: ఏకత్వం అపేక్షితే చేతపి ఔపాధిక భేదః ఇది వక్తవ్యం భవతి.
3: కార్యభేదాత్
0: కార్య కార్యభేదేన ఏవం ప్రవర్తన భేదేన తదపి వక్తుం శక్యతే. ద్వైధాపి అస్తి నిరూపణం పశ్యామ.
2: అనంతాభిరేవ శక్తిభిః జగతః జనకం శాసకం చ బ్రహ్మ భవతి.
0: అనంతాభిరేవ శక్తిభిః అపరిచిన్ అపరిచిన్నాభిరేవ శక్తిభిః జగతః జనకం శాసకం చ బ్రహ్మ భవతి. సృష్టికర్తృ పరిపాలనకర్తృ చ భవతి.
2: శాసకం
0: శాసకం పరిపాలనకర్తృ శాసకం శాసకః ఇల్ల శాసకం
2: బ్రహ్మ
0: నపుంసకలింగం అనాల.
2: తథాహి శ్రూయతే ఏక ఏవ రుద్రో న ద్వితీయాయ తస్థుః య ఇమాన్ లోక.
0: తస్థుః ను ఛాందస ప్రయోగం తస్థౌ ను వర్ణం తస్థుః ఇది ఛాందసం రూపం.
2: య ఇమాన్ లోక
0: తస్థుః ను తప్పులే బహువచనం పదం శరీయతర్గన అంగ శరీయవరాదు తస్థౌ
2: ఏక
0: ఇది ఏకవచనం తస్థుః తస్థౌ ఇది బహువచనం. ఏక ఏవ రుద్రో ఏకవచనం
2: ఛాందసర్వాన్లోకాశనీభిర్జననీభి పరమశక్తి ఇత్యర్థి.
0: అత్ర కించిత్ ఇతోపి అస్తి తురీయమిమం లోకం ఈశతే ఈశనీయుః జననీయుః అదొందు కడయాదా అత్ర కథం వర్తతే ఇదం కుత్రత్యం వాక్యం ఇది మయాపి న జ్ఞాయతే మయా న దృష్టం ఏతావత
2: పుష్పం స్థా
0: ఏం వా
3: అథర్వ శీషి అథర్వ శిరః
0: ఉపనిషద్ అస్తి వా తత్ర మయా న పఠిత తత్ర దృష్టం తత్ర స్యాత్. అథర్వ శిరః ఇది ఉపనిషద్ అస్తి అదిలి నరే ఎడుతుర్క ఇదిల తత్ ద్రష్టవ్యం ఏకవార తత్ర స్యాత్. ఈశనీయుః జననీయుః తురీయం ఇమం లోకం ఈశతే ఈశనీయుః జననీయుః ఈశనీయుః ఇది సుబంత పదం అది తిగంతం ఇల్ల ఈశనీయుః తస్తి ఇదే భవతి పదం. అత్ర ఏతైః వ్యాఖ్యానం కృతమస్తి వ్యాఖ్యాకారైః ఆచార్యైః చా ఇమం లోకం శుద్ధం శుద్ధమిశ్ర అశుద్ధాత్మరూపం లోకత్రయం తురీయం ఉక్తలోకత్రయాపేక్షయా చతుర్థం లోకత్రయం ఇత్యస్యాపి కించిత్ వ్యాఖ్యానం కృతం. ఇమం లోకం శుద్ధమిశ్ర అశుద్ధ అద్వరూపం లోకత్రయం శుద్ధవం మిశ్రవం అశుద్ధవు మారుకూడే లోకత్రయం తదపేక్ష అన్యత తురీయం ఉక్తలోకత్రయాపేక్షయ చతుర్థం అధ్వనాం అధ్వపతే శ్రేష్ఠస్య అధ్వనః పారమశీయే పారమశీయేది సర్వాధిక సర్వాధికారి ప్రేప్సనీయత్వేన శృతిసిద్ధం అధ్వనాం మధ్యే అతిశ్రేష్ఠస్య శుద్ధాధ్వనః అప్యుపరి స్థితం పరమాకాశరూపం పరమపదం చ ఇది అస్తు. ఈశతే ఈష్టే ఈశనీయుః ఇది పదం గృహీతమస్తి ఏతైః. ఈశనీయుః ఈశనానుకూల ఇచ్ఛాశక్తిమాన్ జననీయుః జననానుకూల ఇచ్ఛాశక్తిమాన్ ఈశనం ఐశ్వర్యం జననం జనయితృత్వం ఇత్యాది వ్యాఖ్యానం కృతమస్తి తర్హి తత్ పదం వర్తతే ఇత్యేవ జ్ఞాయతే. అస్తు శక్తి శక్తి శక్తి కామికర్తకు శృతి ఎడుతున్నారు వేరే ఒన్నుల
2: అనంత శక్తిమత్వాత్ బ్రహ్మణః అపరిచ్ఛిన్న ప్రపంచ సమవాయి కారణత్వం సిద్ధ్యతి.
0: సమవాయి కారణం ఇది తు ఉపాదాన కారణం ఇత్యర్థే ప్రయుక్తం. ప్రపంచం ప్రతి ఉపాదాన కారణత్వం సిద్ధ్యతి కుతః శక్తి ద్వారా స్వరూపేణ తు పరిణామం కర్తుం శక్యతే నేష్యతే శృతి విరోధాయ అతః శక్తి ద్వారా పరిణామ ఇది వక్తవ్యం తదుక్తం. అనంత శక్తిమత్వాత్ బ్రహ్మణః అపరిచ్ఛిన్న ప్రపంచ సమవాయి కారణత్వం అపరిచ్ఛిన్నమాన ప్రపంచం ప్రపంచం బహు విస్తృతం వ్యాప్తం వ్యాప్త వర్తతే అది అది తత్ప్రతి సమవాయి కారణత్వం ఉపాదాన కారణత్వం పరమాత్మన సిద్ధ్యతి.
2: నిమిత్త కారణత్వం
0: సమవాయిని కథం శక్తి భవతి సమవేత ఖలు తర్హి భవతి భోదీయ భాషయా उच्यते चेत् तथा समवेता इति खलु वक्तव्यम्। अस्तु, तत्र समवेदं समवायी इत्यादि शब्दाः वस्तुतः कदा प्रयोक्तव्या? समवायसम्बन्धते गच्छन्ति नम्ब वेले पण्डरदान्तं एडुक्कणम्। समवायसम्बन्धते उत्कृतिल्ल तर्हि
3: शक्तिः तर्हि ब्रह्मणि विशिष्टत्वं कथं केन सम्बन्धेन?
0: तादात्म्यसम्बन्धेन इति वदन्ति। तादात्म्यसम्बन्धेन इत्युच्यते। तत् समवाय तादात्म्ययोः को भेदः इति अनन्तरं वदामि।
2: इदानीं निमित्तकारणं नास्ति ब्रह्म,
0: निमित्तकारणम् इल्ल, उपादानकारणं
3: तान्
0: सत्यं। निमित्तकारणं मट्टुमिल्ल, निमित्तकारणं केवलं निमित्तकारणं, कर्तृत्वेन निमित्तकारणम्, उपादानत्वं च अस्ति, शक्तिद्वारा उपादानकारणं च, शक्तिमत्त्वेन उपादानकारणं। भेदसहिष्णुः अभेदस्तादात्म्यम् इति उच्यते। शक्तिशक्तिमतोः अभेदः वक्तव्यः, अत्यन्ताभेदं सुलभ्यात्, अतः भेदसहिष्णुः अभेदः इति उच्यते। शक्तिशक्तिमतोः अत्यन्ताभेदं सुलभ्यात्, शक्ति तस्य शक्तिः इति उच्यते खलु। मम एतादृशविषये शक्तिरस्ति, मम शक्तिः यदोर्भेदं तिर्यदिल्या न शक्तिया शक्तिः वेरपाकं मुड्यात्, अतः शक्तिशक्तिमतोः अभेदः इति। नैयायिकैः तत्र समवायसम्बन्धस्य स्थलानि यानि उच्यन्ते तत्र सर्वत्रापि तादात्म्यमेव, गुणगुणिनोः तादात्म्यं, क्रियाक्रियावतोः विशेषपदार्थस्य उत्तरं
3: इल्ल।
0: नैयायिकाल् समवायत्वक्कु एन्त स्थानं कोडुत्तिरुक्कारो अन्त इडत्तुल तादात्म्यं वरुम्नु सोल्रारु, तदर्थम् उक्तम्।
2: अष्टाभिधानाधिकरणमिति भव सर्वे,
0: इतः परम् अष्टाभिधानाधिकरणम् इत्यस्य व्याख्यानं तावत् अधिकरणं समाप्यते। एट्टु पेर् तस्य अर्थनिरूपणं क्रियते, तावत् अधिकरणं समाप्तम्।
4: ॐ नमः शिवाय। यू आर् लिसनिङ्ग् टु शैवम् डाट् आर्ग् रेडियो, दि 24/7 स्पिरिचुवल् चानल् फ्रम् शैवम् डाट् आर्ग्। ॐ नमः शिवाय।